శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ 13వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాన శేషాం విహితాంధరే క్షమస్వత్వం.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామ

0: మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో క్షమ అనే అంశం గురించి శ్రీ సాయి విశ్వచైతన్య గురూజీ వ్యాఖ్యానం వింటారు.
1: సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుదాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రోతలారా, ఈరోజు మనం క్షమ మరియు దయాగుణం, ఈ క్షమ దయాగుణం ఒక మనిషికి ఎంత ఆవశ్యకత ఉంది, వీటి వలన మనిషి పొందే లాభాలు ఏమిటనేది మనం తెలుసుకుందాం. వాస్తవంగా శ్రీ సాయి సచ్చరిత్రను మనం గమనించినట్లయితే శిరిడి సాయిబాబా క్షమాగుణానికి దయాగుణానికి ఎంతో అద్భుతమైనటువంటి

0: అనుభవాలను ఇస్తూ భక్తులను క్షమ దయాగుణాలతో లాలిస్తూ వారిలో మార్పు తీసుకుని వస్తూ ఎంతో చక్కగా ముందుకు తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. సాయిబాబా జీవితంలో ఒకనొక సందర్భంలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. బాబా ద్వారకా మాయి అనేబడే ఒక పాడుపడినటువంటి మసీదులో నివసిస్తున్న సమయంలో ఒక రోహిణుడు ఉన్నాడట. అతను బాబా యొక్క విధానాన్ని చూసి ఓర్వలేకపోతాడు. ఎందుకంటే ముస్లింలకి సంబంధించినటువంటి మస్జిద్లో హిందూ పూజలు చేస్తున్న ఈ బాబా, ఈయన వల్ల ఇదంతా అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి ఈయన మనం చంపివేస్తే మంచిదేమో అన్న ఉద్దేశంతో కాపు కాస్తాడు. ఒకరోజు బాబా భిక్షాటన చేసుకుని సాయంత్రం ఆయన మధ్యాహ్నం పూట భిక్షాటన చేసుకొని ఆ రోజు కార్యక్రమాన్ని ముగించుకొని మరల సాయంత్రం ఆయన వాహ్యాలకే వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో ఉండగా నడుచుకుంటూ వస్తుండగా చీకటిలో రోహిల్ల అకస్మాత్తుగా ఒక పెద్ద కర్రతో ఎదురుబడి బాబాను చంపేందుకు ప్రయత్నం చేస్తాడు. వెంటనే బాబా అతని కుడి చేతి మణికట్టును కాస్త గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారి ఎప్పుడైతే సాయినాథుని యొక్క దివ్యమైన పవిత్రమైన ఆ స్పర్శ అతనికి తగిలిందో వెంటనే అతను నిశ్చేష్టుడైపోయి బిగుసుకుపోతాడు. సాక్షాత్తు సాయినాథుల్లో దివ్యమైనటువంటి ఒక ప్రకాశాన్ని చూసి అతను ఆశ్చర్యపోయి భయపడిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది, సాక్షాత్తు ఈ సాయే మా అల్లా, మేము అనవసరంగా తప్పు చేశామే, ఎంత తప్పు చేశామని క్షమించు బాబా అని చెప్పి ప్రాధేయపడ్డప్పుడు ఎంత గొప్ప అంశమంటే చంపటానికి వచ్చిన తనని ఆ రోహిణుణ్ణి బాబా క్షమించేస్తాడండి. ఒరే నానా, ఇటువంటి తప్పులు ఎప్పుడూ చేయకు, అందరిలో దైవాన్ని చూసే ప్రయత్నం చేయి అని బుజ్జగించి తనతో పాటు తను నివసించే ద్వారకామాయికి సాయిబాబా తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతూ. అంటే ఇది ఎంత గొప్ప అంశం అంటే తనను చంపడానికి వచ్చేవారిని కూడా బాబా క్షమించి అతనిలో మార్పు తీసుకుని వచ్చి ఒక మనిషిని చేసి అతన్ని చక్కగా తనతో పాటు మరలా తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. ఇది సాయిలో ఉన్నటువంటి క్షమాగుణం. అదేవిధంగా దయాగుణాన్ని చూసినట్లయితే భూతదయ బాగా ఉండేది. ప్రతి జీవిని బాబా తరచి చూస్తూ ఉండేవాడు. ఏ జీవికి కష్టం వచ్చినా తాను ముందుండి ఆపన్నహస్తాన్ని అందిస్తూ వారి సమస్యలను దూరం చేస్తూ ఉండేవాడు. ఒకనొక సందర్భంలో సాయిబాబా ద్వారకామాయిలో ఉన్నట్టుండి ఒక్కసారి వీపు మీద అబ్బా నాకు నొప్పిగా ఉందిరా, ఎవరు నన్ను కొట్టారు అంటాడు బాబా. ఉన్న భక్తులందరూ ఆశ్చర్యపోతారు, బాబా మేము ఇక్కడే ఉన్నాం కదా, ఎవరయ్యా నిన్ను కొట్టింది అని. అంటే నేను అబద్ధం చెప్తున్నానా, చూడండిరా నా వీపు మీద వాత ఎలా ఉందో అని చూపించినప్పుడు భక్తులు ఆశ్చర్యపోతారు, ఇదేమిటి మనమందరం ఇక్కడ ఉండగా ఇదెలా జరిగిందని. అప్పుడు బాబా వెంటనే అంటాడు, పోయి కృష్ణాజీని పిలవండిరా అంటాడు బాబా. ఈ కృష్ణాజీ ఎవరంటే సాయిబాబా వద్ద ఉన్నటువంటి గుర్రము శ్యామకర్ణి అనే గుర్రానికి అతను శిక్షకుడు. ఆ కృష్ణాజీ పరుగు పరుగున బాబా దగ్గరకు వచ్చి బాబా తమరు పిలిచారట ఏమిటి కారణం అని అడుగుతాడు. ఒరేయ్ నన్నెందుకు కొట్టావు అంటాడు బాబా. కృష్ణాజీ ఆశ్చర్యపోతాడు, నేను నిన్ను కొట్టడం ఏమిటి బాబా అన్నప్పుడు చూడరా నా వీపు మీద వాత ఎలా పడిందో అనగానే కృష్ణాజీ నిశ్చేష్టుడైపోయి బోరుమని విలపిస్తాడు. వాస్తవంగా జరిగింది ఏమిటంటే ఆ శ్యామకర్ణి గుర్రము మాట వినట్లేదని చెప్పి కృష్ణాజీ కొరడా పెట్టి గుర్రాన్ని కొడితే ఆ దెబ్బను శిరిడి సాయిబాబా తీసుకోవటం అనేది జరిగింది. చూడండి ఎంత గొప్ప కథం. కాబట్టి శ్రోతలరా, మనం నేర్చుకోవలసింది దయ, నేర్చుకోవలసింది క్షమ. ఈ రెండు గుణాలు ఏ మానవుడిలో అయితే పరిపూర్ణంగా ఉంటాయో ఆ మానవుడి ప్రపంచంలో ప్రతిదీ జయించటం అనేది జరిగి తీరుతుంది. అటువంటి క్షమా దయాగుణం మీ అందరికీ కలగాలని ఆ పరబ్రహ్మ స్వరూపుడు సాయినాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై సాయినాథ్.
1: మీరు ఇంతవరకు శ్రీ సాయి విశ్వచైతన్య గురూజీ అందించిన క్షమా అంశం గురించి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో పోషణదాతు లోపాలు సవరణ అనే అంశం గురించి వింటారు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఏ పంటలో అయినా మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఆ పొలములో ఆ పంటకు కావలసినటువంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తేనే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పంట వేసే ముందు రైతులు ఆఖరి దుక్కిలోనైతేనేమి, పంట వేసిన తర్వాతనైతేనేమి మొక్కకు ఎంత మోతాదులో ఏ ఏ పోషకాలు ఎంతెంత మోతాదులో అందించాలి అన్న అంశంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగినటువంటి సమయంలో తగినటువంటి బలమును అంటే కావలసిన పోషకాలను అందించినట్లయితే మొక్క ఎదుగుదలలోనూ దిగుబడిలోనూ కూడా మనము గణనీయమైన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి

ప్రతి రైతు పంట వేసే ముందు ఖచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకొని తమ పొలములో వేయబోయే పంట వివరాలు వ్యవసాయ అధికారులకు తెలియజేసి ఆ పొలములో ఆ పంటకు కావలసినటువంటి పోషకాలను ఎంతెంత మోతాదులో అందించాలో తెలుసుకొని సిఫారసు మేరకు మాత్రమే మోతాదు మించకుండా పోషక విలువలు కలిగినటువంటి సేంద్రియ ఎరువులైతేనేమి రసాయన ఎరువులైతేనేమి వాడవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వేసవిలోనే భూసార పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షా ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు వాడితే పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, ప్రకృతి వ్యవసాయంతో నేల తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ అధికారుల సలహాల మేరకు మాత్రమే దిగుబడులు సాధించాలి, పెట్టుబడులు తగ్గించుకోవాలి, ఆదాయాన్ని ఆర్జించాలి. అయితే రైతాంగం అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో చాలా వరకు కూడా ఎక్కువగా మందులు వేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకును ఆమోదయోగ్యం కాదు. ఎప్పుడు కూడా మొక్క తనకు కావలసిన పోషకాలను ఎంత మేరకైతే తీసుకోగలుగుతుందో అంత మేరకు మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి అదనంగా పోషకాలు అందిస్తే దానివల్ల కూడా మొక్కకు హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంత మేరకు పోషకాలు అవసరమో అంతమేరకు మాత్రమే అటు ప్రధాన పోషకాలైతేనేమి, మధ్య పోషకాలైతేనేమి, సూక్ష్మ పోషకాలైతేనేమి అందించాల్సిన అవసరం రైతాంగం గుర్తించాలి. ప్రతి రైతు ఈ ధాతు లోపాలను గమనించి దానికి తగినటువంటి మందులను తగిన సమయంలో అటు పొలంలో నేల ద్వారా అందించడంలోనైతేనేమి, పైరుపై పిచికారీ చేయడం ద్వారానైతేనేమి సవరించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. కాబట్టి పోషక ధాతు లోప లక్షణాలను రైతు స్థాయిలో గుర్తించడమేలో కూడా ఖచ్చితంగా తెలుసుకొని దానిని సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్క తన జీవితకాలంలో 23 పోషకాలను తీసుకుంటుంది. అయితే మొక్క తన జీవిత చక్రాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రధానంగా 7 పోషకాలు మాత్రం తప్పనిసరిగా అవసరమవుతాయి. ఈ పోషకాల్లో ఏ పోషకమైనా అవసరమైన మోతాదు కంటే తక్కువగా లభ్యమైనప్పుడు మొక్కలో పోషక ధాతులోప లక్షణాలు కనిపించి తద్వారా దిగుబడులు తగ్గటం సర్వసాధారణం. ఈ పోషకాలను పంట వేసేటప్పుడు సేంద్రియ ఎరువు మరియు రసాయనిక ఎరువుల రూపాల్లో రైతులు వేయడం జరుగుతూ ఉంటుంది. కానీ విచక్షణారహితంగా రసాయనిక ఎరువుల వినియోగం మరియు ఎటువంటి సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల నేలల్లో పోషకాల సమతుల్యత దెబ్బతిని పంటలకు అందుబాటులోకి రాకపోవడం వలన మొక్కల్లో పోషక ధాతు లోప లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలను రైతు సోదరులు సరిగా గుర్తించలేకపోవడం, కొన్నిసార్లు ఇది తెగులుగా భావించి మందులు కూడా పిచికారీ చేస్తుంటారు. దానితో ఖర్చు పెరగడమే కాకుండా పంటకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన నేలల్లో సర్వసాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాస్, సల్ఫర్, జింకు, బోరాను తదితర ధాతు లోపాల లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పోషక లోపాలు గమనించిన వెంటనే అవి ఏ పోషక లక్షణాలు గుర్తించి అక్కడికక్కడే పోషకాలను పిచికారీ చేయడం ద్వారా దిగుబడులు తగ్గకుండా లోపాలను సవరణ చేసుకొని మంచి నాణ్యమైన దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు ఈ పోషక ధాతు లోప లక్షణాలు కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకుపోయి దానిని వెంటనే సవరించుకున్నట్లయితే దిగుబడిలో ఏమాత్రం తగ్గుదల లేకుండా పంటను కాపాడుకునేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు ధాతు లోప లక్షణాలు కనిపించిన వెంటనే సొంత ప్రయోగం చేసి అది లోప లక్షణాలుగా గుర్తించకుండా తెగులుగా భావించి మందులు పిచికారీ చేయడం ఎంతవరకు భావ్యం కాదు. కాబట్టి ప్రతి రైతు తమ పొలములో ధాతు లోప లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులకు చూపించి వారి ద్వారా లోపాన్ని సవరణ చేసుకొని లోప నివారణ మందులు పిచికారీ చేసి సవరణ చేసుకోవాలే తప్ప క్రిమి సంహారక మందులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిచికారీ చేయకూడదు. సాధారణంగా ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 19 మూలకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ మూలకాలను ఆవశ్య పోషకాలు అంటారు. అయితే కొన్ని పోషకాలను ఎక్కువ మోతాదులోను కొన్ని పోషకాలను తక్కువ మోతాదులోను ఉపయోగించుకుంటుంది. మొక్కకు అధిక మోతాదులో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలు అంటారు. ఇవి కర్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్. మొక్కలు తక్కువ మోతాదులో తీసుకునే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. వీటిని ఆంగ్లంలో

0: మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఇవి జింకు, ఇనుము, రాగి, మాంగనీసు, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, వెనిడియం, సిలికాన్, ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలు పేరుకు తగినట్లుగానే మొక్కకు కూడా చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. అయితే మొక్క పెరుగుదలలోనూ దిగుబడులు పెరగడంలోనూ వీటి పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. వీటిని తగు మోతాదులో అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రైతు సోదరులు కీలక పరిమితికి మించి అవసరమైన దానికన్నా అధికంగా అందుబాటులోకి తెచ్చినప్పుడు దానివల్ల కూడా మొక్కకు హాని కలిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొక్కకు కావలసిన పోషక పదార్థాలను సక్రమంగా సమగ్రంగా అందించినప్పుడు మాత్రమే ఆశించిన దిగుబడులు సాధించగలము. ఖచ్చితంగా రైతాంగం దీనిని గమనించాలి. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ముఖ్యము. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నా సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది. కాబట్టి సూక్ష్మ పోషక లోపాలను సాధ్యమైనంత వరకు వెంటనే సవరించుకొని లోప నివారణ చేపట్టాలి. ముఖ్యంగా సున్నంపాలు ఎక్కువగా ఉన్న నేలల్లోనూ నాణ్యమైన నీరు అందించినప్పుడు కూడా పంట బెట్టకు గురైనప్పుడు చలి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ ఈ సూక్ష్మ పోషక లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బెట్టకు గురయ్యే నేలల్లో బోరాను, ఇనుము మరియు మాంగనీసు లోపాలు సర్వసాధారణంగా అన్ని పంటలలో వస్తూ ఉంటాయి. చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో జింకు, రాగి, ఇనుము లోపాలు బహిర్గతమవుతూ ఉంటాయి. అదేవిధంగా నీరు నిలిచే లోతటు భూములు మరియు మురికి నీరు పోని భూములు, ఎల్లవేళలా నీరు పెట్టే వరి పొలాల్లోనూ కూడా సాధారణంగా జింకు లోపము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ పదార్థం చాలా ఎక్కువగా ఉన్న భూముల్లోనూ కుళ్ళని పంట అవశేషాలను నేలకు అందించినప్పుడు దాని ద్వారా పోషకాలు తాత్కాలికంగా అందుబాటులోకి రాలేకపోవడం వలన లోపచిహ్నాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
1: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో పోషణదాతు లోపాలు సవరణ అనే అంశం గురించి వివరణ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మూతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 26 లక్షలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు.

0: సభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవతేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్, పెదవడ్లపూడి మధ్య మూడో లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధూర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన DG100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: that we need to prepare the young minds for the next generation technologies, generation industries, ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143 కోట్ల 23 లక్షల పనిదినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదలు అయితే దయచేసి అందరూ ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకొని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదలు అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

0: వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ అమలుకు సన్నద్ధం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ షణ్ముఖకుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో అధికారులకు వీబీజీరామ్జీ అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈరోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలూరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 1 గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 1 గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు వింటారు. 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఒంగోలు జాతి గిత్త లక్షణాలు గురించి డాక్టర్ జీవి నారాయణ గారితో పరిచయం, అలాగే సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో రమణ గోగుల పుట్టినరోజు సందర్భంగా వారి సినీ జీవిత విశేషాలతో పాటు సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 హెలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ ఫిలిం సాంగ్స్ ప్రసారమవుతాయి. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో రెంట్ కంట్రోల్ యాక్ట్ గురించి అడ్వకేట్ శ్రీమతి నలిని గారితో పరిచయం, అలాగే లలిత గీతాలు ప్రసారమవుతాయి. 10:12:40 తిరిగి 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి వింటారు.

ఇక ఈ సాయంత్రం మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 6 గంటలకు హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. మరియు ఫిలిం సాంగ్స్ ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చీనీ నిమ్మలో మేలైన యాజమాన్యం ఈ అంశం గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసోసియేషన్ డీన్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త జి ఆదినారాయణ రెడ్డి. అలాగే ఫోక్ సాంగ్స్ మొదలగు అంశాలు ప్రసారమవుతాయి. 7:45 చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో మొదటిగా విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే ఫిలిం సాంగ్స్ మరియు తెలుసుకుందాం రండి శీర్షికన అంశం కరెంట్ ఎఫైర్ ఆఫ్ ద వీక్ మొదలగు అంశాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 మధుర గీతాలు ఓల్డ్ మెలోడీస్ ప్రసారమవుతాయి. 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 11:10 క్లోజింగ్ అనౌన్స్మెంట్ అండ్ క్లోజ్ డౌన్. మీరు ఇంతవరకు ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్దత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు

0: సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థకు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్ద తంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్స్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో పలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ ఛార్జ్ డి అఫైర్స్ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ

0: జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునః పరీక్షను పారదర్శకంగా సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునః పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్ కేరళ మాహే ఒడిశా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్ బీహార్లో మరికొన్ని ప్రాంతాలు అలాగే ఒడిశా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14 21-14 తేడాతో ఓడించి పీవీ సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయకిరణాలు

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఒంగోలు జాతి గిత్త వాటి లక్షణాల గురించి డాక్టర్ జీవి నారాయణ గారితో పరిచయం, అలాగే సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: కార్యక్రమంలో ప్రకటించిన విషయం వింటారు.
5: ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు అనేసరికి ప్రస్ఫుటంగా మనకి అవుపించేది, మన కళ్ళ ముందు కనిపించేది ఒంగోలు గిత్త. ఇలాంటి

0: ఒంగోలు గిత్తె మిగతా గిత్తలకి లేకపోతే ఆవులకి చాలా వ్యత్యాసం ఉంది ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఒంగోలు జాతి పశువు కోసం మన ముందు డాక్టర్ గొల్లపల్లి వెంకటనారాయణ గారు ఉన్నారు. వారు సవిస్తరంగా వివరిస్తారు. చెప్పండి. నమస్కారం వెంకటనారాయణ గారు.
1: నమస్కారం అండి. ఒంగోలు జాతి గిత్త, ఒంగోలు జాతే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి జాతుల్లో ఒంగోలు జాతి ఒకటి. అంటే భారతదేశం నుంచి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జాతులు అన్నిటిలోకి ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు పొంది ఆ దేశాల్లో కూడాను ఈ జాతిని అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడి నుంచి ఎగుమతి చేసినటువంటి పశువులను తీసుకెళ్ళినటువంటి జాతుల్లో ఒంగోలు జాతి ప్రథమంగా ఉంటుంది. కోడి దూడంటే దాని సుమారుగా 3 మూళ్ళు అంటే 18-20 అంగుళాల ఎత్తు, తర్వాత పొడవు, బాగా బలిష్టమైన శరీరం, పొట్టి కొమ్ములు, పొట్టి చెవులు, వెడల్పైన నుదురు, ఛాతీ భాగం వెడల్పుగా ఉండటం, 3 కొరచలు, 9 నలుపులు, గిట్టలు నల్లగా ఉండాలి, తోక నల్లగా ఉండాలి,

0: ఉంది. కోడి దూడ అంటే దానికి సుమారుగా 3 మూళ్ళు అంటే 18-20 అంగుళాల ఎత్తు, తర్వాత పొడవు, బాగా బలిష్టమైన శరీరం, పొట్టి కొమ్ములు, పొట్టి చెవులు, వెడల్పైన నుదురు, ఛాతీ భాగం వెడల్పుగా ఉండటం, 3 కొరచలు, 9 నలుపులు, గిట్టలు నల్లగా ఉండాలి, తోక నల్లగా ఉండాలి, బొడ్డు దగ్గర నల్లగా ఉండాలి, చెవులు నల్లగా ఉండాలి, కళ్ళు నల్లగా ఉండాలి. ఇటువంటివన్నీ కూడా ఈ 9 నలుపు లక్షణాలతో మూర్తీభవించింది ఒంగోలు జాతి గిత్త. ఇది 3 సంవత్సరాలకల్లా ఆవుల్ని క్రాస్ చేయడానికి రెడీగా ఉంటుంది. బాగా బలిష్టమైనటువంటి మేపు కనుక ఇస్తే సంవత్సరానికి 180 నుంచి 200 ఆవుల వరకు డైరెక్ట్గా క్రాస్ చేసి మంచి దూడలను ఇవ్వగలదు. ఒంగోలు జాతి అంటే ఉత్తర భారతదేశంలో ఆర్యులు ఎక్కువగా ఒంగోలు జాతి ఆవుల్ని, కోడిదూడల్ని, వీటన్నిటినీ కూడా సంచారంగా మేపుకుంటూ వెళ్ళి నదీ పరివాహక ప్రాంతంలో బాగా పచ్చిక బీళ్ళు బాగా ఉండే ప్రాంతంలో అక్కడ స్థిరవాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే వీటిని కొనసాగించారు. తర్వాత కొంతకాలానికి ద్రవిడులు వాళ్ళకి వీళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత సౌత్ ఇండియాకు వచ్చేసి ఈ నెల్లూరు జిల్లా, ఈ గుంటూరు, ఈ జిల్లాల్లో వీళ్ళు స్థిరపడ్డారు.
1: ఇప్పుడు ఈ కోడె దూడల్లో మిగతా వాటికి వీటికి ఉన్నటువంటి ఎనాటమీలో ఏ విధమైన గొప్పతనం ఉంది?
0: కోడిదూడలు అంటే అవి అంత ఎత్తుగా ఉండవు, బలిష్టంగా ఉండవు. ఒంగోలు జాతి కోడిదూడలు మాత్రం చాలా మృదువుగా ఉంటాయి, తర్వాత మనకి వినయంగా ఉంటాయి, పొందిగ్గా ఉంటాయి, మన మనుషుల్ని బాగా గుర్తిస్తాయి, హుందాగా ఉంటాయి, వాటి నడక నడిచినప్పుడు చాలా రాజసంగా ఉంటాయి. అది వీటి ప్రత్యేకత. మిగతా ఏ జాతి కూడా ప్రపంచంలో ఈ రాజసమైనటువంటి పోకడలు ఏ జాతిలో కూడా లేవు. ఈ ఒంగోలు జాతి బాగా బ్రీడింగ్ ఎఫిషియన్సీలో 1గా ఉంటుంది. అంటే పునరుత్పత్తి విషయంలో బ్రీడింగ్లో ఒంగోలు జాతి 1గా ఉంటుంది. అందుకనే ఈ ఒంగోలు జాతి ఆంబూతిని పరదేశంలో కూడా తీసుకెళ్ళిపోయారు. అంటే బ్రెజిల్ లాంటి దేశాల్లో ఈ ఒంగోలు జాతి ఆంబూతిని తీసుకెళ్ళి అక్కడ సంకరణ చేసి వాళ్ళు ఉత్పత్తిని పొందగలిగారు. కరవది బుల్ ప్రత్యేకంగా ఒంగోలు దగ్గర ఉన్నటువంటి కరవది గ్రామం నుంచి ఒక ఒంగోలు జాతి కోడె ఆల్ ఇండియా క్యాటిల్ షోలో బ్రీడ్ ఛాంపియన్ అయింది. అంటే షో ఛాంపియన్ అయిన దాన్ని బ్రెజిల్ వాళ్ళు కొన్ని లక్షలు వెచ్చించి కొనుక్కెళ్ళి దాంతోపాటుగా కొన్ని ఆవులను ఇక్కడి నుంచి ఎగుమతి చేసి తీసుకెళ్ళి అక్కడ వీటిని వాటికి సంకరం చేసి క్రాస్ చేసి 50,000 దూడలు వాడు పొందగలిగారు. అట్లాగే భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి యాక్టివిటీ మన దేశంలో రావాలి. అట వచ్చినప్పుడు బాగా బ్రీడ్ పొందిగ్గా ఉంటుంది, ఇంకా బాగా డెవలప్మెంట్గా అవకాశం ఉంటుంది. ఒంగోలు జాతి అంటే కేవలం మన దేశంలో కానీ గోమాతగా పూజిస్తారు దీన్ని. తర్వాత ఈ ఒంగోలు జాతి కోడిదూడని ఇదివరకు పూర్వకాలంలో కానీ దాదాపు 25 సంవత్సరాల క్రితం వరకు కూడా అచ్చోసిన ఆంబూతి అని చెప్పి కోడిదూడలను మాత్రం శుభ్రంగా ఒక మచ్చ వేసి దాన్ని గ్రామంలో ఇంటి పెద్దల ఎవరైనా మరణించినప్పుడు ఫ్రీగా దాన్ని గ్రామంలో వదిలేసేవాళ్ళు. అట్లాగే ఒక ఆవుని అక్కడ బ్రాహ్మణులకి గోదానం కింద ఇచ్చేవాడు. అంటే అంత పూజించబడి పూజలో కూడాను దీన్ని అంత
1: ఉన్నతంగా ఉంది.
0: ఈ గోజాతికి బాగా వేడి తట్టుకునే లక్షణాలు ఉన్నాయి. సిలోను, జమైకాలు ఈ 2 దేశాల్లో కూడా దీన్ని డ్రాట్ పర్పస్ అంటే దుక్కి వినియోగించుకున్నారు. స్విట్జర్లాండ్లో ఇదే దాన్ని వ్యాధి నిరోధక శక్తి ఉపయోగించుకున్నారు. అట్లా ఈ దీని ఉన్నటువంటి స్పెసిఫిక్ క్వాలిటీస్ అంటే ప్రత్యేకమైనటువంటి లక్షణాలన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు దాదాపు 20 దేశాల వరకు వీటిని అక్కడికి ఎగుమతి చేసుకెళ్ళి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. అట్లాగే మన దేశంలో కూడా ఈ బ్రీడ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పినని లాంగ్ ఫారాలు పెట్టారు ప్రభుత్వం. పశుక్షేత్రాలు పెట్టింది, క్షేత్రాలు పెట్టి ఒంగోలు జాతి అభివృద్ధికి ప్రోత్సహించింది. 1998-1998 సంవత్సరాలు వరుసగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన ప్రత్యేకంగా పెట్టి ఒంగోలు జాతి సదస్సులు నిర్వహించి స్థానికంగా ఉన్నటువంటి పెంపకందారులు రైతులతో మమేకమై వాళ్ళ సలహా సంప్రదింపులు స్వీకరించి కొన్ని పాలసీస్, కొన్ని తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు ఇప్పుడు అమల్లో ఉన్నాయి. చదలవాడ దగ్గర ఒక ఒంగోలు ఫారం ఒకటి నెలకొల్పారు అనమాట. ఒంగోలు బ్రీడింగ్ ఫామ్ అంటారు దాన్ని. అంతకుముందు చేమకుర్తిలో ఉండేది, చదలవాడ ఫారంలో ఇప్పుడు ఆవులు సురక్షితంగా పెంచబడుతున్నాయి. రైతులకి ఆక్షన్ చేస్తూ ఉంటారు. పేదోళ్ళని, కోడిదోళ్ళని కూడా రైతులు కూడా వెళ్ళి తీసుకొచ్చుకుని మళ్ళీ వీళ్ళు జాతిని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు దీని ప్రాశస్త్యత ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఇంటి ముందు ఒక గోవు ఉండాలి, ఒక తెల్లటి ఆవు ఉండాలా, నేను లేచేదానికి ఒక తెల్ల ఆవు ఉండాలా, ఒక ఫారంలో ఒక ఆవు ఉండాలి, నా ఫ్యాక్టరీలో ఒక ఆవు ఉండాలా, నా ఇంటి ముందు ఒక ఆవు ఉండాలా. ఈ స్థితి ఎక్కువై చక్కగా పోషణ కూడా ఇప్పుడు చక్కగా వీళ్ళు ఈ రకంగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. చాలా ఫ్యాక్టరీస్ దాదాపుగా

0: ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీస్ అవకాశాన్ని బట్టల్లా ఈ ఒంగోలు జాతి ఆవులను తీసుకొచ్చి వాటిని పోషించి వాటి ద్వారా దూడల్ని కొంతమందికి కూడా ఉచితంగా, కొంతమందికి ఏమైనా తక్కువ రేటుకి ఇచ్చి మిగతా రైతులను ప్రోత్సహిస్తున్నారు. అదే క్రమంలో గోసదన్స్ కారం చేడులో ఒక గోసదనం ప్రారంభమైంది. దానిలో చక్కగా ఆవులు పెంచుతున్నారు. వాడు ఆంబూతు అన్నీ కూడా ఆ రైతులకు ఇంట్రాక్షన్ చేయడానికి అక్కడ వాళ్ళు పరిశ్రమ చేసుకుంటున్నారు. ఇట్లా కొంతమంది రైతులు కూడా వాళ్ళ ఇంటి ముందు 2, 3, 4 ఆవులు పెట్టుకుని బాగా పోషించుకుంటున్నారు. ఇవాళకి ఈ ఒంగోలు జాతిలో ఉన్నటువంటి ఆడకి మగకి రేట్లో కూడా పెద్ద వ్యత్యాసం కనిపించినంత స్థాయికి వెళ్ళిపోయింది. కొడుదురు పుట్టినా ఒకటే, పేదోడు పుట్టినా ఒకటే, ఇదే రేటు అది పెరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా యాక్చువల్గా పేదోడు పుడితే సంతోషిస్తున్నారు ఇప్పుడు. ఇదివరకు పేదోడు పుడితే చాలా బాధపడేటువంటి వ్యక్తి, ఇవాళ పేదోడు పుడితే చాలా సంతోషపడుతున్నాడు అనమాట. ప్రజలు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారు. తర్వాత కొంతమంది ఈ ఒంగోలు జాతి ఆవులనే 20-30 ఆవులను కలెక్ట్ చేసి ఒక చోట పెట్టుకుని వాటి ద్వారా వాటి మలమూత్రం సేకరించి ఆ మలమూత్రాలను కూడా కొన్ని జీవామృతం అని చెప్పి ఫర్టిలైజర్ కింద తయారు చేసి అది కూడా వినియోగిస్తున్నారు. ఇంకా కొంతమంది వీటిని ఎద్దులు పందాలకి వాటి వినియోగిస్తున్నారు. కానీ కాంపిటేటివ్ స్పిరిట్ అంటే కోడిదోడును పోషించాలా, మంచి ఆవును పోషించాలా, మంచి బ్రీడింగ్ స్పిరిట్లో కూడా రైతులకి మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తుంది ఇవాళ మార్కెట్లో.
1: ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఒంగోలు జాతికి పశు సంపదకి ఎంతవరకు ఉపయుక్తంగా ఉంది? మిగతా ప్రాంతాల యొక్క వాతావరణ పరిస్థితుల దృష్ట్యా
0: ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఏంటంటే, ఈ ప్రత్యేకంగా ఈ గుండ్లకమ్మ పెన్నా నది కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయిన ఈ వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలం. మిగతా ప్రాంతాల్లో పోలిస్తే ఇక్కడ వర్షపాతం కూడా ఎక్కువ, ప్లస్ కొంతవరకు తోటలు బీళ్లు కూడా ఎవరికి ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరు ప్రాంతం వెళ్ళండి, మామిడి తోటలు సబ్బడి తోటలు వేస్తూ అక్కడ కొంచెం పశు గ్రాసం కూడా పెంచడానికి అవకాశం ఉంది మధ్యలో చెట్ల మధ్యలో. ఆ రకంగా కూడా ఈ ఒంగోలు జాతి ప్రోత్సహిస్తున్నారు. తర్వాతను ఈ ఒంగోలు జాతి ఇక్కడే డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చి మేత పచ్చి గడ్డి దానిలో ఉన్నటువంటి లవణాలు అవన్నీ కూడాను భూసారం నుంచి వస్తాయి. ఈ ఇక్కడ భూమి చాలా సారవంతమైన భూమి. ఈ సారవంతమైన భూమి నుంచి వచ్చినటువంటి గ్రాసం ఈ ఒంగోలు జాతి పశువులు వేసి ఇంకా బలిష్టంగా తయారై వాటి బ్రీడింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యత ఉంది కాబట్టి ఇది ప్రోత్సాహం బాగా లభిస్తుంది వీటి పెంచడానికి.
1: గిట్టలు కూడా చాలా వెడల్పుగా ఉంటాయని విన్నానండి.
0: గిట్టలు కూడా చాలా వెడల్పుగా ఉంటాయండి. బురద మట్టిలో కూడా ప్రత్యేకంగా కూరుకుపోకుండా అల్కీగా పైకి వెళ్ళిపోయి బండిలు అవుతాయి, అరకదుంతాయి. అదే ముద్దగిట్ట ఉంటుంది, ఆ ముద్దగిట్ట ఉందనుకోండి బురదలో కూరుకుపోయి పైకి లేవదు. కాబట్టి ఆ గిట్ట బ్రీడింగ్ అలా కల్పించింది ఆర్యులు. వాళ్ళకి బురద నేలలో కూడా బండిలాగి అరకదున్ని ఈ వ్యవసాయ కార్యక్రమాలు చేసేటువంటి జాతి మొక్క కావాలా అనేటువంటి దానిలో ఇదిగో ఈ ఎద్దు బాగుంది, ఈ ఎద్దు బాగా నడిచి బాగా వ్యవసాయం చేసింది, ఈ ఆవు బాగా దూడను పోషించింది, కాబట్టి ఈ ఎద్దుని ఈ ఆవుని మనం చేద్దాము, లేకపోతే దాన్ని పుట్టినటువంటి ఆంబోతికి ఈ ఆవుకి సంకరం చేద్దాము. కానీ ఆ రోజుల్లో గోహక దైవం అయితే ప్రకృతి దైవం,
1: నేచురల్ థియరీ.
0: ఆ ప్రకృతి దైవంతో ఆయన ఇంటరాక్ట్ అయ్యి ఆయన కావాల్సినటువంటి జాతిని ఆయన నిర్మాణం చేసుకున్నాడు. కొద్దిగా సంవత్సరాల తరబడి అదే రకంగా పోతూ ఉంటే ఇవన్నీ కూడా దానికి సంకరించాయి అన్నమాట.
1: అలాగే ఆవులకి మిగతా వాటితో కంపేర్ చేసినట్లయితే ప్రత్యేకత ఏమిటి? ఒక్కొక్క అవయవం కాస్త వివరంగా చెప్పినట్లయితే బాగుంటుంది.
0: కోడిదోడు కానీ పేదోడు కానీ చలాకీగా ఉండాలి, చలాకీగా ఉండి తోక పొడవుగా ఉండాలి, మూతి కనుమూలు ఇవన్నీ కూడా నల్లగా ఉండాలి. తర్వాత గంగడోలు కూడా సాఫ్ట్గా ఉండాలి, కురచగా ఉండాలి. అవసారంగా ఉన్నటువంటి వాటిని ఎంచుకోవాలి. ముందర ఎంచుకుని అటువంటి దాన్ని మళ్ళీ మంచి ఆంబోతు కనుక కలపడం, లేకపోతే ప్రభుత్వ వైద్యశాల నుంచి వీర్యం సేకరించడం రెండు కనుక చేసినట్టయితే మనం మంచి సంతానోత్పత్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ ఆవు అనేది ఒకసారి సంతానోత్పత్తి జరిగిన తర్వాత దాన్ని మంచి మాతృత్వం, దాదాపు అసలు ఆవు దూడలకి ఏనగానే మట్టి తింటాం కానీ అటువంటి దుర్లక్షణాలు ఏమి ఉండవు. చక్కగా చెంగు చెంగుని గొంతులేస్తూ ఉంటాయి, చకచకలాడుతూ ఉంటాయి. చూడంగానే ఇది ఆవు ఒంగోలు జాతి ఆవు దూడ అంటుంది. మిగతా జాతుల ఆవులు కూడా మనం చూస్తూ ఉంటాం, కానీ ఈ చెంగు చెంగుని గొంతులేయటం ఈ ప్రక్రియ వాటిలో కనపడదు. అవి డల్గడ్డ స్టైల్గా ఉంటాయి. ఇవి చెంగు చెంగుని గొంతులేస్తాయి, బాగా తిరుగుతూ ఉంటాయి, తల్లి దగ్గర పాలు బాగా కుమ్ము కుమ్ము తాగుతూ ఉంటాయి. తల్లి కూడాను బిడ్డలను అంత అదే రకంగా ఆదరిస్తూ ఉంటుంది, బాగా మేత తింటుంది, బాగా పాలు ఉత్పత్తి చేస్తుంది బిడ్డ కోసం అని చెప్పి. అది చాలా విశిష్టమైన లక్షణం. రెండోది దీనికి ఒంగోలు జాతిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. మిగతా వాటిలోలాగా చీటి మాడి జ్వరాలు రావటాలు, పైన బుడ్డ పుంజులు గోమరలు రావటాలు ఇటువంటి ఇవి చాలా చాలా తక్కువ అన్నమాట. అందుకనే బ్రెజిల్లో ఈ గోమరు ద్వారా వచ్చేటువంటి బెబీషోసిస్ సర్రా వ్యాధులు ఉన్నటువంటి వాటి వస్తాయని చెప్పానని ఈ ఒంగోలు జాతిని అక్కడికి ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళు బ్రీడింగ్

0: చేస్తున్నాను అన్నమాట. అంటే వ్యాధి నిరోధక శక్తి చాలా ముఖ్యం. అట్లాగే హీట్ టాలరెంట్ అంటే ఉష్ణాన్ని టాలరేట్ చేయటం. ఉష్ణం కూడా చాలా ఎక్కువ. న్యూజిలాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉష్ణాన్ని టాలరేట్ చేయడానికి అని చెప్పానని అక్కడ ఈ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకానికి ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళ జాతిని అభివృద్ధి చేసుకుని వాళ్ళు లబ్ధి పొందారు. తర్వాత ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం బ్రెజిల్లో ఒక్క ఆంబోతే 50,000 దూడలు ఇచ్చిందని చెప్పాను వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత. అట్లాగ ఏం చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీ అంతా ఉపయోగించి వీటి యొక్క వీర్యాన్ని రాబోయే కొన్ని వందల సంవత్సరాల వరకు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ వీర్యాన్ని శుద్ధి చేసి భద్రపరిచి భవిష్యత్ తరాలు వినియోగిస్తే ఇవాళ ఉన్నటువంటి జర్మప్లాజం అప్పుడు ఉపయోగపడుతుంది. అట్లా చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రత్యేకంగానూ ప్రభుత్వమే తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ప్రభుత్వం చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు అట్లాగే ఒక ప్రైవేటు ఇండియన్ ఇమ్యూనాలజీ ప్రైవేట్ సంస్థ కూడా ఇదే రకంగా ఒంగోలు జాతి వీర్యాన్ని సేకరించి ఘనీభవించి అది కూడా హాస్పిటల్స్కి కానీ ప్రైవేటు వ్యక్తులకు కానీ సప్లై చేస్తుంది. అది కూడా ఒక ప్రక్రియ. ఇవాళ ప్రైవేటు సంస్థలు కూడా దీనిలో ప్రవేశించి దీని ఉత్పాదక శక్తిని నెలకొల్పడానికి పెంచడానికని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాయి.
1: ఇప్పుడు ఈ ఆవు ఎప్పుడు ఎదకు వస్తుందండి? ఏ వయసులో కరెక్ట్ వయసులో ఎదకు వస్తుంది? అలాగే గిత్త కూడా సంపర్కానికి ఎప్పుడు సిద్ధమవుతుంది?
0: గిత్త సంపర్కానికి 2.5-3 సంవత్సరాల గిత్త సరిగా ఉంటుందండి. ఆవు మాత్రం 2 సంవత్సరాల గతకు వస్తుంది. ఒంగోలు జాతి ఆవుపోయే సంపర్కం చేయగానే ఖచ్చితంగా 9 నెలలకు ఈంతుంది. ప్రతి సంవత్సరం ఒక హేత ఈంతుంది. ఆ ఆవు దూడల్లో ఏమీ మోర్టాలిటీ ఉండదు. 10-20 సంవత్సరాల కింద పోలిస్తే ఒంగోలు జాతిలో ఇవాళ పాల ఉత్పత్తి కూడా పెరిగింది. కారణం ఏంటంటే మంచి పశుగ్రాసాలు లభించడం, తర్వాత యాజమాన్య పద్ధతులు మంచి లేటెస్ట్ యాజమాన్య పద్ధతులు అవలంబించడం వల్ల పాల ఉత్పత్తి కూడా పెరిగింది. పాలకు కూడా రేటు ఉంది. ఈ ఒంగోలు జాతి మీద 4 నుంచి 4.8% కూడా 100% లభిస్తూ ఉంటుంది. మన కేంద్రాల్లో డెలివరీ చేసినప్పుడు కానీ మనం చూసుకున్నప్పుడు కానీ
1: వ్యవసాయ రంగంలో దున్నేటప్పుడు మిగతా ఎద్దులకి దీనికి ప్రత్యేకత ఏమిటండి?
0: వ్యవసాయ దున్నేటప్పుడు ఏంటంటే వీటి యొక్క శరీరం ఉన్నటువంటి విధానంలో ఏంటంటే ఈ శరీరం మీద చాలా చర్మం చాలా దళసరిగా ఉంటుంది. ఆ చర్మం మీద సిల్కీ హెయిర్ను లాంగ్ హెయిర్ను 2 రకాల హెయిర్స్ ఉంటాయి. ఈ దళసరిగా ఉన్న చర్మం ఆ సిల్కీ హెయిరు లాంగ్ హెయిరు అంటే వేడిని తగ్గిస్తూ ఉంటాయి. బయట వేడిగా ఉంటుంది, వేడిని తగ్గిస్తూ ఉంటాయి. వేడి తగ్గించినప్పుడు ఇది హ్యాపీగా ఉంటుంది. ఈ వేడి తగ్గించినప్పుడు ఇది 12 గంటల దాకా పొలం మీద వ్యవసాయం చేయగలదు. ఇంకా ఎండలో కూడా వ్యవసాయం చేయగలదు. అదే ప్రక్రియలో 12 గంటకి మనం ఏ బీట్ తోలినా శుభ్రంగా అది మేసి కడుపునుండా ఆ వేడిని కూడా తగ్గించుకుని ఉష్ణ మండలంలో దాని యొక్క ఉనికిని కాపాడుకుంటుంది అన్నమాట. దాని చర్మం అంత దళసరిగా ఉంటుంది. తర్వాత వ్యాధి నిరోధక శక్తి అన్న వ్యాధులు కూడా చాలా తక్కువ. జీర్ణ ప్రక్రియలు కూడాను దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. మనం ప్రాక్టికల్గా ఒక వైద్యుడిగా కానీ ఒక రైతుగా కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మిగతా వాటితో పోలిస్తే జీర్ణ ప్రక్రియ కూడా మిగతా వాటి అన్నిటికన్నా చాలా సులభంగా చాలా సాఫీగా జరిగిపోతుంది. అది ఒక జాతి యొక్క సౌలభ్యం అన్నమాట, లక్షణం.
1: మిశ్రమ సంపర్కం జరిగింది అనుకోండి ఒంగోలు జాతితో, సత్ఫలితాలను ఏమైనా ఇస్తుందా?
0: ఇప్పుడు మిశ్రమ సంపర్కం అంటే గుంటూరు లాంగ్ ఫామ్లో ఒంగోలు జాతి ఆంబోతులకిను తర్పార్కర్ ఆవులను తీసుకొచ్చి ఒక సంపర్కం చేశారు. చేసిన తర్వాత ఇదేమన్నా డిసీజ్ రెసిస్టెంట్ తర్పార్కర్ ఏమన్నా ఆల్రెడీ భారతదేశంలో పాలు ఎక్కువ ఇచ్చేటువంటి జాతులు 1-2లో ఉంటుంది. ఆ సంపర్కం చేసినప్పుడు ఫస్ట్ క్రాస్ బాగానే పాలు ఇచ్చింది. సెకండ్ క్రాస్ కూడా పాల ఉత్పత్తి ఒంగోలు జాతి కన్నా దానికన్నా కూడాను పెరిగి అది కూడా సత్ఫలితాలను ఇస్తుంది. కొంతమంది రైతులు గుంటూరు ప్రాంతం ప్రాంతంలో కొంతమంది రైతులు ఆ ఆవు పేలను కూడా తీసుకొచ్చి కొనుక్కొచ్చి పాల ఉత్పత్తి వినియోగించుకుని వాడు కూడా లబ్ధి పొందుతున్నారు.
1: దేశంలో 4 మూలలకు వెళ్ళే అనుకోండి, కంపారిటివ్లీ మన ఆవు కానీ ఈ లేగదూడ కానీ బయటకు వెళ్ళినట్లయితే నెగ్గుకొని రాగలుగుతుందా?
0: ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏమైనా చలి ప్రాంతంలో కూడా ఈ ఒంగోలు జాతి నిప్పాయించుకుని నెట్టుకుని రాగలుగుతుంది. దానికి ఉదాహరణ ఇతర దేశాల్లో కూడా, చలి దేశాల్లో కూడా వీటి ఎగుమతి చేసి తీసుకెళ్లిన వాళ్ళు కూడా దీన్ని వాళ్ళ జాతితో సంపర్కం చేసి లబ్ధి పొందుతున్నారు. ఇక మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు మధ్య భారతం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరోగ్యరీత్యా కానీ వాటి యొక్క శక్తి సామర్థ్యాలు ప్రస్ఫుటంగా కనిపించేయడానికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇది బాగా ప్రాచుర్యం పొందింది, బాగా నమ్మిక కలిగినటువంటి జాతి అయిపోయింది ఒంగోలు జాతి.
1: పురాణాల్లో కానీ లేకపోతే చారిత్రాత్మకం కానీ దీని యొక్క విశిష్టత ఏ విధంగా ఉందండి?
0: పురాణాల్లో విశిష్టత అంటే యాక్చువల్గా ఆర్యులే దీన్ని నదీ పరివాహ ప్రాంతం, బీడున్న ప్రాంతం, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలు అక్కడే వీళ్ళు స్థిరపడిపోయారు. అక్కడి నుంచి ద్రవిడులు వచ్చారు, ద్రవిడి నుంచి వీళ్ళు స్థిరపడిపోయారు. తర్వాత ఇప్పుడు

0: మన ఒంగోలు జాతి ఈ ఒంగోలు ప్రాంతం మొత్తమే నెల్లూరు జిల్లాలో ఉండేది. అంతకుముందు నెల్లూరు జాతి అనేవాళ్ళు, తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ నెల్లూరు జిల్లా నుంచి ఒంగోలు సెపరేట్ అయిపోయి గుంటూరు జిల్లాకు వచ్చింది. గుంటూరు జిల్లాకు వచ్చిన తర్వాత ఒంగోలు జాతి అనటం మొదలుపెట్టారు. సరే ఇప్పుడు ఒంగోలు జాతి అంటోంది. ఒంగోలు అనే పేరు ఎందుకు వచ్చింది, టౌన్కి ఎందుకు పేరు వచ్చిందంటే అద్దంకి ప్రాంతంలో ఒక హస్త సాముద్రికులకి ఉండేవారట, వాళ్ళ ఇంటి పేరు వంగవోలు ఏదో ఉంది. ఆ వంగవోలు అనేది ఒంగోలుగా ఈ రకంగా రూపాంతరం చెంది చివరికి ఒంగోలు పట్టణంలో ఒంగోలుగా స్థిరపడిపోయింది. దీనికి ఇవాటికి దాన్ని ఒంగోలు పట్టణం మెయిన్ కాబట్టి జిల్లా కాబట్టి దీన్ని ఒంగోలు జాతి అని చెప్పారని పిలవటం ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఒంగోలు జాతి అనటమే సాధారణం అయిపోయింది.
1: మీకు మంచి గుర్తుండిపోయే అనుభవం చెప్పండి ఒంగోలు ఈ జాతికి సంబంధించి.
0: డాక్టర్గా చేసినప్పుడు ఒక ఒంగోలు జాతి ఆవే ఈయనలేక చాలా బాధపడింది. దాన్ని పరిశ్రయంగా స్వభావ సిద్ధంగా కాన్పు కాదు కాబట్టి దీన్ని ఆపరేషన్ చేయాల్సి నిర్ణయించుకుని నేను మరో డాక్టర్ గారిని కూడా తోడు తీసుకుని చక్కగా ఆపరేషన్ చేసాం. ఆ ఆపరేషన్లో కూడా కోడిదోడ పుట్టింది. ఆ కోడిదోడ కూడా తర్వాత సక్సెస్ఫుల్. ఈ ఆవు తర్వాత కూడా 2-3 ఏతలు 4 ఏతలు అనేది నాకు తెలిసి వ్యాధి నిరోధక శక్తి అనేది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా దాని దగ్గర ప్రస్ఫుటంగా కనపడుతుంది. సంకరజాతి ఆవులు కూడా ఆపరేషన్ చేస్తున్నాయి, చాలా మెత్తగా ఉంటాయి. కాబట్టి ఒంగోలు జాతి ఆవు అన్నిటికీ తట్టుకుని ఆపరేషన్కి కానీ ట్రీట్మెంట్కి కానీ తర్వాత వాతావరణానికి కానీ అన్నిటికీ తట్టుకుంటుంది. అన్నిటికీ మించి దీని దగ్గర ఉన్న స్వాభావిక లక్షణం ఏంటంటే ఒక మానవుడితో మమేకం అవుతుంది, మానవుని గుర్తిస్తుంది, తన ఉనికిని గుర్తిస్తుంది, తన ఏ ప్రాంతంలోనూ గుర్తిస్తుంది. ఇక్కడ ఒకసారి వదిలిపెడితే తన ఇంటికి వెళ్ళి ఆగేటువంటి ప్రక్రియ దానికి ఉన్నది. అందుకనే దీన్ని రైతు బాంధవుడిగా పేర్కొనవచ్చు. తర్వాతను రాజసంగా నడిచెళ్తూ ఉంటుంది.
1: రంకె ఎలా ఉంటుందండి?
0: ఆ రంకె వేసినప్పుడు దాని హృదయం మొత్తం హృదయం పొట్టంతా కదిలించి కాండ్రమని తలకాయ కిందకు ఉంచి రంకేసి చూసిందంటే తలకి పైకెత్తి చూసిందంటే అది ఒక ఆనందమైనటువంటి అనుభూతి. ఒక రైతుకి చూసేవాడికి ఆనందమైన అనుభూతి కలుగుతున్నాడు. రంకె అలా అంత స్పష్టంగా ఉంటుంది. ఆ రంకె వేసినప్పుడు మిగతావన్నీ కూడా గుంపులో ఉన్నటువంటి ఆవులు కూడా రంకేస్తున్నాడు వాడిని ఫాలో అవుతాయి. ఒక బీట్లో ఒక 50-25 ఆవులను తోలి వదిలిపెట్టారనుకోండి, రంకేసి స్టార్ట్ అయిందనుకోండి, బీట్లో నుంచి ఇంటికి వెళ్దామని మొత్తాన్ని వచ్చేస్తాయి. ఆ గ్రూప్ యాక్టివిటీ అందరూ కలిసి పోదామని చెప్పినటువంటిది వాటిల్లో మానవుడితే మమేకమైనవి, ఇక వాటితోటి జీవులతో తేలిగ్గా మమేకమైపోయి వాటిలో వాటి పోట్లాడుకోవడం కానీ గుద్దుకోవడం కానీ పొడుచుకోవడం కానీ చాలా తక్కువ మిగతా జాతులతో పోలిస్తే. చాలా ప్రశస్తమైనటువంటి ఆయన అబ్జర్వేషన్లో ప్రశస్తమైన క్యారెక్టర్ అనమాట. ఆ రాజస్థాన్లో నడిచే నడక రాజస్థాన్లో ఉన్నటువంటిది ఒక ఒంగోలు జాతికి దక్కుతుంది. ఒక రకంగా ఒంగోలు జాతి ప్రపంచం మొత్తంలోకి ఇవాళ మోగరాయభారి అనేటువంటి పేరు రావడం జరిగింది. మోగరాయభారి అంటే వాళ్ళు ఎవరో కొనుక్కెళ్తున్నారు, మనమే వాళ్ళకి ఇచ్చిందేం లేదు. వాళ్ళు కొనుక్కెళ్ళి ఒంగోలుది, ఇదిగో పలానా ఒంగోలు జిల్లా, పలానా ఆంధ్రప్రదేశ్, మన ఇండియా అని చెప్పారని పేరు ప్రఖ్యాతులు అక్కడ చాటుతోంది. మనం చెప్పకుండా, మనం ఏ విధమైన పెట్టుబడులు పెట్టకుండా, అంబాసిడర్స్ లేకుండా, ఎవరు లేకుండా ఆ వెళ్ళి ఓహో ఇది పలానా దేశాన్ని, దీని విశిష్టత ఎంత అని చెప్పారని మోగరాయభారికి అక్కడ చాటుకుంది.
1: అంటే మన యొక్క భారతదేశ పేరు ప్రఖ్యాతులు మాట్లాడకుండానే చేతల ద్వారా తెలియజేస్తారు.
0: తను ఎవరైతే అక్కడ పోషిస్తున్నారో వాళ్ళకి ప్రస్ఫుటంగా తెలియజేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దానికి ఉన్నాయన్న. ఈ ఒంగోలు జాతి అనేదాన్ని ఇప్పటిదాకా మనం సంరక్షించున్నామంటే మన ప్రజల్ని, మన పోషకుల్ని, ప్రభుత్వాలని, శాస్త్రజ్ఞుల్ని అందరినీ అభినందించాల్సిన పరిస్థితి అన్నమాట.
1: భవిష్యత్తులో చాలామంది రైతులు కానీ పశు పోషకులు కానీ దీని యొక్క మర్మాన్ని గుర్తించి మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ఒంగోలు జాతి గిత్త లక్షణాల గురించి డాక్టర్ జీవి నారాయణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక సినీ భక్తి గీతం వింటారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: శుక్రవారం జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
3: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
4: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
5: ఆర్బీఐ అంటోంది ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
6: మరొక సినీ భక్తి గీతం వింటారు.
7: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి. ఈనాటి భావలహరి మృదుముద్ర గీతమంజరి కార్యక్రమంలో తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, అలాగే ప్రపంచ సంగీత దర్శకుడు రచయిత అయిన రమణ గోగుల పుట్టినరోజు సందర్భంగా వారి సినీ జీవిత విశేషాలతో పాటు సినీ గీతాలు వింటారు. ముందుగా ఒక ప్రకటన.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: रमण गोगुला गारू खरगपुर लोनी इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी नुंडी मैकेनिक इंजीनियरिंग लो एमटेक तो पाटू बाटन रूज लोनी एलएस यूनिवर्सिटी लो कंप्यूटर साइंस लो ఎంఎస్ కూడా చేశారు. వీరు స్వరపర్చిన ముఖ్యమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ముందుగా

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం. భాస్కర్ భట్ల, రవికుమార్ రచనలో, భీమా సంగీతంలో, రమణ గోగుల మధుప్రియ గాత్రాలలో ఈ పాట వినేద్దాం. తర్వాత మళ్ళీ ముచ్చటించుకుందాం.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో 101.5 MHz ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో రమణ గోగుల స్వరపరిచిన ముఖ్యమైన చిత్రాలలో 1988 సంవత్సరంలో ప్రేమంటే ఇదేరా, 1999 తమ్ముడు, 2000 బద్రి, 2003 జాని, 2006 లక్ష్మి అన్నవరం, 2007 యోగి మొదలగు చిత్రాలు ఉన్నాయి. హీరో పవన్ కళ్యాణ్తో కలిసి 4 చిత్రాలకు పనిచేశారు వీరు. ఈ విషయంలో

ప్రసిద్ధి గావించారు. ఇప్పుడు ఒక పాట వినేద్దాం బద్రి చిత్రం కోసం. జాలి శ్రీవాణి రచనలో రమణ గోగుల సంగీతం స్వరపర్చిన. వారి గాత్రంతోనే సునీత గాత్రాలలో వారే సంగీతం వారే పాట పాడారు సునీత గారితోటి కలిసి. ఆ పాటను ఇప్పుడు వినేద్దామా?

భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో వీరు నేపథ్య గాయకుడిగా ప్రేమంటే ఇదేరా, తమ్ముడు బద్రి యువరాజు, అలాగే మౌనమేలనోయి, జాని, ధామ్, విశ్రాంతి తీసుకోండి, లక్ష్మి, చిన్నోడు, అన్నవరం, వియ్యాలవారి కయ్యాలు, సంక్రాంతికి వస్తున్నాం, అలాగే కన్నడ సినిమా యువరాజకు కూడా నేపథ్య గాయకుడిగా చేశారు. ఇలా ఎన్నో సినిమాలలో నేపథ్య గాయకుడిగా ప్రఖ్యాతి గావించినటువంటి వీరు గురించి మళ్ళీ ముచ్చటించుకుందాం. ముందుగా ఈ పాట వినేద్దాం. లక్ష్మీ చిత్రం కోసం చంద్రబోస్ రచనలో, రమణగోగుల సంగీతంలో, శంకర మహదేవన్ సుధా గాత్రాలలో ఈ పాట వినేద్దాం.

101.5 MHz పై ప్రసారమవుతున్న భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో రమణ గోగుల. వీరు సంగీత దర్శకుడు, పాటల రచయిత కాక స్టూడియో ఆల్బమ్స్ కూడా చేశారు. 1966 ఆయే లైల, రాయి నుండి స్వరాలు, హేమాయ, అల్లాహు కోసం కన్నీళ్ళు, పెద్ద నీలికళ్ళు, సుమీయ, కోకిల, శివుని నృత్యం, విరిగిన హృదయాలు, ఇలా ఇంకా ఎన్నో స్టూడియో ఆల్బమ్స్ కూడా చేసి ఉన్నటువంటి వారు. ఇప్పుడు యోగి చిత్రం కోసం చంద్రబోస్ రచనలో, రమణ గోగుల సంగీతంలో, కార్తీక్ సునీత గాత్రాలలో ఈ పాట వినేద్దాం. ఈ పాటలో ముందుగా రమణ గోగుల గారు కూడా కనపడతారు.

వీరు పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్గా నిలిచిన ఈ సినిమాకు రమణగోగుల ప్రాణం పోశారు. పవన్ కళ్యాణ్ తన కాలేజీ బ్యాచ్తో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో రమణగోగుల తన గిటార్తో పాటలు పాడుతూ కనిపిస్తారు. అదేనండి ఈ చిత్రం తమ్ముడు. తమ్ముడు చిత్రం నుండి చంద్రబోస్ రచనలో రమణగోగుల సంగీతంలో ఇచ్చకటి పాట వినేద్దామా?

రమణ గోగుల గారు ఇలాంటి అనేక కళలు కలిగి ఉన్న వీరికి మన ఆకాశవాణి మార్కాపురం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసుకుంటున్నా. చివరిగా ఈ పాట వినేద్దాం.

0: The recent turbulence in global stock markets suggests that this phase may be ending. Technological revolutions have always generated excitement, but financial markets eventually demand evidence. And finally, under the caption Peck Party, the Delhi Tribune captures a serene picture of a parrot and black-rumped flame-back woodpecker feeding on a wall. And with that, it's back to you, Sarabjeet.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on six-day visit to France and Slovakia this morning. DRDO successfully conducts three consecutive flight tests to demonstrate multi-layered ballistic missile defense capability. External Affairs Minister Dr. S. Jaishankar lodges strong protest with U.S. Secretary of State Marco Rubio over U.S. strikes on oil ship that killed three Indian sailors. India and Bangladesh reaffirm their commitment to maintain peace and tranquility along the border. United States says it open to civil nuclear program of Iran under proposed peace deal. In badminton, PV Sindhu to face world champion Akane Yamaguchi of Japan in women's single semi-finals of Australian Open today. And in FIFA World Cup, United States takes 3-1 lead. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్.
3: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అదే వేదికపై 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల విస్తరణే రాష్ట్ర ఆర్థికాభివృద్దికి ప్రధాన బలం అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే తొలి రెండు దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన జరిగి కొన్ని కార్యకలాపాలు ప్రారంభమైనట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను వ్యర్థాల రహిత పట్టణాలకు తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్లో నిర్మాణంలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పట్టణాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. దీంతో వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, సుస్థిర జల వ్యవస్థ నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతౌల్యం లక్ష్యంగా చేపడుతున్న జలధార జలహార్తి కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడచిందల చెరువులో జరుగుతున్న జలధార జలహారతి పనులను కలెక్టర్ లక్ష్మీశ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి దశల వారీగా పనులు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో జలధార కార్యక్రమం కింద ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 87 కోట్ల రూపాయల వ్యయంతో 1300 పనులను గుర్తించినట్టు చెప్పారు. ఈ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, హెచ్పీ కాలనీ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. భవానీపురంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నగర పరిశుభ్రతకు ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులపై పని భారాన్ని తగ్గించే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషకరమని యారచంద్ర తెలిపారు. నగర పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. మే 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 2 వారాల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని విజయవాడ డివిజన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వే స్టేషన్లలో నిర్వహించారు. వేసవి తీవ్రత, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఫ్రంట్లైన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. క్యాంపెయిన్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగం, అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై

0: ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణ, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సిపిఆర్ విధానం, గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు అనుసరించాల్సిన చోక్ రిలీఫ్ పద్ధతులు, ప్రాథమిక ఆరోగ్య అవగాహన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నద్దత కార్యక్రమాలు జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ సన్నద్దత కార్యక్రమాల షెడ్యూల్ ప్రారంభానికి ముందుగా కలెక్టర్ కంచిగచర్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆర్ఎన్యూ విజయవాడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హెలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా నేరుగా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 085096. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఎస్టీడీ కోడ్ 085596. ఒక గమనిక, ఈరోజు శనివారం కదా, మహిళలకు మాత్రమే అవకాశం. మొదటి కాలర్ ఎవరో చూసేద్దామా. హలో హలో
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: నా పేరు గాలమ్మ, దర్శి మండలం లకారం గ్రామం మేడం.
1: ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: బృందావనం నుంచి. బృందావనం రాజేంద్ర ప్రసాద్, మధురమే సుధాగానం అనే పాట వేయండి మేడం.
1: బృందావనంలో ఆ పాట ఉందా?
2: రాజేంద్ర ప్రసాద్ మేడం.
1: రాజేంద్ర ప్రసాద్ సినిమా బృందావనం ఉందా అండి?
2: అవును మేడం, ఉంది. మధురమే సుధాగానం అనే పాట.
1: ఏం చేస్తుంటారు మీరు?
2: మేము కూలి పని చేస్తుంటాం మేడం.
1: ఇప్పుడు వచ్చారా? ఈవేళ వర్షం పడుతుంది కదా.
2: పడ్డాలి పోయింది, పత్తి తీస్తున్నాం మేడం.
1: ఆహా, మళ్ళీ పొలానికి వచ్చేసారా? ఓకే, మీకు బాగా శ్రద్ధ అండి ఆ పనులు చేసుకుంటూ.
2: అవును, నేను రేడి అభిమానిని మేడం.
1: అర్థమవుతుంది,
2: ఇష్టం నాకు. అందుకు ఇలా మనకు లేడీస్ స్పెషల్ కదా.
1: అవునవును,
2: వారానికి ఒకసారి అందరికి అవకాశం ఇవ్వాలిగా.
1: అంతేగా, ఇంకో పాట ఏమన్నా కోరుకుంటారా? అదైతే అందుబాటులోకి.
2: ముద్దులకి ఇష్టయ్యా మేడం.
1: ముద్దులకి ఇష్టయ్యా.
2: సిరి సిరి సుందరవేణి అనే పాట మేడం.
1: మీకు పాటలు కూడా బాగా గుర్తున్నాయి.
2: గుర్తున్నాయి, ఫిక్స్ అయినాయి మైండ్ లో.
1: అదే అదే,
2: ముందే ఫిక్స్ చేసుకున్నా.
1: ఎంతమంది పిల్లలు మీకు?
2: మాకు ఇద్దరు మేడం.
1: ఓకే, చదువుతున్నారా? ఓకే, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా మరి?
2: థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్.

0: కార్యక్రమంలో ప్రకటనలు వింటారు.
1: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
2: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
0: హలో, వెల్కమ్ టు హెల్ ఎఫ్. నమస్తే అండి.
4: నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా.
4: మార్కాపురం మేడం. ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి మేడం. ఎన్టీ రామారావు ఏదన్నా పాట వేయండి మేడం, మంచిది. ఏటగాళ్ళ పాట.
0: ఏం చేస్తుంటారు?
4: మేమా ఇంట్లోనే 5 రోజులు మేడం, మామూలుగా ఇంట్లోనే ఉంటాను మేడం. మా వారు చేస్తుంటారు ఈ నెంబర్కు శ్రీనివాసులని, వాళ్ళ వైఫ్ని మేడం.
0: ఓకే, వినేద్దామా మరి పాట?
4: ఏంటి మేడం.
0: ఓకే, ఏంటి ఏం పాట? ఒకే జీవనం ఒకే కోటి సంత నిన్ను ఎన్నైనా.

0: ஹலோ, வெல்கம் டு ஹலோ எஃப்எம்.
1: ஹலோ,
0: சப்பண்டி.
1: శుభోదయం.
0: శుభోదయం అండి.
1: శ్రీముఖలింగం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం అండి.
0: ఓకే, నాగలక్ష్మి గారు బాగున్నారా?
1: బాగున్నాను కానీ చదువు సంస్కారం ఫిల్మ్ నుండి ఒక సాంగ్ కావాలి మేడం.
0: చదువు
1: చదువు సంస్కారం
0: సంస్కారం. మీరేం చేస్తుంటారు?
1: హౌస్ వైఫ్.
0: హౌస్ వైఫ్. ఏ పాట కావాలి అందులో?
1: కెరటానికి ఆరాట.
0: కెరటానికి అది లేదండి, సొగసైన చిన్నదానా ఉంది, ఒద్దు పిల్లోడా ఉంది, దీపానికి కిరణాలు.
1: ఒకసారి ఒకసారి చెప్పరా సార్ అది మేడం? అది
0: దీపానికి కిరణాలా, ఒద్దు పిల్లోడానా?
1: లేదు, దీపానికి కిరణాలా?
0: అవును.
1: ఓకే మ్యామ్,
0: దీపానికి కిరణం.
1: ది సాంగ్ ఫర్ అనురాధ ఫ్రమ్ అభివృద్ధిపురం మేడం, ఆ అమ్మాయి కోసం ఇది.
0: ఓకే అండి, వారి కోసమే ఈ పాట వినేద్దాం.
1: ఓకే, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ, వెల్కమ్.

0: हेलो, वेलकम टू हेलो एफएम। हेलो, हेलो।
1: హలో,
0: చెప్పండి।
1: మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా?
1: బాగున్నాం.
0: ఎక్కడి నుంచి?
1: కొత్తపల్ల.
0: కొత్తపల్లి నుంచి? ఓకే అండి, ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారు?
1: శతమానం భవతి.
0: శతమానం భవతి, ఓకే. మీ పేరండి?
1: నా పేరు శ్రీ.
0: శ్రీదేవినా?
1: శ్రీ.
0: ఓ, అందులో ఏ పాట కావాలి?
1: అందులో
2: శతమానం భవతి.
0: శతమానం భవతి సాంగ్ వినేద్దామా?
2: శతమానం

0: హలో,
1: హలో,
0: చెప్పండి. వెల్కమ్ టు హెల్
1: హలో
0: ఎఫ్ఎం.
1: మేడం గారు, మేడం గారు బాగున్నారా?
0: బాగున్నామండి.
1: ఎన్ని రోజులు ఫోన్ కలిసింది మేడం గారు? ఫోన్ పట్టుకొని వదలనివ్వదారు కొంతమంది, మాట్లాడతారు మాట్లాడతారు. నేను కాల్ చేయక 1 అవర్ అయింది.
0: అవునా? చెప్పండి, ఏ చిత్రం నుంచి వినాలనుకుంటున్నారు?
1: ఏ చిత్రం ఈ ఆనందంలో నాకు ఏ చిత్రం చెప్పాలో అర్థం కాదు మేడం.
0: అవునా?
1: మరి అమెరికా అమ్మాయి చిత్రం నుంచి పాడనా తెలుగు పాట.
0: మీరేం చేస్తుంటారు?
1: నేను హౌస్ వైఫ్ మేడం.
0: అమెరికా అబ్బాయి కదా, అమెరికా అమ్మాయి ఉందా?
1: అమెరికా అమ్మాయి ఉంది కదా.
0: అవునా?
1: పాడనా తెలుగు పాట.
0: చూస్తున్నాను. ఎవరన్నారు?
1: మార్కాపురం మేడం.
0: మార్కాపురమే,
1: మార్కాపురమే.
0: మార్కాపురంలో ఉండి మార్కాపురంలో ఆకాశవాణి కలవటానికి మీకు టైం పట్టింది?
1: టైం పడుతుంది. నేను పెద్దగా ఇంటుంటా కానీ మేడం చేయాలండి. ఎక్కువ చేయండి, ఎక్కువ చేస్తూ ఉంటారు కొంతమంది, ఊరికి ఏదో మాట్లాడుతుంటారు ఫోన్ అవతల వాళ్ళకి అవకాశం ఎవరు అంతా. నేను 5:30 నుంచి నేను రేడి పెట్టుకుని వింటూనే ఉంటా.
0: వింటూనే ఉంటారు,
1: నేను చేస్తుంటారు కానీ మనకి ఎందుకు లేదు, ఇంటర్వ్యూ గారు మనకు కావాల్సిందని చెప్పి నేను సైలెంట్ ఉంటా.
0: అమెరికా అమ్మాయి అయితే ప్రెజెంట్ కనపడట్లేదండి, అమెరికా అబ్బాయి అయితే కనపడుతుంది.
1: అమెరికా అబ్బాయి లేకుంటే ఈ పాట వేయకూడదండి. ఏదంటే అది బకీంద్ర చంద్రశెట్టి పాడే దేశభక్తి గీతం.
0: సినిమా పాట చెప్పండి, సినిమా పేరు చెప్పండి.
1: ఐడియా లేదు మేడం, సినిమా ఐడియా లేదు, పాట అయితే ఐడియా.
0: సరే, ఒక మంచి పాట వినేద్దాం అయితే.
1: వేయండి.
0: ఓకే,
1: సరే, ఓకే మేడం.
0: ఎంతమంది పిల్లలు?

0: హలో
1: హలో
0: చెప్పండి, ఎవరో ఈ బేబీ పేరేమిటో?
1: దివ్యా మేడం.
0: దివ్యానా? నిన్న కాల్ చేసావు కదా.
1: నిన్న చేయలే మేడం, స్కూల్ లేనా.
0: ఒకరోజు చేసినట్లున్నావు ఈ మధ్య కాలంలో.
1: మొన్న చేసిన మేడం.
0: ఓహో, మీ రేడియో సౌండ్ తగ్గించుకో. అదే ఇంతకు చేసావు మొన్న ఎప్పుడు. నీ వాయిస్ నాకు గుర్తుంది. ఓకే,
1: లాస్ట్ టైం చేసినా స్కూల్ వచ్చే మేడం.
0: ఓకే, ఇప్పుడు ఏ పాట విందా?
1: బాలకృష్ణలోంచి.
0: సినిమా పేరు బాలకృష్ణ?
1: సింహ.
0: సింహానా?
1: దాంట్లో నుంచి దేవుడు పాట మేడం.
0: సింహాలో దేవుడు పాటనా నీకు? ఏం చదువుతున్నావు నువ్వు?
1: సిక్స్త్ క్లాస్ మేడం.
0: సిక్స్త్ క్లాస్, ఓకే, వెరీ గుడ్. రీఓపెన్ అయినాయి కదా స్కూల్స్? అది కాకుండా ఇంకో పాట కోరుకోమ్మా.
1: దేవుడు పాట మేడం దాంట్లో.
0: దేవుడు పాట వేసేద్దామా ఒకటి అయితే? ఓకే ఓకే రా బుజ్జి తల్లి, బాయ్.
2: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి.

0: కార్యక్రమంలో ఒక ప్రకటన వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
2: హలో,
0: చెప్పండి.
2: నాకు బొబ్బిలి పొల్ నుంచి జనని జన్మభూమి పాట కావాలి మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మార్కాపురం నుండి.
0: మార్కాపురమేనా?
2: అవును మేడం.
0: ఓకే, ఏం చేస్తుంటారండి?
2: నేను పొలం పనికి వెళ్తాను మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
2: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్.

0: కార్యక్రమంలో చిన్న ప్రకటన.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడువుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: హలో, వెల్కమ్ టు హెలో ఎఫ్ఎం. హలో హలో

0: హలో,
1: చెప్పండి.
0: నేను నా పేరు సీతా మహాలక్ష్మి, మాది చెన్నారెడ్డిపల్లి నుండి మాట్లాడుతున్నాను మేడం.
1: సీతా మహాలక్ష్మి గారు, బాగుంది, చక్కటి నామం. బాగున్నారా?
0: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నాము. ఏ సినిమా నుంచి పాట వింటారు?
0: తలంబ్రాల్ సినిమా నుంచి. ఇది పాట కానే కాదనండి మేడం. అదేవరా,
1: ఏం చేస్తుంటారు మీరు?
0: నేను ఖాళీనే.

0: తలం రాల్సిమా నుంచి ఇది పాటక అనే కాదనండి మేడం. అదేవరా,
1: ఏం చేస్తుంటారు మీరు?
0: నేను ఖాళీనే మేడం.
1: ఖాళీ ఎందుకండి, హౌస్ వైఫ్ అయితే?
0: ఇంకంటే ఖాళీనంటే ఖాళీ, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీ కదా.
1: అదే అదే కదా, మనం చేసే పనులు చాలా ఉంటాయి.
0: అవును, మనకే పనులు ఎక్కువ ఇంకా.
1: అవును.
0: హలో,
1: దాంట్లో ఏ పాట అన్నారండి?
0: ఇది
1: ఓకే
0: పాట
1: ఓకే
0: కానీ కాదండి మేడం.
1: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
0: ఓకే, థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్, ఇలాగే కాల్స్ చేస్తూ ఉండండి.

0: హలో, వెల్కమ్ టు హెలో ఎఫ్ఎం.
1: అండి, నా పేరు శ్రీనివాస్ అండి. బాగున్నారండి?
0: బాగున్నామండి. ఈవేళ శనివారం మహిళలకు మాత్రమే అండి.
1: సారీ అండి.
0: ఓకే, థ్యాంక్ యూ. హలో హలో హలో, మాట్లాడండి. వెల్కమ్ టు హెలో ఎఫ్ఎం. మీరు ఫోన్ కలిసాక మీరు మాట్లాడుకోవటం కాదండి, మాతోటి మాట్లాడండి. హలో హలో, బాగున్నామండి. మీరు బాగున్నారా? మీ వాయిస్ చాలా లో వినపడుతుంది, దగ్గరికి మాట్లాడండి. నా వాయిస్ బాగానే వినపడుతుందా? మీ వాయిస్ వినపడితే మీరు కోరిన పాట మేము వేయగలం. ఓం నమో వెంకటేశనా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శనివారము మనకు మహిళలకు మాత్రమే కాబట్టి. వేయి నామాల వాడవేద్దామా? మరి వింటారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరే చివరి కాలరండి, వినేద్దాం మరి.

మీరు ఇంతవరకు హెలో ఎఫ్ఎం ఫోన్ ద్వారా నేరుగా కోరుకునే సినీ గీతాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో రెంట్ కంట్రోల్ యాక్ట్ గురించి అడ్వకేట్ శ్రీమతి నళిని గారితో పరిచయం, అలాగే లలిత గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా వినేద్దాం నళిని గారితో పరిచయం.
1: నమస్కారం అండి నళిని గారు.
2: నమస్తే అండి.
1: ఇప్పుడు రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది అసలు ఎప్పుడు మొదలైందండి, అసలు ఎందువల్ల కూడా మొదలైంది?
2: మన ఆంధ్రప్రదేశ్లో 1960వ సంవత్సరంలో రెంట్ కంట్రోల్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందండి. ప్రీవియస్గా ఏంటంటే, ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో రెండు చట్టాలు అమల్లో ఉండేవి. ఒకటి మెడ్రాస్ రెంట్ కంట్రోల్ యాక్ట్ అని ఒకటి, హైదరాబాద్ రెంట్ కంట్రోల్ యాక్ట్ అని ఒకటిను. అది ఏంటంటే, తెలంగాణ రీజియన్కి వేరేగా మన ఆంధ్ర రీజియన్కి వేరేగా రెండు చట్టాలు అమలు అవుతూ ఉండేవి.
1: అంటే ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ ఏ స్టేట్కి ఆ స్టేట్ విడివిడిగా ఉంటుందండి?
2: ఏ స్టేట్కి ఆ స్టేటే ఉంటుందండి. బీహార్ రెంట్ కంట్రోల్ యాక్ట్ వేరు, యూపీ రెంట్ కంట్రోల్ యాక్ట్ వేరు, అలాగా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రెంట్ కంట్రోల్ యాక్ట్ ఉంటుంది. మన ఏంటంటే 1960వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పేసి 60 నుంచి మనకి ఇది అమల్లోకి వచ్చిందండి. తర్వాత క్రమంగా మధ్య మధ్యలో దీనికి అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. 2005లో లేటెస్ట్ అమెండ్మెంట్ వచ్చిందండి.
1: ఇది అసలు ఎందువల్ల మొదలెట్టారంటే, రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి
2: అంటే, టెనెంట్స్ని, అద్దెదారుల్ని, వాళ్ళకు ఉండే హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి, ఇంటి యజమానుల నుంచి చిన్న చిన్న అద్దెదారులను రక్షించడం కోసం.

0: రాష్ట్రం అని చెప్పేసి రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది, అంటే యజమాని ఇష్టానుసారంగా వీళ్ళని ఖాళీ చేయించడానికి వీలు లేకుండా, తర్వాత అతనే ఇష్టానుసారంగా అద్దెలు పెంచేయడానికి వీలు లేకుండా ఈ టెనెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది మొదలు పెట్టడం జరిగింది.
1: అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను రెంట్ పెంచాను లేకపోతే ఇంత పెరిగిపోయింది నువ్వు లేకపోతే ఖాళీ చేయి అని యజమాని అనడానికి వీల్లేదంటారు?
0: అలా అనడానికి వీల్లేదండి. రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం అద్దె పెంచాలి అంటే, ఇప్పుడు ప్రెసెంట్ రెంట్ ఎంత ఉంది దానికి ఎంత పర్సంటేజ్ పెంచుకోవాలి అంటే, రిటర్న్ గా ఏమైనా అగ్రిమెంట్ ఉంటే తప్పితే, అలా లేని పక్షంలో ఇష్టానుసారంగా రెంట్లు పెంచడానికి వీల్లేదు. యజమాని కనుక రెంట్ పెంచాలి అనుకున్నట్లయితే రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం రెంట్ కంట్రోలర్ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు ఒక అధికారి ఉన్నారండి, ఆయనకి మనం అప్లై చేసుకొని పిటిషన్ వేసి రెంట్ కంట్రోల్ దీంట్లో, అంటే అదొక స్పెషల్ యాక్ట్, స్పెషల్ ఆఫీసరు ఉంటారు దానికి, మామూలు కోర్టుల్లా కాకుండా సపరేట్ కోర్టు అండి రెంట్ కంట్రోల్ కోర్ట్ అనేది. అక్కడ రెంట్ కంట్రోల్ యాక్ట్ మీద మనకి కేసులు అన్ని జరుగుతూ ఉంటాయి. ఈ చట్టంలో ఏవైతే చెప్పబడిందో దాని ప్రకారమే అమలు చేస్తారనమాట. అంటే మన మామూలుగా మిగతా కేసుల్లో తీసుకున్నట్లయితే ఒక్కొక్క కేసులో సిపిసి ఉంటుంది, దాని మీద ఎవిడెన్స్ ఉంటుంది, అలాగా మనం అన్ని చట్టాలు దాంట్లో ఒకటి లింక్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది ఉంది కాబట్టి ఈ చట్టంలో ఉండే ప్రొవిజన్స్ మాత్రమే మనం అక్కడ అమలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ చట్టంలో ఏదైనా పేర్కొనని ప్రొవిజన్ ఉన్నప్పుడు అట్టి పరిస్థితుల్లో మాత్రమే సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్స్ మనం ఇందులో వాడుకోవాల్సి ఉంటుంది. కానీ లేదా జనరల్గా ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేదే మనం వాడుకోవాలండి.
1: తర్వాత ఇప్పుడు కొన్నేళ్ల పాటు టెనెంట్ ఖాళీ చేయకుండా అదే ఇంట్లో ఉంటే అతను హక్కుదారుడు అయిపోతాడు అని కూడా కొంతమందికి అపోహ ఉందండి, ఇది ఎంతవరకు నిజం?
0: అది పూర్తి అబద్ధం అండి. ఎన్నేళ్ళు ఉన్నా సరే అతను అద్దె కడుతూ ఉన్నంతసేపు అతను అద్దెదారే అవుతాడు, తప్పితే ఓనర్ అనేది అవ్వడం జరగదు. ఓనర్ గనక ఎప్పుడైనా అతను ఆయన ఇల్లు ఖాళీ చేయించాలి అనుకున్నట్లయితే, ఈ రెంట్ కంట్రోల్ చట్టంలో ఓనర్స్ కూడా చాలా సెక్షన్లు ఉన్నాయి, వాళ్ళు ఎలా ఏ రకంగా టెనెంట్ని ఖాళీ చేయించవచ్చు అన్నది, టెనెంట్స్కి ఎలాగైతే ప్రొటెక్షన్ ఇచ్చిందో అలాగే హౌస్ ఓనర్స్కి కూడా వాళ్ళకు కూడా వాళ్ళ హక్కులను వినియోగించుకునేటట్టుగా ఇందులో అంశాలు ఉన్నాయండి. ఈ హక్కుదారు అదే మన యజమాని, ఆయనకు గనక ఏమన్నా ఒక ఫ్యామిలీ పోర్షన్ ఉందనుకోండి, పక్క పోర్షన్ అద్దెకిచ్చుకుని ఉంటారు చాలా కాలం నుంచి, వాళ్ళు అద్దెకు ఉండొచ్చు. ఈయనకి అడిషనల్ అకామిడేషన్ కావాల్సి ఉంటుంది, ఏదో కొడుకు పెళ్ళై కోడలు రావడం లేదా కూతురు అల్లుళ్ళు వీళ్ళు అందరు కుటుంబం పెద్దదైతే అడిషనల్ అకామిడేషన్ కావాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బొనఫైడ్ రిక్వైర్మెంట్ అడిషనల్ అకామిడేషన్ కోసం అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకున్నట్లయితే తప్పనిసరిగా అడిషనల్ అకామిడేషన్ కావాలని చెప్పి ఇతన్ని అద్దెదారిని ఖాళీ చేయించి ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. ఎటొచ్చి ఏంటంటే యజమాని తనకి అవసరాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి.
1: నాకు కుటుంబం పెరిగింది లేకపోతే ఏదైతే తను చెప్పాడో అది ప్రూవ్ చేసుకోవాలి.
0: ప్రూవ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అద్దెదారు ఖాళీ చేయాల్సి ఉంటుంది.
1: లేకపోతే ఖాళీ చేయించలేడా
0: అంటే, అద్దెదారు గనక అద్దె బకాయి ఉన్నాడు అనుకోండి, కొంతమంది అసలు అద్దెలు కట్టకుండా ఏళ్ల తరపడి కంటిన్యూ అయిపోతూ ఉంటారు, అలాంటి పక్షంలో కూడా అద్దెలు తను విల్ఫుల్ డిఫాల్ట్ చేస్తున్నాడు అంటే కావాలని అద్దెలు ఎగ్గొడుతున్నాడు అని చెప్పి మనం పిటిషన్ వేయచ్చు. పిటిషన్ వేసి అది కూడా మనం ప్రూవ్ చేసుకున్నట్లయితే, ఇది ప్రూవ్ చేసుకోవాలి అంటే మాత్రం మనం మొదటి నుంచి అద్దెలు రసీదులు ఇస్తూ ఉండడం ఒకటి అలవాటు చేసుకోవాలండి. లేదా అద్దెని చెక్ రూపంలో కానీ వేరే బ్యాంకులో డిపాజిట్ చేయడం అలా చేసుకున్నట్లయితే, అతను ఎంతకాలం నుంచి అద్దె కట్టడం లేదు అన్నది మనం పర్టికులర్గా చెప్పచ్చు, కోర్టులో ప్రూవ్ చేయచ్చు. అలాంటప్పుడు ఏంటంటే తప్పనిసరిగా అతను అదే కావాలని ఎగ్గొడుతున్నాడని చెప్పేసి కోర్టు నమ్మినట్లయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఖాళీ చేయిస్తుందండి.
1: ఇప్పుడు అలా కాకుండా ఈ భవన యజమానే తను కావాలని ఇతను అద్దే ఎగ్గొట్టాడు అని చెప్పి చేశాడనుకోండి, అలాంటప్పుడు అద్దెకున్న అతనికి ఎలాంటి హక్కులు ఉంటాయి?
0: అద్దెదారు కూడా అతను ప్రతి నెల అద్దె కడుతున్నప్పుడు అద్దె రసీదుని యజమాని దగ్గర నుంచి డిమాండ్ చేసి పుచ్చుకోవాలండి. లేదా అంటే ఏదైనా నోట్స్ పెట్టుకొని అందులో రెగ్యులర్గా మన అకౌంట్స్ రాసుకుంటున్నట్టుగా, అలాగే ఏదైనా వేరే నోట్స్ మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి, అలాగైనా సరే రెగ్యులర్గా అందులో రాసుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడు పలానా తారీఖును కడుతున్నాను అని ఆ నోట్స్ అంతకు ముందు నుంచి కంటిన్యూ అవుతూ ఉండాలి. పర్టికులర్గా ఇతను మనం నేను నువ్వు కట్టడం లేదు 4 నెలల నుంచి అంటే ఆ 4 నెలల నుంచి రాసుకోకూడదు, అంతకు ముందు నుంచి కూడా అతనికి అదే అలవాటు ఉండి ఏదైనా ఎక్కడైనా రాసుకునే అలవాటు ఉండడం, లేదా అతన్ని డిమాండ్ చేసైనా సరే అద్దె రసీద్ అనేది యజమాని దగ్గర నుంచి తీసుకున్నట్లయితే యజమాని నువ్వు కట్టలేదు అని అనడానికి వీలుండదు. ఒకవేళ అలా అన్న పక్షంలో ఏం చేయాలంటే మరునాడు మరుసటి నెల నుంచి అయినా అద్దెని మనం ఎంఓ ద్వారా పంపించాలి అతనికి. ఒక నెల నేను అద్దె తీసుకోలేదు యజమాని, నేను నువ్వు ఖాళీ చెయ్యి నేను అద్దె తీసుకోను అన్నాడు అనుకోండి, ఏం చేయాలంటే ఎంఓ ద్వారా పంపించాలి. ఎంఓ కూడా డినై

0: చేశాడనుకోండి, తీసుకోనని నిరాకరించినట్లయితే ఒక నోటీస్ పంపించాలి అతనికి.
1: ఓ
0: 15 రోజుల లోపల నువ్వు నాకు నీ బ్యాంక్ నెంబరు, పేరు, ఏ బ్యాంకులో డిపాజిట్ చేయమంటావో ఆ వివరాలు తెలుపుతూ నాకు జవాబు ఇవ్వాల్సింది అని చెప్పి యజమానికి ఒక నోటీస్ పంపించాలి. ఆ నోటీస్ పంపించినప్పుడు యజమాని దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాలేదనుకోండి, అప్పుడు కోర్టులో పిటిషన్ వేసుకొని నేను ఎంఓ పంపించాను, ఎంఓకి ఈయన తీసుకోలేదు, నేను నోటీస్ కూడా పంపించాను, తర్వాత ఆ నోటీస్ కూడా ఈయన దగ్గర నుంచి ఏం జవాబు లేదు కాబట్టి నన్ను కోర్టులో డిపాజిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పిటిషన్ పెట్టుకున్నట్లయితే అద్దెదారు అతను తప్పనిసరిగా కోర్టులో డిపాజిట్ చేయడానికి పర్మిషన్ వస్తుందండి. తర్వాత ఇతన్ని ఖాళీ చేయించాలి అంటే మాత్రం ఓన్లీ త్రూ లీగల్ ప్రాసెస్ మాత్రమే ఖాళీ చేయించగలరు, తప్పితే బలవంతంగా ఏ యజమాని అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించడానికి వీలు లేదండి.
1: అతను సక్రమంగా అద్దె చెల్లిస్తున్నంత కాలం ఇతను
0: ఖాళీ చేయించడానికి వీలు లేదు. యజమానికి ఏమన్నా ఇగో బోనఫైడ్ రిక్వైర్మెంట్ ఉండడం, లేదా ఇతను అద్దె సక్రమంగా చెల్లించకపోవడం, సబ్లీజ్కి ఇవ్వడం, లేదా ఒక పర్పస్ కోసం తీసుకొని ఇంటిని వేరే పర్పస్కి వాడుతున్నాడు అనుకోండి, అలాగా చేయడం చేసినప్పుడు కానీ, లేదా ఇల్లును పాడు చేస్తున్నాడు, ఏదో నేను బట్టలు కొట్టు పెట్టుకుంటానండి మనం ఇస్తే, అదేదో వెల్డింగ్ షాప్ పెట్టి గోడలు ఇవి అన్నీ పాడు చేస్తున్నాడు, అలాంటి పరిస్థితుల్లోనూ మనం యజమాని ఎప్పుడైనా సరే ఇతని టెనెంట్ని ఖాళీ చేయమని అడగచ్చు. అది కూడా ఏంటంటే బలవంతంగా చేయించడం లేదు, కోర్టులో పిటిషన్ వేసి కోర్టు ద్వారా మాత్రమే అదేదాన్ని ఖాళీ చేయించడానికి హక్కు ఉంటుంది.
1: ఇప్పుడు ఒకవేళ వసతి సౌకర్యాలు సరిగ్గా కల్పించలేదనుకోండి, అలాంటప్పుడు టెనెంట్ వాటిని డిమాండ్ చేయడానికి ఉంటుందా?
0: అంటే అద్దెకి తీసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నాడు, ఏ వసతులతో అతను తీసుకున్నాడు, తర్వాత ఏమన్నా అతని మీద కోపంతో కానీ ఇంకేదైనా అతన్ని ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో కానీ యజమాని ఏమన్నా అతనికి ఇచ్చిన వసతుల్ని తొలగించాడా అది మనం చూసుకోవాలండి. ఇప్పుడు మంచినీళ్లతోటి కరెంటుతోటి అద్దె ఒక గది ఇచ్చినట్లయితే అతను కొంతకాలం ఉన్నాక అద్దెని పెంచమని అడిగి ఇతను పెంచనప్పుడు లేదా ఖాళీ చేయమంటే చేయనప్పుడు కరెంట్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ ఏమైనా డిస్కనెక్ట్ చేసినట్లయితే ఇమీడియట్గా రెంట్ కంట్రోలర్ గారు కోర్టులో పిటిషన్ వేసుకున్నట్లయితే అద్దెదారు, రెంట్ కంట్రోలర్ ఇమీడియట్గా ముందు అసలు ఆయనకి ఏ ఫెసిలిటీస్ అయితే అనుభవిస్తున్నాడో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేయండి అని ముందు చెప్తుందండి. తర్వాత యజమాని మళ్ళీ కోర్టులో వేసుకొని ఆ గది నాకు కావాలనే ఏ గ్రౌండ్స్ మీద అయితే అతను కావాలనుకుంటున్నాడో అది మళ్ళీ కోర్టులో వేసుకొని కోర్టు ఆర్డర్ ద్వారా ఇతన్ని ఖాళీ చేయించాలి, తప్పితే తన ఇష్టానుసారంగా ఎమ్యూనిటీస్ని అనుభవిస్తున్న వసతుల్ని తొలగించడానికి అతనికి ఎలాంటి హక్కు ఉంటుంది.
1: తర్వాత ఇప్పుడు అద్దె పెంచడం అనేది యజమాని అద్దె పెంచడం తను మామూలుగా పెంచవచ్చండి, లేకపోతే ఎన్నాళ్ళున్న అదే అద్దె కంటిన్యూ చేయవలసి ఉంటుందా?
0: పెంచే రైటు యజమానికి ఉంటుందండి. అయితే ఏంటంటే ఫెయిర్ రెంట్ అనే ఆ పెంచడం అనేది చాలా రీజనబుల్గా ఉండాలి. ఇద్దరికి అంగీకారం అయిందనుకోండి ఎంతైనా పెంచుకుంటూ పోవచ్చు. లేదా అంటే కొన్ని బిల్డింగ్స్ ఓల్డ్ బిల్డింగ్స్కి ఫెయిర్ రెంట్ అని చెప్పేసి ఇప్పుడు అద్దె చాలా ఎక్కువగా పెంచేస్తున్నాడు యజమాని, అప్పుడు ఏంటంటే అద్దెదారు ఒక పిటిషన్ వేసుకొని ఏమండి అద్దె చాలా ఎక్కువగా పెంచుతున్నారు కాబట్టి దీనికి అద్దె ఎంతో నిర్ణయించండి అని చెప్పి ఒక పిటిషన్ వేసినట్లయితే రెంట్ కంట్రోలర్ గారు ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కల లొకాలిటీ ఏ లొకాలిటీలో ఇది షాప్ కానీ ఇల్లు కానీ ఉంది, ఆ చుట్టుపక్కల ఇలాంటి వసతులు ఉన్న ఇంటికి కానీ షాపులకు కానీ ఎలాంటి అద్దె ఎంత వస్తుంది అని ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసి దీనికి ఎంత అద్దె ఫిక్స్ చేయొచ్చు అన్నది ఆయన ఫిక్స్ చేస్తారు, దాని ఫెయిర్ రెంట్ అంటారండి. అది ఆ ఫెయిర్ రెంట్ అనేది ఫిక్స్ చేసేటప్పుడు మున్సిపాలిటీ వీటి ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ వీటిల్లో సంవత్సరానికి అద్దె విలువ అని ఉంటుంది, అందులో అద్దె విలువ ఎంత వేశారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటికి కానీ షాప్కి కానీ ఫెయిర్ రెంట్ అనేది ఫిక్స్ చేస్తారు. అదేంటంటే ఎవరైనా అడగచ్చు, యజమాని అయినా ఫిక్స్ చేయమని అడగచ్చు, ఎందుకంటే కొన్ని చోట్ల చాలా తక్కువ రెంట్లు ఉంటాయి, ఎప్పటి నుంచో ఉండిపోయి వాళ్ళు ఏంటంటే 5, 10 ఏదో 12 అలా పెంచుకుంటూ వచ్చి 50-60 రూపాయలు అద్దెలు ఇస్తున్నవి కూడా చాలా ఉంటాయి. కానీ అలాంటి విషయాల్లో ఏంటంటే యజమాని వెళ్ళి అడగచ్చు, ఏమంటే ఇన్నేళ్ళు బట్టి ఇంత తక్కువ అద్దెకి ఉంటున్నారు కాబట్టి దీనికి ఫెయిర్ రెంట్ ఫిక్స్ చేయండి. అలాగే యజమాని అబ్నార్మల్గా కనుక పెంచేస్తున్నట్లయితే టెనెంట్ వెళ్ళి అడగచ్చు, ఏమండి అద్దె చాలా ఎక్కువగా ఉంది, ఆ లొకాలిటీలో అంత ఉండదండి, కాబట్టి మీరు ఫెయిర్ రెంట్ ఫిక్స్ చేయండి. అలాగే ఎవరైనా సరే యజమాని కానీ అద్దెదారు కానీ ఎవరైనా ఫెయిర్ రెంట్ ఫిక్స్ చేయమని అడగచ్చు, అప్పుడు కంట్రోలర్ గారు ఫెయిర్ రెంట్ ఫిక్స్ చేస్తారు. దాని మీద ఎంత పెంచాలి అన్నది కూడా మనకు చట్టం చెప్తుందండి, కమర్షియల్ వీటిల్లో అయితే ఎంత పెంచవచ్చు, మామూలు గృహస్థ విషయాలు అయితే ఎంత పెంచవచ్చు అన్నది. అలాగే ట్యాక్సులు కానీ లేదా అడిషనల్గా మనం ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కానీ జరిగినట్లయితే అలాంటప్పుడు కూడా ఫెయిర్ రెంట్ని మనం ఎన్హాన్స్ చేయొచ్చు. అంటే అడిషనల్ ఫెసిలిటీస్ ఏమైనా ఇచ్చామనుకోండి, లేదా రేకుల గదిని స్లాబ్ వేయడం కానీ, లేదా ఇంతకు ముందు లేని వాటర్ సప్లై

0: ఇవ్వడం, డ్రైనేజీలు ఏమన్నా అలాంటివి, మనం అడిషనల్ ఫెసిలిటీస్ అనేది వాళ్ళకి కలగచేసినప్పుడు ఫెయిర్ రెంట్ అనేది పెంచమని మళ్ళీ పిటిషన్ వేస్తే ఫెయిర్ రెంట్ని పెంచడం జరుగుతుంది.
1: తర్వాత ఒక్కోసారి వీళ్ళు బిల్డింగ్ని మళ్ళీ రీమోడల్ చేయించడం అలాంటివి జరుగుతుంటాయి, అలాంటప్పుడు కూడా వీళ్ళు ఖాళీ చేయమని అడగవచ్చా?
0: అడగచ్చండి, యజమాని కోర్టులో ఒక పిటిషన్ వేసి నేను ఇల్లు రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాకు నా ఇల్లును హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తే ఆ కోర్టులో యజమాని ఏంటంటే ఒక అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందండి, నేను ఇంటికి రిపేర్ చేయించి మళ్ళీ అదే ప్లేస్లో ఏ అద్దెదారు ఏ గదిలో అయితే అద్దెకున్నాడో అదే ప్లేస్లో మళ్ళీ అంత జాగానే ఇతనికి మళ్ళీ నేను రీ ఆఫర్ చేస్తాను అని చెప్పి అదే నేను అద్దె పెంచుకొని కూడా మా ఇవ్వచ్చు, ఎందుకంటే పెద్దది చేస్తున్నాడు కాబట్టి పెంచిన అద్దెతోటి మనం అతనికి ఆఫర్ చేస్తాను అని చెప్పేసి మనం కోర్టులో ఒక అండర్టేకింగ్ ఇచ్చినట్లయితే
1: అండ్ కంపల్సరీ మళ్ళీ మాత్రం ఇస్తానని చెప్పాలి.
0: చెప్పాలండి, అండర్టేకింగ్లో ఖచ్చితంగా చెప్పాలి, నేను ఎంత టైంలో పూర్తి చేస్తాం, ఒక వితిన్ 6 మంత్స్ నేను ఇతనికి పూర్తిగా బిల్డింగ్ కట్టేసి మళ్ళీ అంతే ఏరియా ఉన్న గదిని కానీ ఇంటిని కానీ అతనికి రీ ఆఫర్ చేస్తాను అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదో 100 ఇస్తుంటే ఓ 150 ఎంతో అద్దె చేస్తాను అని చెప్పి మనం యజమాని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చి కోర్టులో అతన్ని ఖాళీ చేయించవచ్చు, అతని అండర్టేకింగ్ ప్రకారం మళ్ళీ అతనికే అది అద్దెకి ఇవ్వాల్సి ఉంటుందండి. ఇవ్వలేకపోయినట్లయితే దాని మీద అద్దెదారు కోర్టుకు వచ్చి ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు, ఈపీ ఫైల్ చేసుకొని కోర్టు ద్వారా మళ్ళీ తన పొజిషన్లోకి రావచ్చు. యజమాని కనుక తనకి ఇవ్వలేదు 6 నెలల తర్వాత, అప్పుడు కోర్టులో మళ్ళీ ఏమండి ఇది ఇక్కడ అండర్టేకింగ్ ఇచ్చాడు, దాని ప్రకారం నాకు మళ్ళీ రీ ఆఫర్ చేయలేదు కాబట్టి నన్ను మళ్ళీ నా యథాస్థానంలో ఉంచండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకున్నట్లయితే కంట్రోలర్ గారు కోర్టు సాయంతో ఇతనికి మళ్ళీ పొజిషన్ ఇప్పించడం జరుగుతుందండి.
1: తర్వాత అండి, ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద అన్ని భవనాలు వస్తాయా అండి, లేకపోతే దానికి ఏమైనా లిమిట్ ఉందా?
0: అన్ని భవనాలు రెంట్ కంట్రోల్ యాక్ట్ కిందకి రావండి. అమెండ్మెంట్ అవ్వకముందు 1000 రూపాయల లోపు ఉన్నవి రెంట్ కంట్రోల్ యాక్ట్లోకి వచ్చేవి. ఇప్పుడు 2005లో అమెండ్మెంట్ వచ్చాక దాన్ని 3500కి పెంచడం జరిగిందండి. 3500 లోపు అద్దెకున్నవన్నీ రెంట్ కంట్రోల్ యాక్ట్ పరిధిలోకి వస్తాయి,
1: దానికి మించినవి మాత్రం దీని పరిధిలోకి
0: రావండి.
1: తర్వాత ఇప్పుడు 2005లో అమెండ్మెంట్ ఇది ఒక్కటేనండి, లేకపోతే ఇది ఇంకా ఏమన్నా ఉన్నాయా?
0: 2005లో వచ్చిన అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే ఆర్మడ్ ఫోర్సెస్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా, మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటిల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ఉద్యోగంలో అతను చనిపోయినట్లయితే పనిచేస్తున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి ఎవరైనా సరే ఆర్మడ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళ పిల్లలు డిపెండెంట్ చిల్డ్రన్ ఎవరైనా సరే అద్దెకున్న ఇళ్ళని ఇమీడియట్గా ఖాళీ చేయించి పొజిషన్ అడిగితే ఇమీడియట్గా పొజిషన్ ఇవ్వమని మార్పు చేశారండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళు కానీ ఒక ఏడాది లోపల రిటైర్ అవ్వబోతున్న వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే డిపెండెంట్ చిల్డ్రన్ వైఫ్ వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళ ఇళ్లలో ఎవరైనా అద్దెకున్నట్లయితే ఆ అద్దెదారులను ఇమీడియట్గా ఖాళీ చేయించి వీళ్ళకి పొజిషన్ ఇవ్వడం జరుగుతుందండి. 2-3 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఏ ఇల్లు కావాలి అన్నది వీళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే, తప్పితే పక్క ఆ ఇల్లు ఖాళీగా ఉంది కదా నువ్వు వెళ్ళి అందులో ఉండు అని చెప్పే అధికారం మాత్రం టెనెంట్కి ఉండదు. ఏ ఇల్లు కావాలి, వీళ్ళు ఉండడానికి ఏది వసతిగా ఉంటుంది, ఏ ఇల్లు వీళ్ళకి కావాలి అనేది డిసైడ్ చేసుకోగలిగింది మాత్రం వీళ్ళే చేసుకుంటారు. యజమానికి ఏ ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి టెనెంట్ని ఖాళీ చేయించి ఇమీడియట్గా పొజిషన్లోకి వీళ్ళని తీసుకొస్తారండి. అదేవిధంగా విడోస్ ఎవరైనా ఉన్నట్లయితే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు కాకుండా మామూలుగా బయట ఉంటారు, విడోస్ ప్రాపర్టీలు కానీ లేదా హ్యాండిక్యాప్డ్ వాళ్ళ ప్రాపర్టీస్ కానీ లేదా అంటే 65 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ ప్రాపర్టీస్ కూడా ఇమీడియట్గా పొజిషన్ ఇవ్వమని చెప్పేసి 2005 అమెండ్మెంట్ ద్వారా ఇంతకు ముందు అంత టైం తీసుకోకుండా చాలా స్పీడ్గా డిస్పోజ్ చేస్తున్నారు.
1: వీళ్ళు ఖాళీ చేయమని అడిగితే మాత్రం టెనెంట్
0: ఖాళీ చేసి ఇవ్వాల్సింది, ఇంకా మిగతా అవి అద్దె కడుతున్నారా లేదా ఇంక ఇలాంటివన్నీ చూడడం ఏమి అక్కర్లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ఖాళీ చేయించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి.
1: నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు రెంట్ కంట్రోల్ యాక్ట్ గురించి అడ్వకేట్ శ్రీమతి నళిని గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం సమాప్తం.

0: ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత వారం రోజులుగా తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. గత ఏప్రిల్ నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగడంతో ఈ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జూన్ 8వ తేదీన వ్యూహాత్మక ప్రాంతమైన స్ట్రైట్ ఆఫ్ హార్మాజ్ వద్ద ఇరాన్ దళాలు ఒక అమెరికన్ అపాచీ హెలికాప్టర్ను కూల్చివేయడంతో పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తతల్ని తారాస్థాయికి తీసుకువెళ్లాయి. దీనికి ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్లే వాణిజ్య నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ ప్రయత్నించడం, అమెరికా వాటికి రక్షణ కల్పించడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిచర్యగా అమెరికా జూన్ 10-11 తేదీల్లో దక్షిణ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, డ్రోన్ కమాండ్ యూనిట్లు, బాందర్ అబ్బాస్, కేస్మ ఐలాండ్ పరిసరాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా బాంబులు వర్షం కురిపించింది. టెహ్రాన్ శివార్లలో కూడా అమెరికా పలు డ్రోన్ దాడులు చేసింది. అదేవిధంగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆర్థిక దిగ్బంధాన్ని మరింత కఠినతరం చేసింది. అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ దాని మద్దతుదారులైన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ దళాలు కువైట్, బెహ్రైన్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేశాయి. అలాగే హార్మోజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇలా రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడుల పరంపర గడిచిన కొన్ని రోజులుగా పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ పరస్పర ఘర్షణల్లో జూన్ 10వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణిస్తున్న ఎంవీ జల్వీర్ అనే ట్యాంకర్ నౌకపై ఇరాన్ చమురు దిగ్బంధాన్ని ఉల్లంఘించిందనే నెపంతో అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఆ నౌకలో పనిచేస్తున్న 3 భారతీయ నావికులు మరణించారు. దీనిపై భారత్ తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భారత్లోని అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై వివరణిస్తూ,
2: We have seen that there have been several incidents involving Indian seafarers in West Asia in the last few days. We attach high importance to the welfare and well-being of our seafarer community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
1: ఇదిలా ఉండగా జూన్ 11వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై చాలా తీవ్రమైన దాడులు చేస్తామని, అవసరమైతే వారి చమురు క్షేత్రాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు.
3: But we hit them hard yesterday, and we're going to hit them again hard today in case you miss it, in case you don't turn on your television set. And we'll see what happens with the deal. We were really close to a deal, but they keep tapping us along. They keep playing us for suckers because, you know what? They dealt with some very stupid presidents, I have to say that. I'm embarrassed to say it. Some very stupid people were sitting here. Well, we're going to be attacking them and attacking them very hard. Very incredible, actually an incredible machine. And at first they said they didn't do it, then they admitted they did. It was sort of easy because we have the bomb. We actually have the bomb. We got very lucky that bomb didn't explode. That bomb was lodged in the helicopter, it didn't explode. It was on fire, but it didn't explode. Those two guys, they knew how to fly, but they got very lucky.
1: ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు వర్గాలు

నియమం పాటించి శాంతి ఒప్పందానికి ప్రయత్నించాలని సూచించాయి. అయితే ట్రంప్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల తర్వాత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ ఉన్నత నాయకత్వంతో చర్చల్లో పురోగతి లభించిందని, కాబట్టి తాము నిర్దేశించుకున్న సైనిక దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం ముసాయిదా సిద్దమైనట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ దాదాపు ఖరారైనట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ ఓడరేవులపై ఉన్న అంతర్జాతీయ నౌకాదళ దిగ్బంధాన్ని పూర్తిగా తొలగించాలని ఇరాన్ పట్టుబడుతోందన్నారు. వ్యూహాత్మక ప్రాంతమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నియంత్రణను ఇరాన్ వదులుకోబోదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా లెబనాన్ లో యుద్దానికి పూర్తిగా ముగింపు పలకడం, ఇరాన్ అణు కార్యక్రమాలపై తదుపరి 60 రోజుల పాటు చర్చలు జరపడం వంటి కీలక ప్రతిపాదనలు ఈ ముసాయిదాలో ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకునే విషయంలో తాము అమెరికాతో పూర్తి ఏకీభవించి ఉన్నామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్కు అనుకూలమైన ఒప్పందాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో తీవ్రస్థాయికి చేరుకున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం అమెరికా తన దాడులను తాత్కాలికంగా నిలిపివేయడం, చర్చల ముసాయిదా తెరపైకి రావడంతో పరిస్థితి కొద్దిగా అదుపులోకి వచ్చింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గి గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కొంతమేర లాభపడ్డాయి. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని ప్రకటించడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ అణు సంస్థ ఐఏఈఏ బోర్డు ఇరాన్ తన అణు కేంద్రాలకు పరిశీలకులను అనుమతించాలని, అణు పదార్థాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరింది. అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా ఇరాన్తో సహకారాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందాల భవిష్యత్, పశ్చిమ దేశాలు ఇరాన్ సంబంధాలపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశముంది. రష్యా యుక్రెయిన్ యుద్దం 4వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే పరిస్థితులు కనిపించకపోగా ఈ యుద్దం అత్యంత ప్రమాదకరమైన దశకు చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హెచ్చరించింది. యుక్రెయిన్లోని పౌర నివాసాలు, మౌలిక సదుపాయాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోందని ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో పేర్కొన్నారు. అదే సమయంలో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై యుక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగుతోందని, జపోర్జియా అణు విద్యుత్ ప్లాంట్ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఇరుపక్షాలు నిబంధనలు లేని సంపూర్ణ కాల్పుల విరమణ ఒప్పందం పాటించాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. అయితే ఉక్రెయిన్ వెల్లడించిన వివరాల ప్రకారం చెర్నోబిల్ సమీపంలోని కీలక అణు వ్యర్థ నిల్వ కేంద్రం రష్యా డ్రోన్ దాడి చేసిందని, అంతర్జాతీయ అణు సంస్థ గణనీయమైన నష్టం జరిగినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని తెలిపింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వలడిమిర్ జెలెన్స్కీ ఐరోపా మద్దతు కోసం తన దౌత్య ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. యుద్ద పరిస్థితులు, ఆయుధ సహాయం, ఆర్థిక మద్దతు అంశాలు యూరోపియన్ దేశాల చర్చల్లో ప్రధానంగా నిలిచాయి. రష్యాపై ఆంక్షలను కొనసాగించాలనే అభిప్రాయం పశ్చిమ దేశాల్లో బలపడుతోంది. గాజా పునర్నిర్మాణానికి సహకరించాలని ప్రపంచ దేశాలను పాలస్తీనా, ఇజ్రాయెల్ పౌర సమాజ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సహాయాన్ని, పునర్నిర్మాణ చర్యలను వేగవంతం చేయాలని కోరాయి. రెండు దేశాల పరిష్కారానికి మద్దతునివ్వాలని కూడా పిలుపునిచ్చాయి. ఫ్రాన్స్ వేదికగా వచ్చే సోమవారం నుంచి జరగనున్న G7 దేశాల శిఖరాగ్ర సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియా ఘర్షణలు, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్దం, ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు, చైనా ప్రభావం, కీలక ఖనిజాల సరఫరా వంటి అంశాలు ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ భద్రత, ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశముంది. ఇక ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ను భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఆర్థిక రంగంలో ప్రపంచ దేశాలు ఇంధన ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాపై అనిశ్చిత నెలకొంది. వీటిపై కూడా G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రపంచ దేశాలు చర్చించనున్నాయి. ఫిన్లాండ్లో జరిగిన ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది న్యూ జియోపాలిటికల్ కాంపిటీషన్ కార్యక్రమంలో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా యుక్రెయిన్ యుద్దం విషయంలో భారత్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ప్రశ్నకు ఆయన ధీటుగా బదిలిచ్చారు. భారత్ ఇప్పుడు చమురును ధర లభ్యత ఆధారంగానే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ యుద్దం ప్రారంభమైన సమయంలో ఐరోపా దేశాలు పశ్చిమాసియా దేశాల నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేయడంతో సంప్రదాయంగా అక్కడి నుంచి దిగుమతి చేసుకునే భారత్కు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. రష్యా చమురు కొనుగోలు చేయాలని 2022లో అమెరికానే స్వయంగా తమను కోరిందని వెల్లడించారు. ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక అసమతుల్యతను కాపాడటంలో భారత్ పోషించిన కీలక పాత్రను సైతం అమెరికా గుర్తించిందని జయశంకర్ వెల్లడించారు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల వైఖరిలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను కూడా జయశంకర్ ఎత్తిచూపారు. పాశ్చాత్య దేశాల ఆయుధ సరఫరా విషయంలో

0: భారత్కున్న భద్రతాపరమైన ఆందోళనలను జైశంకర్ పునరుద్ఘాటించారు. ఐరోపా దేశాలు విక్రయించే ఆయుధాలు భారత్పై దాడికి ఉపయోగిస్తున్నారని చెప్పారు. కానీ తాము ఐరోపా భద్రతకు ముప్పు కలిగించే ఏ పని చేయలేదని జైశంకర్ స్పష్టం చేశారు.
1: The US specifically asked India to buy Russian oil to stabilize the world markets. Right now, if you see, after having first put tariffs on us last year for buying Russian oil, the US then again lifted its sanctions. Let's not pretend that there is some great principle involved here. I mean, if it is on, off, and you know, do it when it suits us and don't do it when it doesn't suit us. I mean, come on, we are all the adults in the room. We know what the game is. So I don't think making this about sanctimony is really warranted.
0: పాకిస్తాన్ లో గత వారం రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, బలూచిస్తాన్లో తీవ్ర ఉద్రిక్తతలు హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం, నిత్యావసర ధరలు ఆకాశం నంటడం, పౌర హక్కుల అణచివేత కారణంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసనలు హింసాత్మక ఘర్షణలుగా మారాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావాల్కోట్, ముజఫరాబాద్ నగరాలు గత వారం రోజులుగా రణరంగంగా మారాయి. రావాల్కోట్లోని ఈద్గా మైదానంలో నిత్యావసర వస్తువులపై ధరలను తగ్గించాలని, ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సుమారు 60,000 నుండి 70,000 మంది నిరసనకారులు శాంతియుతంగా భారీ ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, జేఏఏసీ నేతృత్వంలో జరిగిన ఈ ప్రదర్శనను అణచివేయడానికి పాకిస్తాన్ సైన్యం నిరసనకారులపై కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల కారణంగా దాదాపు 20 మందికి పైగా పౌరులు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. రావాల్కోట్, పూంచ్, భీంబర్ వంటి ప్రాంతాలలో వీధులన్నీ రక్తసిక్తంగా మారాయి. తమ హక్కుల కోసం పోరాడుతున్న పౌర సమాజ సంస్థ అయిన జేఏఏసీను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం, ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. మరోవైపు బలూచిస్తాన్లో కూడా పరిస్థితులు దారుణంగా మారాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బీఎల్ఏ వంటి వేర్పాటు వద్ద సంస్థలు ఆపరేషన్ హోరఫ్ 2.0 పేరుతో సరికొత్త దాడులకు తెరలేపాయి. క్వెటా, గ్వాదర్, నష్కి వంటి 9 జిల్లాల్లో సైనిక స్థావరాలు, జైళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై ఏకకాలంలో బాంబు దాడులు, డ్రోన్ దాడులు చేశాయి. ఫిలిప్పీన్స్ లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ భాగంలోని మిండానో ప్రాంతంలో రెక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఫిలిప్పీన్స్ తీరంలో 3 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ఆ దేశ అధ్యక్షుడు మార్కోస్ సూచనలు చేశారు. అయితే ఈ భూకంపం కారణంగా 4 ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: మీరింతవరకు వసుదైక కుటుంబం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాలు వినవచ్చు. మరి మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-2488-812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి పాటని వినిపించడం జరుగుతుంది. మరి ఈనాటి రావే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, గీత రచన వేటూరి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రావే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట అభిలాష చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. గీత రచన వేటూరి. మరి పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్. మరి వీరి కోసం ఈ పాట

రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట దేవుడు చేసిన మనుషులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. గీత రచన మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు మరి వారి కుటుంబ సభ్యులు మరి వీరందరి కోసం ఈ పాట.

0: అలాగా
1: ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, రిత్విక్, పండు మరి వీరందరూ కోరుతున్నారు బృందావనం. ఘర్షణ చిత్రం నుంచి వాణి జయరాం పాడిన పాట, గీతరచన రాజశ్రీ, మరి వీరందరి కోసం ఈ పాట.

ఈనాటి రావేతిథి కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు మోహమండలం కాజగ్రామం నుండి త్రివిధి వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నైనిక, మరి వీరందరూ కోరుతున్నారు శివమెత్తిన సత్యం చిత్రం నుంచి కేజే యేసుదాస్, వాణి జయరాం పాడిన పాట. గీతరచన ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు, మరి వీరి కోసం ఈ పాట

కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్ మరి వీరందరూ కోరుతున్నారు. జగన్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన దాసన్ నారాయణరావు మరి వీరందరి కోసం ఈ పాట.

గుండమ్మ కథ చిత్రం నుంచి పి సుశీల పాట, గీత రచన పింగళి, సంగీతం ఘంటసాల. మరి పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్, మరి వీరు కోరుతున్నారు అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావే తేదీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి విశాల్ అండ్ లక్ష్మి మరి వీరిద్దరు కోరుతున్నారు వాన చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట గీత రచన సిరివెన్నెల

సాయినగర్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుక, మరి వీరు కోరుతున్నారు అండమాన్ అమ్మాయి. అండమాన్ అమ్మాయి చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట.

0: మీరింతవరకు రావయితిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా గోదావరి చిత్రం నుంచి సునీత పాడిన పాట, గీత రచన వేటూరి.
1: ఏంటో నీకు

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సాహితీ సాహిత్యానికి ఎస్ఎస్ థమన్, సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, గ్రీకు వీరుడు చిత్రం నుంచి.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన పోటీలలో బహుమతి పొందిన శ్రీమతి ఎన్ కళ్యాణి కుమారి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయిన వారిలో కళ్యాణి కుమారి గారు ఒకరు. ఈరోజు కళ్యాణి గారు మనతో ఉన్నారు. హాయ్.

0: కళ్యాణి గారు, వెల్కమ్ టు ఆకాశవాణి.
1: హాయ్ అండి.
0: ఈరోజు మీరు మన కార్యక్రమంలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. మీ జర్నీ, అచీవ్మెంట్స్, ఇంట్రెస్ట్ అలాగే రేడియోతో మీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని మేము ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాం. సో కళ్యాణి గారు, లెట్స్ స్టార్ట్ అవర్ కన్వర్జేషన్.
1: ఓకే అండి.
0: ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యారు కదా, ఈ విషయం తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఆ మూమెంట్ గురించి మా లిజనర్స్తో కొంచెం షేర్ చేసుకుంటారా?
1: ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో నేను ఖచ్చితంగా విన్ అవుతానని నాకు తెలుసండి. కాకపోతే వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అవుతానని మాత్రం నేను అనుకోలేదు. వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను సెకండ్ ప్రైజ్ ఆర్ థర్డ్ ప్రైజ్ వస్తుందని అనుకున్నాను, కానీ వన్ డే ఆర్జేగా డైరెక్ట్గా సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. చాలా హ్యాపీగా అనిపించింది.
0: రియల్లీ వెరీ గ్రేట్ అండి. సరే మరి కళ్యాణి గారు, 9 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అనే టాపిక్పై ఎస్ఏ రాశారు కదా, ఈ ప్రిపరేషన్లో భాగంగా ఆకాశవాణి గురించి మీరు ఏ విషయాలను తెలుసుకున్నారు? అలాగే వాటిలో మీకు ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అనిపించే విషయం ఏది?
1: ఆకాశవాణికి పితామహుడుగా ఎంవి గోపాలస్వామి అనే ఆయన ఉన్నారు అనే విషయము నేను ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్కి మ్యాటర్ గ్యాదర్ చేస్తున్నప్పుడు తెలుసుకున్నానండి. అది నిజంగా నాకు తెలియని కొత్త విషయము. ప్రస్తుతం ఆకాశవాణి గురించి నేను గ్యాదర్ చేస్తున్నప్పుడు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో అన్ని భాషలలోనూ ఆకాశవాణి కేంద్రాలు ఉన్నాయనే విషయం కూడా తెలుసుకున్నాను. అది కూడా నాకు తెలియని కొత్త విషయమే. చాలా హ్యాపీగా అనిపించిందండి.
0: అమేజింగ్ అండి. అలాగే ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న విషయం మీకు ఎలా తెలిసింది?
1: నేను ఘంటసాల నృత్య కళాశాలలో వోకల్ స్టూడెంట్గా సెకండ్ ఇయర్ నేర్చుకుంటున్నానండి. సంగీతం నేర్చుకుంటున్నాను. అక్కడ మా మ్యామ్ అక్కడ అనౌన్స్మెంట్ ఎస్ఏ రైటింగ్ గురించి జరిగినప్పుడు నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను అప్లై చేశాను. సరే, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. లక్కీగా విన్నర్ అయ్యాను.
0: రియల్లీ అమేజింగ్ అండి. అండ్ కళ్యాణి గారు, ప్రస్తుతం మీరు ఏం చదువుకుంటున్నారు? అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీ ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా.
1: నేను ఎంఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేశానండి. ప్రస్తుతం బీఈడి పర్సూయింగ్ చేస్తున్నాను. ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చి మ్యాథమెటిక్స్.
0: వావ్, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్సా? చాలా మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ అని, స్కేరీ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమని అనుకుంటారు. నిజంగా మ్యాథ్స్ అంత కష్టంగా ఉంటుందా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?
1: మ్యాథ్స్ కొద్దిగా కష్టంగానే ఉన్నా సరే, మనం ఫార్ములా ప్రకారం గనక అది ప్రొసీజర్ ప్రకారం వెళ్తే చాలా ఈజీగా ఉంటుందండి. ప్లస్ మిగిలిన సబ్జెక్ట్స్తో పోలిస్తే మ్యాథ్స్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. సపోజ్ మనకు 100కి అప్లై చేస్తే 100 మార్క్స్ మనకి వచ్చేస్తాయి అన్నమాట. అదొకటి మ్యాథ్స్కి ఉన్న బెనిఫిట్. కాకపోతే నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాము, కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తాయి ఫార్ములాస్ కానీ సమ్స్ కానీ ఏవైనా సరే.
0: ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ కళ్యాణి గారు, మ్యాథ్స్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా, మరి ఇండియాకి చెందిన గ్రేట్ మ్యాథమెటిషియన్స్ గురించి మీ మాటల్లో కొంచెం చెప్పగలరా? ముఖ్యంగా వాళ్ళల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే క్వాలిటీ ఏంటి?
1: మన ఇండియాకి చెందిన గ్రేట్ మ్యాథమెటిషియన్స్ గురించి చెప్పాలంటే ముందుగా 5th సెంచరీకి చెందిన ఆర్యభట్ట గారు గుర్తొస్తారండి. జీరో కాన్సెప్ట్ గురించి మాట్లాడినప్పుడు వారి పేరు తప్పకుండా గుర్తుకొస్తుంది. మ్యాథ్స్, ఆస్ట్రానమీ రంగాల్లో వారు చేసిన కాంట్రిబ్యూషన్స్ చాలా గొప్పవి. అప్పటి కాలంలోనే భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందని చెప్పడం నిజంగా రిమార్కబుల్ అని చెప్పాలి. అలాగే శ్రీనివాస రామానుజన్ గారు కూడా ఇండియాకి గర్వకారణమని చెప్పాలి. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ మీద వారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. పెద్ద పెద్ద బుక్స్ లేకపోయినా తన టాలెంట్, ప్యాషన్తో ప్రపంచంలోనే గొప్ప మ్యాథమెటిషియన్స్లో ఒక్కరిగా గుర్తింపు పొందారు. తరువాత ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా వర్క్ చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు. రామానుజన్ గారి జీవితంలో నాకు ఎక్కువగా ఇన్స్పైర్ చేసే విషయం ఏంటంటే, రిసోర్సెస్, ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నా తన డ్రీమ్ని వదలకుండా ముందుకు వెళ్ళడం. అలాగే ఆర్యభట్ట గారు కూడా తన నాలెడ్జ్తో ప్రపంచానికి కొత్త ఐడియాస్ అందించారు. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా తమకు ఇష్టమైన ఫీల్డ్లో ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించారు. అందుకే నేటి యూత్ కూడా వారి జీవితాల నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డెడికేషన్, ప్యాషన్ వంటి మంచి క్వాలిటీస్ నేర్చుకోవచ్చని నేను భావిస్తున్నా.
0: గ్రేట్, బాగా చెప్పారు. అలాంటి క్వాలిటీస్ మన లైఫ్

0: కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వీ క్యాన్ అచీవ్ అవర్ గోల్స్ అని చెప్పచ్చు. సరే, చదువుతో పాటు మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? మీ హాబీస్, ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి?
1: నా హాబీస్ వచ్చి రీడింగ్ బుక్స్ అండి. నావెల్స్, తెలుగు నావెల్స్ చాలా ఇష్టం నాకు. అండ్ ఖాళీ టైంలో మ్యాక్సిమం నాకు బుక్స్ రీడ్ చేయటం, పాటలు వినటం అనేది చాలా ఇష్టం. ప్లస్ నా ఫ్యూచర్ డ్రీమ్ వచ్చేసేటప్పటికి డిఎస్సిలో ఒక టీచర్గా సెలెక్ట్ అవ్వాలి అనేది నా డ్రీమ్.
0: వెరీ గ్రేట్ అండి, రియల్లీ. అండ్ కళ్యాణి గారు, మీ ప్యాషన్ గురించి అలాగే మీ రోల్ మోడల్ గురించి కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? ముఖ్యంగా వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీస్ గురించి కూడా చెప్పండి.
1: నాకు రోల్ మోడల్ అంటే మా మదరేనండి. ఆవిడ నాకు చాలా నేర్పించింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి అనేది ఆవిడ నుంచి నేర్చుకున్నాను. ఆవిడ చదువుకున్నది తక్కువైనా సరే ఆవిడ మేము మమ్మల్ని ఎంతగా మోటివేట్ చేస్తుందంటే మేము మా పరిస్థితుల్ని ఎదుర్కొనేంత శక్తిని ఆవిడ మాకు ఇస్తుంది. అందుకే నా రోల్ మోడల్ అంటే మా మదరే. ఇంకా ఆవిడలో నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే డిసిప్లిన్. ఆవిడ డిసిప్లిన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. మనకి మన డిసిప్లిన్ లెవెల్స్, ఈవెన్ నా డిసిప్లిన్ లెవెల్స్ కన్నా ఆవిడ డిసిప్లిన్ లెవెల్స్ బాగుంటాయి. కొన్ని విషయాల్లో నేను గబుక్కున్న ఆవేశపడి రాంగ్ డెసిషన్ తీసుకుంటా. అటువంటి టైంలో మా మదర్ వచ్చి, నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ వే, నువ్వు కరెక్ట్ వేలో వెళ్ళు ఇటు అని ఆవిడ డైరెక్ట్ చేస్తుంది. అండ్ మా ఫాదర్ వచ్చి నాకు అసలు ఏం కావాలనేది మా ఫాదర్కి బాగా అర్థమైపోతుంది. ఆయన ఏంటంటే నేను ఏం చేసినా ఆయనకి అర్థమవుతుంది. సపోజ్కి పెన్ పక్కన పెట్టినా సరే ఆయన ఈ పెన్ ఎందుకు అక్కడ పెట్టాననేది ఆయనకి అర్థమైపోతుంది. ఆయనకి అంత బాగా నా గురించి ఐడియా ఉంది. సో వాళ్ళు నాకు చాలా ఇష్టం అండి, అంతే.
0: సో స్వీట్ అండి. నిజంగా అమ్మ నాన్న అంటే మనకి ఎంతో ఇష్టం కదా, వాళ్ళే మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తూ ఉంటారు. సరే కళ్యాణి గారు, మీకు ముందు నుంచే రేడియో వినే అలవాటు ఉందా? అలాగే మీ ఇంట్లో ఇప్పటికీ రేడియో ప్రోగ్రామ్స్ వింటుంటారా? ఒకవేళ వింటే ఆకాశవాణిలో మీకు నచ్చిన ప్రోగ్రామ్ గురించి మాతో షేర్ చేసుకుంటారా?
1: మేము 90s కిడ్స్ అండి. సో మాకు చిన్నతనం నుంచి మాకు రేడియోతో అటాచ్మెంట్ ఎక్కువ. చిన్నతనంలో ఆ టైం, ఇప్పుడంటే యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ చాలా వచ్చినాయి, మీడియా బాగా డెవలప్ అయింది. చిన్నతనంలో మాకు రేడియోనే బాగా బేస్. ముఖ్యంగా మా ఫాదర్ని 8 ఆ టైం కల్లా భక్తి రంజని ప్రోగ్రాం పెట్టేవాళ్ళు. అవి చాలా నచ్చేవి. అన్ని దేవుడి పాటలు వచ్చేవి, తర్వాత ప్రాంతీయ వార్తలు వచ్చేవి. మాకు చిన్నతనంలో టీవీలు లేని టైంలో రేడియోతో ఎక్కువగా, ముఖ్యంగా మేము దేవుడి పాటలు పెట్టినప్పుడు వినేవాళ్ళము, తర్వాత ప్రాంతీయ వార్తలు వినేవాళ్ళము. మాకు ఎక్కువగా ఈ రేడియోలో నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే అదే భక్తిరంజని, మన ప్రాంతీయ వార్తలు. ప్రాంతీయ వార్తల్లో ఎక్కడెక్కడ మనకి తెలియని కొత్త విషయాలు కూడా వాళ్ళు చెప్తారు. అందుకని ఈ ప్రోగ్రామ్స్ చాలా నచ్చుతాయండి.
0: అంటే మీకు అప్పట్లో రేడియోనే మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట.
1: అవునండి.
0: రేడియోలో మీరు అప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారా?
1: నా చైల్డ్హుడ్లో అంటే మేబీ నేను 4th క్లాస్ అప్పుడు నేను అంటే చిన్నపిల్లల డ్రామాలో పార్టిసిపేట్ చేశానండి.
0: అంటే ఎలాంటి డ్రామాస్ అంటారు అవి?
1: అంటే రాజుగారి కథల్లాగా, రాజుగారు ఒక భటుడు, తర్వాత రాణిగారు కాన్వర్సేషన్స్, భటులు రావటం, రాజుగారు వచ్చినప్పుడు డైలాగులు చెప్పడం, ఇట్లాగా ఇట్లాంటి వాటిలో నాకు ఒక క్యారెక్టర్ ఇస్తే నేను పార్టిసిపేట్ చేశాను.
0: మీరు ఏ క్యారెక్టర్ పార్టిసిపేట్ చేశారో తెలుసుకోవచ్చా?
1: నేను భటుడు అనుకుంటాను. భటుడు?
0: అవునా. మరి మీరు భటుడుగా క్యారెక్టర్ పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు ఏదో డైలాగ్ అది చెప్పే ఉంటారు కదా, మీరు అప్పట్లో చెప్పిన డైలాగ్ మీకు గుర్తుందా?
1: గుర్తుందండి. చెప్పమంటారా?
0: చెప్పండి.
1: రాజాది రాజా రాజమార్తాండ విచిత్ర వినోద రాజ నరేంద్రవర్మ మహారాజా వారు సభకు వేం చేస్తున్నారు హో, బహుపరాక్ బహుపరాక్.
0: చాలా బాగా చెప్పారండి. మీరు అప్పుడు 4th క్లాస్ లో చెప్పిన డైలాగ్ ఇప్పుడు దాకా ఉందంటే రియల్లీ వెరీ గ్రేట్.
1: అది ఫస్ట్ అండ్ లాస్ట్ అండి, సో నాకు బాగా గుర్తుంది.
0: అలాగే ఇలా ఫస్ట్ టైం మైక్ ముందు కూర్చుని మాట్లాడినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలాగే మన రేడియో స్టూడియో మీకు ఎలా అనిపించింది?
1: రేడియో స్టూడియో అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉందండి. వంటే రేడియో జాకీగా మాట్లాడేటప్పుడు కొద్దిగా కొన్ని విషయాల్లో నేను తలబడ్డాను, కానీ పర్వాలేదు, కొద్దిగా ధైర్యం తెచ్చుకుని తర్వాత మాట్లాడాను.
0: అవునండి, ఫస్ట్ టైం అయినా కానీ మీరు చాలా చక్కగా ఫ్రీగా మాట్లాడుతున్నారు.
1: థ్యాంక్స్ అండి.
0: అండ్ కళ్యాణి గారు, ఈ డిజిటల్ జనరేషన్లో యువతకు రేడియో యొక్క ఇంపార్టెన్స్ గురించి మీ మాటల్లో చెప్పగలరా? అలాగే ఈ యూత్ స్టడీస్తో పాటు కాంపిటీషన్స్, క్రియేటివ్ యాక్టివిటీస్, కోకల్చర్ యాక్టివిటీస్లో కూడా ఎంత వరకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే బెనిఫిట్ అని మీరు చెప్పగలరు?
1: ఈ డిజిటల్ జనరేషన్లో రేడియో ఇంపార్టెన్స్ అంటే నేటి

0: జనరేషన్కి కొత్త పాటలు మాత్రమే తెలుసండి, పాత పాటలు చాలా వరకు వాళ్ళకి తెలియదు. పాత పాటల్లో ఉండే మాధుర్యం కానీ, అసలు ఆ పాటలు వింటుంటే మనకి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పాత పాటలు ఎక్కువగా దొరికేది రేడియోలోనే. ఈ రోజుల్లో అంతా కొత్త పాటలు, కొత్త సినిమాలు, నేటి డిజిటల్ యుగంలో కొత్త సినిమాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇట్లా. కానీ పాత సినిమాల్లో కూడా చాలా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, అలాగే పాత పాటలు కూడా చాలా బాగుంటాయి. సో ఈ డిజిటల్ యుగంలో వాళ్ళు ఎక్కువగా రేడియోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, పాత పాటలు వింటే మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటుంది కాబట్టి రేడియోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. రేడియో విన్నప్పుడు మనకి ప్రాంతీయ వార్తలు వస్తాయి కదండి, అప్పుడు మనకి తెలియని కొత్త విషయాలు కూడా ఆ ప్రాంతీయ వార్తల్లో మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ విధంగా మనకి డిజిటల్ జనరేషన్కి యూజ్ అవుతుందండి. అండ్ ఇంకొకటి, యువత స్టడీస్తో పాటు కాంపిటీషన్స్, క్రియేటివ్ యాక్టివిటీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వలన ఆ యువతలో ఉండే క్రియేటివిటీ అనేది వాళ్ళకి తెలుస్తుందండి. ప్రతి పర్సన్కి వాళ్ళలో ఇంటర్నల్గా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు ఏదైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడే వాళ్ళలో ఉండే క్రియేటివిటీ కానీ టాలెంట్ కానీ బయటపడుతుంది.
1: చాలా బాగా చెప్పారు కళ్యాణి గారు. మీ ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్స్, థాట్స్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
1: సరే, మరి ఇంతసేపు మీ జర్నీ గురించి మాట్లాడుకున్నాం కదా, మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకునే ముందు, మీకు సింగింగ్ అంటే చాలా ఇష్టం కదా, మరి మా లిజినెస్ కోసం మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ సాంగ్లో 2 లైన్స్ పాడగలరా?
0: నాకు చాలా ఇష్టమైన సాంగ్ కమల్ హాసన్ పాట అండి, 2 లైన్స్ పాడతాను.

0: మాటలు.
1: వావ్, చాలా స్వీట్గా పాడారండి.
0: థ్యాంక్స్ అండి.
1: మరి ఇంకెందుకు ఆలస్యం? గుణా మూవీ నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన పాటను వినేద్దాం.
2: రాయి.
3: ఏం రాయాలి?
2: లెటర్.
3: ఎవరికి?
2: నీకు.
3: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియ, ప్రేమతో నీకు.
3: నీకు
2: నే
3: రాసే.
2: నేను రాసే
3: ఉత్తరం.
2: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
4: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
4: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
2: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
4: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
2: అదే
4: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత,

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి.
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: మరి ఈ చక్కని పాటను విన్నాం కదా, ఇప్పుడు కొంచెం ఫన్నీ మోడ్లోకి వెళ్దామా? ఇంట్రెస్టింగ్ అండ్ ట్రికీ క్వశ్చన్స్తో మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని టెస్ట్ చేద్దాం. రెడీనా?
1: రెడీ అండి.
0: ఓకే, ఒక 3 యాపిల్స్ ఉన్నాయండి, దాంట్లో మీకు 2 యాపిల్స్ ఇచ్చేసాను. మొత్తం మీ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయంటారు?
1: 2 అండి.
0: 2 యాపిల్సా? ఎలా చెప్పగలరు?
1: మీరు అడిగింది నా దగ్గర ఉన్న యాపిల్స్ కానీ మిగిలిన యాపిల్స్ కాదు కదండి.
0: రైట్ ఆన్సర్. మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా విన్నారనమాట. సరే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుతాను. ఎలాగో మీరు మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం మీకు ఈజీ అని అనుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటంటే, 100 నుంచి 10 ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేయగలం?
1: 1 టైమ్ అండి.
0: 1 టైమా? ఎలా అండి?
1: రిమైనింగ్ 90 వస్తుంది కదండి.
0: ఒక 90 వస్తుంది కాబట్టి 1 టైమే చేయగలను అంటారు.
1: అంతే,
0: ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సరే, ఇప్పుడు ఒక ఫన్నీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్. కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పాలి.
1: ఓకే అండి.
0: 0 8కి ఏం చెప్తుంది? ట్రిక్కీ అండ్ ఫన్నీగా ఆలోచించి చెప్పాలి.
1: వెరీ నైస్ బెల్ట్ అంటుందండి.
0: ట్రిక్కీగా ఆలోచించి వాళ్ళ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు.
1: అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకే, ఎంతైనా మీరు ఇంటెలిజెంటే అనమాట. కళ్యాణి గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 12 ఇయర్స్ గవర్నమెంట్లో ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఒక ముఖ్యమైన ఇనిషియేటివ్గా నిలిచింది. మరి యోగా గురించి మీ ఒపీనియన్ ఏంటి? యోగా మన హెల్త్ లైఫ్ స్టైల్కి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? మా లిజనర్స్తో మీ మాటల్లో షేర్ చేసుకుంటారా?
1: యోగా గురించి చెప్పాలంటే, ఇది కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదండి, హెల్తీ లైఫ్ స్టైల్కి ఒక మంచి హ్యాబిట్ అని చెప్పచ్చు. ఈ రోజుల్లో చాలామంది స్టడీస్, జాబ్స్, మొబైల్ యూజెస్, స్ట్రెస్ వల్ల మెంటల్ ప్రెషర్ని ఎదుర్కొంటున్నారు. అలాంటి సమయంలో యోగా మన బాడీకి, మైండ్కి బ్యాలెన్స్ ఇవ్వడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేయడం వలన ఫిట్నెస్ మెరుగుపడటమే కాకుండా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి

0: యోగా చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో వచ్చే స్ట్రెస్ని తగ్గించడంలో, ఫోకస్ని పెంచడంలో యోగా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే యోగా వలన ఫ్లెక్సిబిలిటీ, స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతాయి. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కూడా యోగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాకి మంచి గుర్తింపు వచ్చింది. మన ఇండియా నుంచి ప్రారంభమైన యోగా ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకోవడం కూడా మనందరికీ గర్వకారణమని చెప్పచ్చు. నా అభిప్రాయం ప్రకారం యువత రోజులో కొద్దిసేపైనా యోగా కోసం కేటాయిస్తే ఫిజికల్ హెల్త్ మాత్రమే కాకుండా మెంటల్ హెల్త్ కూడా చాలా బెటర్ అవుతుంది. హెల్దీ బాడీ, పాజిటివ్ మైండ్ సెట్ కోసం యోగా మంచి ఆప్షన్ అని నేను భావిస్తున్నా.
1: చాలా బాగా చెప్పారు కళ్యాణి గారు. యోగా గురించి మీరు చెప్పిన ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మా లిజనర్స్కి కూడా తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ జర్నీ, ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేసి ఫ్యూచర్లో మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.
0: థ్యాంక్స్ అండి.
2: రామా.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికట్టెలు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడిన పాట విన్నారు. స్వాతి ముత్యం చిత్రం నుండి మీరు ఇంతవరకు 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన పోటీల్లో బహుమతి పొందిన శ్రీమతి ఎన్ కళ్యాణి కుమారి గారితో పరిచయం విన్నారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 12 గంటలుగా వస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే జాగృతి శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस और स्लोवाकिया की 6 दिन की यात्रा पर रवाना हो गए हैं. श्री मोदी ने प्रस्थान वक्तव्य में कहा कि फ्रांस भारत के लिए रणनीतिक दृष्टि से बेहद महत्वपूर्ण है. श्री मोदी ने कहा कि इस यात्रा से भारत और फ्रांस के बीच आर्थिक और सांस्कृतिक संबंध और प्रगाढ़ होंगे. प्रधानमंत्री मोदी कल फ्रांस के राष्ट्रपति इमैनुअल

కార్యక్రమంలో. తర్వాత ఖైదీ నంబర్ 786 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట సాహిత్యం భువనచంద్ర.

0: తర్వాత ఘడ్సాల పి సుశీల పాడిన పాట విందాం. చిత్రం బంగారు బాబు, సాహిత్యం ఆత్రేయ.
1: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని

దాంతో వెర్రెత్తి పోయింది కుర్రవాడికి.

తర్వాత ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన గోపి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి వెలువడినటువంటి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 12:30 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తరువాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్

0: ఉద్యమంతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు, ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార, రవాణా, నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రమం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్కె అందర్ దేఖీ హై. యే సాత్ ఆతంకీ ఠికానో కో నష్ట నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీఛే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాత్ సాత్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత హీ భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @HAIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000కు పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు

0: అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెటరీ నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు, సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు, ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకన్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సోఫా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1తో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సూయుపై 21-6, 21 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో, చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ గుడిపాటి హరకృష్ణ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ గుడిపాటి హరికృష్ణ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పి భానుమతి పాడిన పాట బొబ్బలి యుద్ధం చిత్రానికి, సాహిత్యం సముద్రాల జూనియర్.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. వార్తల వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అభివృద్దిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. వానాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

0: కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని నారాయణ అన్నారు. మరో ఏడాదిలో ఎక్కువ శాతం వంతెనలు పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ,
1: అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వెస్టర్న్ బైపాస్ కు పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా

0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రగతి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి అభివృద్ది పనులను ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం దివాన్ చెరువు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమయ్యే 327 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ
1: 2047 సంవత్సరానికల్లా భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. వికసిత్ భారత్ అంటే ఒక పక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుని వెళ్తూ విశ్వగురు స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలన్నది వారి సంకల్పం. దేశంలో 25 కోట్ల మంది ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వారిని పేదరికం నుండి వెలుపలికి వారు ప్రధాని అయిన తర్వాత 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ 12 ఏళ్ల క్రితం భారత యువత అవకాశాల కోసం వెతికేదని, ప్రస్తుతం యువతే అంకుర సంస్థలను స్థాపించి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 220,000 పైగా అంకుర సంస్థలు 23 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలిపారు. అలాగే క్రీడల్లో రికార్డు స్థాయి పతకాలు, ప్రపంచస్థాయి సంస్థల ఏర్పాటు, ఆవిష్కరణల రంగంలో భారీ పెట్టుబడులు దేశ అభివృద్దికి నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నీటి వనరులు, చెరువుల సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, జలవనరుల శాఖ, ఇతర శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపటిలోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెరువుల హద్దుల సర్వే ప్రక్రియను పూర్తి చేసి సోమవారం నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే జలధార, జలహారతి కార్యక్రమాలు అమలులో ముందంజలో ఉన్నామని పేర్కొన్న కలెక్టర్ ఇకపై జలరక్షణ కార్యక్రమాన్ని కూడా సమాంతరంగా వేగవంతం చేసి విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం కింద మంజూరైన ఈ నిధులతో వచ్చే 5 ఏళ్లలో గ్రామాలలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వసతులను అభివృద్ది చేయనున్నారు. గత 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి లభించిన నిధులతో పోలిస్తే దాదాపు 3,800 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించారు. మొత్తం కేటాయింపులో 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లుగా, 3,325 కోట్లు పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా అందనున్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈరోజు ఉదయం విజయవాడ బరం పార్కు వద్ద నిర్వహించిన ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ ఆయుష్ విభాగం రూపొందించిన 45 నిమిషాల యోగా మార్గదర్శకాల ఆధారంగా యోగాను ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. దక్షిణ కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ విజయవాడ డివిజన్ అధికారిక లోగోను సంస్థ అధ్యక్షురాలు స్మృతి చారు మాధుర్ ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ లోగో కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, ప్రతి మహిళలోని శక్తి, ఐక్యత, సేవాభావాన్ని ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ది కోసం సంస్థ మరింత విస్తృతంగా పనిచేయాలన్న సంకల్పానికి ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువులు

0: అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఎరువుల గోదాములను తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, సరఫరా వ్యవస్థ, విక్రయాలను ఆమె నిన్న పరిశీలించారు. ఆధార్ ఆధారిత ఆన్లైన్ విధానంలో యూరియా, డీఏపీ ఎరువులను రైతులు కొనుగోలు చేసే ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఎరువుల బస్తాలపై ముద్రించిన ధరలను, ప్రభుత్వ రాయితీ ధరలు, రైతులకు విక్రయిస్తున్న ధరలు వంటి విషయాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ సెస్ బకాయిల వసూళ్లు, స్వచ్ఛపదం కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె నిన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే పన్నుల్లో గ్రంథాలయ సెస్ను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. స్వచ్ఛపదం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం తప్పనిసరిగా నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కలెక్టర్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీటి సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించి క్లోరినేషన్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకుల శుభ్రత, నీటి నమూనాల పరీక్షల ద్వారా డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ను నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజనులు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు నిన్న అమ్మకాలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా విందాం అనుకూలం కథానిక. రచన శ్రీమతి చలసాని వసుమతి. వినండి అనుకూలం కథానిక.
4: ఆకాశాన్ని సాధారణంగా మనం గమనించాం. ఒకవేళ చూసినా ఉరుములో మెరుపు వచ్చినప్పుడు, అలాగే జీవితం కూడా. నిమ్మల తను తాను గుర్తించాలంటే ఎలాంటి ఉరుములు మేకలు ఎన్నింటిని తట్టుకోవాలో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టయింది నిమ్మల కంటి ముందు మెరిసిన మెరుపుతో. ఆకాశం ముందు చూసింది. ఆకాశం ఉరుముతో మేఘాలు పరుగులు పెడుతున్నాయి. ఆ పరుగులు చూస్తే సిగ్గు సిగ్గుగా అత్తారింటికి బయలుదేరిన వధువు మనసులా కాస్త దిగులు కాస్త సంతోషంగా కనిపిస్తుంది.

నాకే నవ్వచ్చు. ఆరు నెలలు అయింది పుట్టింటికి వచ్చి తను తలకి ఇంకా చేయి పెట్టి పడుకొచ్చిందో పడుకున్నాను. చరణ్ ఫోన్ చేస్తాడేమో అనే వ్యక్తంగా ఆలోచన చేస్తున్నాను. తరచుగా దుఃఖంతో మనసంతా దిగులుగా ఉంది నాకు. నా మనసు నా దగ్గర లేకుండా అత్తారింటికి వెళ్ళిపోతుంది పదే పదే. ప్రతి ఆడపిల్లకి పుట్టింట్లో ఉండవలసి వస్తే పిల్లలకే అనిపిస్తుందేమో. అకారణంగా దుఃఖం కూడా పొల్లొచ్చింది. ఎవరికీ చెప్పుకోలేను. నాన్న నా జీవితాన్ని సూక్ష్మదర్శనంలో చూస్తున్నారు. అమ్మ సానుభూతి చూపించినా నాన్న అదోలా చూసినా నా మనసుకు అవేవి తగ్గడం లేదు. నాన్నది పురుషాధిపత్యం. స్త్రీని గుంజకు కట్టివేసి ఎడ్జస్టైంది మా ఆవిడే. మా అమ్మాయి కూడా అలాగే అనుకుంటారు. అంతేకాని వాళ్ళని కట్టడి చేశామనిపించదు వాళ్లకు. నా వివాహం వైభవంగా జరిగింది. నాన్నగారు శ్రీమంతులు. ఏలోటు లేకుండా కట్న కానుకలు ఇచ్చి అత్తగారింటికి పంపించారు నన్ను. అంతా కొత్త. అపరిచిత వ్యక్తుల మధ్య ఎలా మసులుకోవాలో తెలియదు నాకు. అనుక్షణం తెలియని ఊహల్లో తేలిపోతూ ప్రతి పనిలోనూ ఆనందంగా లీనమైపోతున్నాను నేను. అత్తగారు ఆడపడుచున్నాను ఎంతో మెచ్చుకుంటూ. నువ్వు మా ఇంటి కొడలే కాదు, కూతురంటుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. బహుశా శ్రీమంతుల బిడ్డను కావటం వల్ల కావచ్చు ఈ మర్యాదలన్నీ. ఇంటికి పెద్ద అత్తగారు. ఆమె ఆధీనంలోనే ప్రతి పని జరుగుతుంది. చరణ్ తల్లి మాట చెరదాటడు, కానీ ఎప్పుడు ప్రసన్నంగా ఉండడు. చిరాకెక్కువ, సహనం అసలే ఉండదు. అరుస్తూ ఉంటాడు. ప్రశాంతమైన కుటుంబం నుండి వచ్చి నేను చరణ్ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. వివాహమై 3 మాసాలు గడిచాయి. ఎన్నో కళలతో అత్తగారింటే కాలు పెట్టుకున్నాకు కళలు అందనంత దూరంలోనే ఉంటున్నాయి. కళలు కింద నా హనీమూన్ కూడా అందనంత దూరంలోనే ఉందేమో అనిపిస్తుంది నాకు. అసలు ఆ ఊసే లేదు. ఎప్పుడైనా చరణ్ దగ్గర ఆ ప్రస్తావన తీసుకువస్తే అరుస్తాడు, ఎందుకంటే నన్ను విసిపిస్తావు, ఎన్ని సంవత్సరాలు ఏంటి మన పెళ్ళేది అంటూ ఎగిరిపడతాడు. పసితనం నుండి కళలు కనడం మధురమైన ఊహలతో భవిష్యత్తు అందంగా ఊహించుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలనుకునే నేను, ఈ భాగస్వామి సహచర్యం నన్ను మానసికంగా కొంగతీయటం ప్రారంభించింది. మనసు కందని సర్వవ్యాప్తమైన సత్యమితో సన్నని కీటలా కనిపిస్తుంది నాకు తరచుగా. చా, జీవితం అంటే తినటం, నిద్రపోవటం, కోరికలు తెచ్చుకోవటం ఇదేనా? ఇలా అనుకోవటం కూడా మాయనిపిస్తుంది ఒక్కోసారి. అసలు దీనంతటికీ కారణం నాది చాలా సున్నితమైన మనసు కావటమేమో. చరణ్కు ఇండస్ట్రీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటన్నిటి బాధ్యత చరణ్దే. కారణం మామగారు లేకపోవటమే. వీటన్నిటికీ యజమాని కూడా అతనే. కానీ తను బాధ్యతగా లేడు. ఫ్యాక్టరీకి వెళ్ళడు, నియమంగా ఉండడు, స్నేహితులతో తిరుగుతూ వ్యంగ్యంగా సంభాషిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అసభ్యంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడని నేను గమనించాను. అప్పుడప్పుడు అతయ్యారు చరణ్ను చాటుగా కోపగిస్తూ ఉండటం నా కనుకొసలు దాటిపోలేదు. అలాంటప్పుడు వినయంగా తల ఉంచుకుంటాడే కాదు, మారడు. పైగా ఆ కోపమంతా నా మీద చూపిస్తూ ఉంటాడు. అతనికి నేనేమన్నా అతని మీద నేరాలు చెప్తున్నానేమో అని అనుమానం. చీ, ఇదేనా నీ కోరుకున్న జీవితం? ఇదేనా నేను కలలు కన్న నా ప్రపంచం? నేను ఎంత సుఖంగా ఉండాలనుకున్నాను, చివరికి నేనెలా ఉన్నాను? అసలు సుఖమన్నదే లేదు నా జీవితం. నాకు కావలసిన ప్రేమ నా భర్త నుండి నాకు లభ్యం కావటం లేదు. ఈ కలవరంలోనే సిరి పుట్టింది. సిరి మీదకు మళ్ళీ నా ప్రేమ. సిరే నా ప్రాణం, సిరే నా ప్రపంచం. ఆ రోజు నేను చాలా ఆశ్చర్యపోయాను. చరణ్ చాలా ప్రేమగా మాట్లాడాడు. కవిత, సారీరా, నా ప్రవర్తనకు చాలా బాధపడుతున్నాను. ఇక ముందు నేను నీ మీద సార్వను. అసలు కోపగించుకోను కూడా. నిన్ను అర్థం చేసుకుంటాను. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. నన్ను క్షమించు ప్లీజ్. నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను అని అతను 2 చేతులు పట్టుకున్నాడు. నాకు నోట మాట రాలేదు. చాలా వింతగా ఉంది. ఎంత అకస్మాత్తుగా, ఎలా, అసలు ఈ మనిషిలో ఈ మార్పు ఎలా వచ్చింది అనిపించింది. నాటకమేమో అని అనిపించేంతలోనే చరణ్ బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం చరణ్ వచ్చిన తర్వాత విషయం చెప్పాడు. మనకు ఫ్యాక్టరీ బిజినెస్ ఉన్నాయి తెలుసు కదా, కొత్త ప్రొడక్ట్ కు కొన్ని మిషన్లు కావాల్సి వచ్చినాయి. వీటికి 5 లక్షలు కావాల్సింది. అమ్మకంగా ఇదేమీ తెలియదు, పైగా బాధ్యతంతా నాదే కదా. అయినా వివాహం అయిన తర్వాత కూడా అమ్మని అడగటం న్యాయంగా లేదు. మీ నాన్నగారికి ఫోన్ చేసి సర్దుబాటు చెప్పగలవా? అయినా ఊరికే కాదులే, అప్పుగా 3 మంత్స్ లో ఇచ్చేస్తాను.

0: ప్లీజ్ అంటూ ప్రాధాయపడ్డాడు. నాన్న చాలా ఇచ్చారు, ఎలా అడగలను? అయినా తిరిగి ఇచ్చేస్తానంటున్నాడుగా చరణ్ తల్లేదులే అని సమాధానపడి మొన్నాడు నాన్నకు ఫోన్ చేశాను. నాన్న అంగీకరించి వెంటనే పంపించారు. సంవత్సరం గడిచిపోయింది. కానీ చరణ్ మళ్ళా ఆ ప్రస్తావన తాలేదు. నాకు కష్టం అనిపించి ఒకరోజు అడిగాను. వెంటనే అతనికి చాలా కోపం వచ్చింది.
1: నీకు ఏమో చూశానండి, నీకే లోపు లేదు కదా, నీకు అసలు తృప్తి అనేదే లేదు. నేనేం ఇచ్చిందేగా, ఏ ఆయన కూడా తిరిగి ఇవ్వాలా
0: అంటూ పొగడా అన్నాడు. ఆకాశం తిరిగి ముక్కలుగా నా మీద పట్టుతాయి. కళ్ళు తిరిగే నాకు.
1: అది కాదు
0: అంటూ ఆగిపోయాను నేను. అంటూ మిగిలించుకుంటూ వెళ్ళిపోబోయాడు అతను.
1: ఆగండి, అల్లుడిగా మీ గౌరవం పోతుంది. నేను అడిగితే ఇచ్చాను ఆయన, ఆ డబ్బు ఆయింది మంది కాదు అన్నాను విసిగా. అయితే నన్ను చాలా డబ్బిచ్చి కొనుక్కున్నారు, ఇంకా ఎంత డబ్బిచ్చినా నాకు విలువ కట్టలేదు తెలుసా?
0: ఏంటి అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? మీ బాధ్యతలు మీరు మంచిగా నిర్వర్తిస్తే నాన్న డబ్బులు ఎడ్జస్ట్అవ్వలేదని చెప్పి నేను క్షమాపణ చెప్పగలను. కానీ మీరు బాధ్యత లేకుండా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తున్నారు, విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు, అత్తయ్య గారు కూడా మౌనంగా ఉంటున్నారు, ఎందుకలా ఎందుకలా మోసం చేస్తున్నారు అంటూ గట్టిగా అడిగాను. నా చెంప పగిలిపోయింది, కళ్ళు తిరిగా, మనసు మొద్దుబారిపోయింది. సహించాను. వారం గడిచింది. నా స్నేహితురాలింటికి వెళ్లాలనిపించి వెళ్ళాను. మాటల్లో చాలా లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి. సిరి నన్ను చుట్టుకుపోయింది. అత్తగారు కోపంతో,
1: ఇప్పుడు ఎల్లు గుర్తుకొచ్చిందా తల్లి, ఇంటి గుర్తుంటే బయట వాళ్ళకి చెప్పి బజారు పెడుతున్నావు కదా
0: అంటూ అరిచారు. అప్పటి నుంచి పనంతా నేనే చేయవలసి వచ్చింది. అత్తగారు ఆడపడుతూ మహారాణిలా కూర్చుంటే పనంతా నేనే చేసి అలసిపోతున్నాను. ఇంకా ఆ రోజు నుండి చరణ్ మాట్లాడడం మానేశాడు. చేసిన పనికి పశ్చాత్తాప పడలేసరి కదా, అంతా తెలిసిపోయింది కదా, ఇంకెందుకు అన్నట్టుగా నిర్లక్ష్యంగా తిరుగుతున్నాడు. ఇలా నా వైవాహిక జీవితం 5 సంవత్సరాలు గడిచింది. చరణ్ నన్ను చెప్పు కింద తొక్కి పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళంతా నాటకాలు రాయరు. ఈ బ్రతుకు అవసరమా నాకు? ఎందుకు సహించాలి? ఎవరికోసం ఇలా మౌనంగా భరిస్తూ రోధిస్తూ నరకాన్ని అనుభవించాలా? మనుషుల్లో మార్పు అనేదే ఉండదా? ఇలాంటి భర్తతో భార్య శవల్లా ఉండి కాపురం చేయాలా? నా మీద నాకే అసహ్యం వేసింది. ఆలోచించి కళ్ళ నీరు గడ్డగట్టింది. ఒకరోజు సిరిని తీసుకుని అమ్మగారింటికి వచ్చేసాను. వెంటనే చరణ్ ఫోన్ చేశాడు. చుట్టూ చూశాను, ఎవరూ లేరు. హలో అన్నాను. నా మాట వినిపించడంతో చరణ్,
1: చూడు కనుక నేను బిజినెస్ పనులు నీ మీద చిరాకుపడ్డాను, వదిలిపోవడం అన్యాయం కనుక
0: అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు.
1: చూడండి, మీరు మనిషి నాటకం ప్రారంభించారు. మీ దృష్టిలో మీ భార్య మీరు వేసుకునే షూ లాంటిది. మీరు మంచివారైతే నేను ఎందుకు ఇక్కడికి రావాల్సి వస్తుంది?
0: నాలో శక్తి ఉన్నంత వరకు సహనం చూపించాను. ఇంకా నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని నమ్మి వచ్చాను. ఈ కుటుంబం కోసం నా ఇష్టాయిష్టాన్ని చంపుకుని మీ అందరికీ సేవ చేశాను. తగిన ఫలితం తిట్లు చిరాకులు బహుమతిగా ఇచ్చి చాలు. నా జీవితం అంతా సరిపోతే అణిగి మణిగి రోబోలా బానిసలా ఉండటం నా వల్ల కాదు. చరణ్ ప్లీజ్ కవిత, ప్లీజ్ అని అనకు. క్షమించు కవిత, ఒక్క అవకాశం ఇవ్వు, వచ్చేస్తావా అంటే ఇంకేదో చెప్పబోయాడు. అతని గొంతు నాటకీయంగా ఉందనిపించింది నాకు.
1: అవసరం లేదు, నేను ఇలా వచ్చానని అతి క్రూరంగా కూడా ఆలోచిస్తుంటాడు మీరు. ఇంకా ముందు నాకు ఫోన్ చేయవద్దు
0: అంటూ ఫోన్ పెట్టేశాను. అప్పుడు నాన్న వచ్చాడు.
1: చరణ్ ఫోన్ ఏనాది?
0: గంభీరంగా అడిగారు నాన్న.
1: అవును,
0: చూడమ్మా కవిత, గృహిణికి కోపం వస్తే ఆమెకే నష్టం అంటూ ఇంకేదో చెప్పబోతుంటే,
1: నాన్న ముఖం చాటు చేసుకుని నా కోపాన్ని బాధను ప్రదర్శించడం లేదు నాన్న, నాలో ఓర్పును పరీక్ష చేస్తున్నారు వాళ్ళు, నాకు సాధ్యం కాదు నాన్న ఆ ఇంట్లో ఉండటం అంటూ ఒవ్వికి వస్తున్న కన్నీళ్ళని తెరుచుకున్నాను.
0: అది కాదమ్మా, నాన్న చాలా లాలనగా తల్లి మీద చేయవేసి నిమిటితో చెప్పారు. తల్లి సామరస్యంతో స్నేహభావంతో చూడలేదు నీవు. తల్లి కావడంతోనే ఎన్నో కలలు కన్నావు, అది తీరలేదు, దాంతో నెగిటివ్గా ఉన్నావు. అలా కాక అనుకూలంగా పాజిటివ్ గా ఆ ఫ్యామిలీని అర్థం చేసుకుంటే నేను ఇలా రావాల్సి ఉండేది కాదేమో, ఒక్కసారి ఆలోచించు అని నాన్న ప్రేమగా అంటుంటే, నాన్న కూడా నన్ను అర్థం చేసుకోరు, ఇదేనా తన తండ్రి పిల్లని అర్థం చేసుకోటం అనిపించింది నాకు. అంతలోనే అమ్మ వచ్చి సమర్థించింది,
1: ఒక పర్యాయం వాళ్ళకు కూడా పాఠం చెప్పాలి,

నోరులేమికెల్లా డిక్కులేని ఆడపిల్ల అనుకుంటున్నారు వాళ్ళు. అంది కసిగామ. కాలం గడిచిపోతుంది. గాయం పడ్డ పక్షిగా వెలువలాడుతున్న నేను చరణ్ ఎన్ని పర్యాయాలు నాకు ఫోన్ చేసిన పిల్లలు చాలా దూరం జరిగిపోయాను. ఆలస్యం అయిపోయింది. ఇక ముందు ఆలోచించి నాకు అర్థమని నిశ్చయించుకుని నా భవిష్యత్తును ఆలోచిస్తున్నాను. అయినా నా మనసు అటువైపు వెళ్లిన చరణ్ ని నాటికి ఎక్కడ ఆశయం అనిపిస్తుంది. ఇలా మరిగిపోతున్న నన్ను నా ఆవేదనను గ్రహించిన నాన్న అత్తగారింటికి బయలుదేరి వెళ్లారు. ఆ రోజు తిరిగి వచ్చి అమ్మతో అక్కడ జరిగిన విషయాలు చెప్తుంటే నాన్న పడిన బాధ చాటుగా విన్న నాకు కళ్ళు తిరిగాయి. నా నమ్మ పడుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. సిరి వచ్చి నన్ను తాకింది. కళ్ళు తెచ్చి చేస్తే వర్షం ఆగిపోయింది. ఎందుకు తల్లి, ఎందుకైనా తెలుసా, వాళ్ళు నెరవ వస్తుంది అంటూ దిగిన దగ్గరికి తీసుకున్నాను. అదేంటి మమ్మల్ని, చాలాసార్లు వర్షంలో తెలుసాం కదా, అప్పుడు జ్వరం రాలేదు కదా. కాదమ్మా, ఎంతగా తెలిస్తే జ్వరం వస్తుంది అంటూ తల తెలుస్తున్నాను. అంటూ కొట్టబోయాను. మెట్ల మీద పరుగులు తీసింది. కాలు మెలకపడి పడిపోయింది. పెద్ద తేక పడుతూ పరిగెట్టాను. సరిని లేపాలని ప్రయత్నిస్తూ తేటని అమ్మ నాన్న పరిగెత్తుకొచ్చారు. ఆ బిడ్డగా సరి పడిపోయిందమ్మా అమ్మను కంగారు. నాన్న సిరిని పైకి లేవతీసి ఎత్తుకుంటారు. పైకు బాగా గాయమైంది, రక్తం కారుతుంది. నాన్న కారులో సిరిని తీసుకుని అందరం బయలుదేరాం. దారిలో సిరికి స్పృహ వచ్చింది. అందరం ఊపిరి పీల్చుకున్నాం. డాక్టర్ చూసి దెబ్బ ఎక్కువ తగలలేదు కానీ చేతి మణికట్టు విరిగిందన్నారు. హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. ఆ రాత్రి అంతా సిరి బాధపడుతూనే ఉంది. నిద్రపోలేదు. డాడీ డాడీ అంటూ ఏడుస్తుంది మధ్య మధ్య. నేను పంపించిపోయాను. అడవిలో చిన్న జంతువు భయంతో ఎలా ఉనుకుతుందో అలా ఉనికిపోతున్నాను. అతనికి దూరంగా ఉంటూ కాస్త కాస్త కోలుకుంటున్న నాకు ఈ పరీక్ష ఏంటి బాధ. కానీ వేగంగా అడుగుతోంది. సరే పర్యాణ వ్యవస్థ తల్లి అంటూ తల నిమిరాను. మీ డాడీ ఎక్కడా తల్లి అని చెప్పాలనిపించింది. కానీ భయం తీసింది. పసిపిల్ల మనసు గాయపడుతుందని తన్నీళ్లు కారుతుంది. సిరిని బాధగా చూస్తుంటే పెద్దదైన తర్వాత మా నాన్నని ఎందుకు వదిలొచ్చావని అడుగుతుందేమో అని నాకు మొదటిసారిగా పశ్చాత్తాపం కలిగింది. నేనే తొందరపడి ఆవేశంతో వచ్చేసానా? మా మీద నాకే కోపం వచ్చింది. మనసంతా అల్లకల్లోలమైంది. చివరకు నిశ్చయించుకున్నాను చరణ్ కు విషయం తెలియచేయాలని. బయటకు వచ్చి చరణ్ కు ఫోన్ చేశాను. చరణ్ మాట్లాడాడు. సరికి ఎలా ఉంది కవితా? కంగారుగా అడిగాడు. నాకెలా తెలుసు? ఆ చిన్న అడిగాను. ఇప్పుడు మావయ్య గారు ఫోన్ చేశారు. తలకు గాయమైందని చేయి విరిగి నేను చెప్పాను. నా వల్ల పడింది చరణ్, నాదే తప్పు ఏడుస్తూ చెప్పాను. సరే ఇప్పుడు ఎలా ఉంది సరే? కోలుకుంటోంది కానీ అస్తమానం డాడీ డాడీ అని కలవరిస్తాను. ప్లీజ్ ఒక పర్యాయం వచ్చి కనిపించండి సరికి. ఏనంగా అడిగాను. అయితే నాకు మాత్రం గుర్తు రావటం లేదా? నేను అవునా? మీరు లేకుండా నేను కూడా చాలా సుఖంగా ఉన్నానన్నా కవిత. నీవు లేకుండా నేను కూడా సంతోషంగా ఉండలేనని అర్థమైంది. పర్లా నాటకం, జీవితమే ఒక నాటకం కనుక నీ పాత్ర లేకుండా ఈ నాటకం ఎలా అవుతుందో చెప్పు అంటూ నవ్వాడు. నాకు సంతోషం కలిగింది. కానీ అది వ్యక్తపరచకుండా మీరు చెప్పేది మీరు చూపించే ప్రేమ వాస్తవమేనా అన్నాను బెంకంగా. సరే అయితే నా మనసు చూసి అర్థం చేసుకోవాలంటే నా హృదయానికి చెవి ఆనించలేను. నిజంగా కవిత, ఈ శుభగడియ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. సాయంత్రం సిరి దగ్గర ఉంటాను. సరేనా? చరణ్ ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం వరకు నా పరిస్థితి ఆందోళన, తడబాటు, పశ్చాత్తాపం, ఎదుర్చూపులు సింధూరంలా మెరుస్తున్నాడు సూర్యుడు. బాల్కనీలోకి వచ్చి చూశాను. సిరి అప్పుడే లేచినట్లుంది. మమ్మీ డాడీ అంటోంది. నా గుండె చుట్టూ నాకే వినిపిస్తుంది. ఇంటిలో రూమ్ తలిపోచి నిలకొట్టి నర్సు అనుకున్నాను. ఎదురుగా చరణ్ కనుగొని వెళ్ళి చరణ్ హృదయాన్ని తలదాచుకున్నాను. నేను నా కవిత, నా గుండె నీకోసం ఎంతో తప్పించిపోయిందో చెప్తుంది అంటూ నా మసిడి మీద ముట్టు పెట్టాడు ప్రేమతో చరణ్. సరే నిద్రపోతుంది, ఎప్పుడూ లేస్తుంది అన్న చరణ్ శివు దగ్గరికి వచ్చినాడు. కవిత, సరే కదా మన ఇద్దరిని కలిపింది అంటూ సిరికి ముట్టు పెట్టాడు. కవిత, నేను చాలా బాధపడ్డాను. ఈ అడుబాటులో తెలిసింది నీ విలువ. నేను పొరపాటు చేస్తే ఏదైనా నాకు శిక్షదే, అంతేగాని నేను నన్ను వదిలి రావద్దు. ఇది ఎంత బాధ అనుభవించి నాకే తెలుస్తుంది అంటూ దీనంగా అన్నాడు చరణ్. చరణ్, మనస్ఫూర్తిగా ప్రేమగా పిలిచాను. నిజం కవిత, నీవు లేనిదే నేను లేను

0: నేను ఉంటేనే నా జీవితం అని అతను రెండు చేతులు పట్టుకున్నాడు. నీ కోరుకున్న జీవితం నా కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించింది నాకు. నాన్న చెప్పింది నిజమేమో, పాజిటివ్గా నేను ఆలోచించలేదేమో. ఆలోచించి ఉంటే ఈ రోజు ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో. దాని ఇంతసేపు నా కోరికలు తీరలేదని నేను ఎవరిగానే ఆలోచించానేమో అనిపించింది నాకు. మనసులో నేను అందుకు క్షమాపణని చెప్పుకున్నాను. పండుగ నెల నీడలో రూమ్లోకి ప్రసరింపచేసి మమ్మల్ని పరవశింపచేసి వెలుగులు నింపాయి.
1: మీరింతవరకు అనుకూలం కథానిక విన్నారు. రచన శ్రీమతి చలసాని వసుమతి.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం. పండ్లు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనసపండు. పనసపండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువు ఉంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీని పైతొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనసతొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకుని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
1: చివరిగా లలిత గీతం విందాం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఇప్పుడు టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం పరదేశ్ చిత్రం నుండి కుమార్ సాను పాడిన పాట.

టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం మాషా భోస్లే పాడిన పాట యాదం కీ బారాత్ చిత్రానికి.

టెన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత ఉదిత్ నారాయణ్ లతా మంగేష్కర్ పాడిన పాట దిల్వాలే దుల్హనియా లే జాయింగే చిత్రానికి.

టెన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం హిమ్మత్ వాలా చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈ క్విజ్ కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని 0866248812 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి, తెలిసింది అందరికీ. అయినా అడుగుతున్నాను, చెప్పండి ఆన్సర్ తెలిస్తే. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది? కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0866248812 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ని.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను ప్రశ్న అడిగాను, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది అని అడిగాను. అయితే మనకి మన ఫ్రెండ్స్ ఆన్సర్స్ అని సెండ్ చేస్తున్నారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ తెలియజేస్తున్నారు అనేది. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఆన్సర్ చెప్పారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు హాయ్ అని టైప్ చేశారు, అంతే. మీకు కూడా హాయ్ అండి. నెక్స్ట్ ఇంకెవరు టైప్ చేస్తాను, గుడ్ ఈవినింగ్ అన్నారు, ఇంకంతే. చూద్దాం, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ మనకి ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, శాసనం ఏది అని నేను అడిగాను. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనల గురించి తెలియజేసే శాసనం ఏది అని తెలిస్తే ఆన్సర్ సెండ్ చేయండి. ప్రసాద్ గారు మీరు పంపించారు, కాకపోతే అది ఆన్సర్ రాంగ్ అండి. నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి, రాంగ్ ఆన్సర్ తెలియజేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇంకా మనకి పంపించారు ఎం కొండారెడ్డి సిద్ధవట్టం కడప నుంచి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత హాయ్ అన్నారు, మీకు కూడా హాయ్ అండి, ఆన్సర్ తెలిస్తే సెండ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీరు ఎవరంటే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణం మైనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా మనకి పంపించారు విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పంపించారు అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శనం చిరువల్ లంక నుంచి పంపించారు.

క్యాన్సిల్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ. ఆన్సర్ రైటే, కానీ ఇంకొంచెం పేరు ఉన్నది ముందర, దానికి తెలిస్తే సెండ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే ఎక్కడ సెర్చ్ చేయద్దు, చదువుకున్నదే కదా అందరూ. ఇంకా వైజ్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం మీరు ఎవరంటే, భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి చేశారు, కానీ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ అండి. ఇక తర్వాత చూద్దాం, వరగంటి బదరి విశాల పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్. మళ్ళీ మనకి పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. ఇప్పుడు ఇంకా చూద్దాం ఎవరెవరు పంపించారంటే, వీరు ఎవరంటే ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సగమే రాశారు, మొత్తం రాసి పంపించండి. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, రాధా ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సరే, కాకపోతే ఇంకొంచెం ఆన్సర్ ఉన్నది దానికి, తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి పంపించారు, మీరు కూడా సగమే రాసి పంపించారు ఆన్సర్ని. నెక్స్ట్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరు హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. ఇక తర్వాత చూద్దాం, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వీరు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు ఓకే రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ అడుగుతున్నారు క్వశ్చన్ ప్లీజ్ అని అంటున్నారు, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనా, తెలిస్తే వెంటనే సెండ్ చేయండి ఆన్సర్ని. తర్వాత జేఎల్ఎన్ శర్మ సత్తెనపల్లి నుంచి రాసి పంపించారు, సగమే రాసి పంపించారు, మీరు ఫుల్గా ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి పంపించారు దైడా త్రివేణి చిన్మయి రైట్ ఆన్సర్ని. ఇక తరువాత వీరు ఎవరంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక తర్వాత చూద్దాం, యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు సరస్వతి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు వీరు బాపట్ల నుంచి రాసి పంపించారు, ఇస్తే ఓకే అండి రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే, భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ వీరు మార్టూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పంపించారు నాగేంద్రప్ప ఉడేవు వీరు కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, కాకపోతే ఇంకా కొంచెం ఉన్నది ఆన్సరు. తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఈ తర్వాత చూద్దాం, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రాశారు ఓకే రైట్ ఆన్సర్, కాకపోతే కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉంది, అయినా రైట్ ఆన్సరే. తర్వాత చూద్దాం, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిల వెంకటేశ్వరు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరెవరంటే, ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి తర్వాత ఏలూరు నుంచి పంపించారు, చాలామంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అందరూ రైట్ ఆన్సరే చేశారు ఓకే అండి. తర్వాత వేటపాలెం నుంచి రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ ప్రశ్న మరొకసారి చెప్ప.

అండి అని అడుగుతున్నారు. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనండి, ఇక తర్వాత చూద్దాం. మనకి పంపించారు దయదా భిక్షం వెంకటి, వీరు నల్గొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, సంధ్య యాస్మిన్ వీరంతా పంపించారు కడప నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరు పంపించారంటే చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు పివై విజయశేఖర్ నంద్యాల నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే సత్యవతి అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు నెల్లూరు జిల్లా చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఆ తర్వాత ఎవరు పంపించారంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. లత అవ్యూర్ నుంచి మ్యాథ్స్ టీచర్ అని కూడా రాసి పంపించారు వీరు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, రైట్ ఆన్సర్ రాశారు. ఆ తర్వాత ఎవరు పంపించారంటే జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. మిడతల రామ్మూర్తి వరవకొండ నుంచి రాశారు, ఓకేనండి రైట్ ఆన్సర్. ఇక తర్వాత మనకి పంపించారు చూద్దాం. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వల్లి ఫాతిమా రాశారు కానీ సగమే ఆన్సర్ రాసి పంపించారు. ఓకే తర్వాత చూద్దాం, వీరెవరంటే మనోజ్ కుమార్ సందల మనోజ్ కుమార్ బుచ్చిరెడ్డిపాళెం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు కానీ కాకపోతే నాకు అర్థం కాలేదు మీ ఆన్సర్. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, హరినాథ్ బాబు హర్ష సాయినగర్ నుంచి పంపించారు. శాసనం అని అడిగాను, మీరు అర్థశాస్త్రం అని రాశారు. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనా, ఇక తర్వాత చూద్దాం. మనకు పంపించారు వీరెవరంటే మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి పంపించారు. శాసనం ఏది అని అడిగాను, మీరు రుద్రమదేవి దేవగిరి అని రాశారు. తెలిస్తే ఆన్సర్ రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు కుంచి రామూర్తి కుంచిమానిపేట నుంచి పంపించారు. ఓకే కాకపోతే నాకైతే అర్థం కావట్లేదు అది. ఇంకా ఎవరు పంపించారంటే ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ పంపించారు నెల్లూరు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, కొత్తగూడ నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు రైట్ ఆన్సర్. తరువాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ, ఓకే రైట్ ఆన్సర్. తరువాత పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు రైట్ ఆన్సర్. ఓకే అండి, వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే కేదార్ వీరేష్ రాజోల్ మండలం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకు పంపించారు మళ్ళీ హరినాథ్ బాబు హర్ష అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ వీరు వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమార్ ఒంగోలు నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, బొడ్డు ఓంకార్ అండ్ గౌరి రామానగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఎవరు పంపించారంటే మీరు పంపించారు కదా దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, ఇందా పంపించారు రైట్ ఆన్సర్, మళ్ళీ పంపించారు మీరు. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది అంటే మోటుపల్లి శాసనం లేదా మోటుపల్లి అభయ శాసనం. శాసనం అంటే వారి చరిత్ర, పరిపాలన విధానం, ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేసే దాన్ని శాసనం అంటారు. ఓకే అండి, చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. చాలామంది ట్రై చేశారు. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదామా, పెన్ను పేపర్.

తీసుకోండి, ఏమంటారు? ఓకేనా? జాగ్రత్తగా రండి, ఈజీనే. 1 మినిట్లోనే మీరు కనుక్కునేటట్టుగానే ఆన్సర్ని నేను ప్రశ్న అడుగుతున్నాను, ఓకేనా? అయితే ఇంకా మనకి పంపించారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోల రామకృష్ణయ్య సుభాష్ పంపించారు కదా, మోటుపల్లి అభయ శాసనం. ఓకేనండి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత 2వ ప్రశ్న రాసుకోండి. ఏంటంటే, 1 నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే, ఓకేనా, 1 నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది? ఓకేనా, అది ప్రశ్న. 1 నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే, ఓకేనా, సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది? ఇది ప్రశ్న. చాలా ఈజీ ప్రశ్నే, తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866244888212 నెంబర్కి. చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. అయితే పంపిస్తారు మనకి, పంపిస్తున్నారు మనకి ఆన్సర్స్ని. చూద్దాం. కొంచెం రామూర్తి కుంచువేనిపేట నుంచి పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారండి. నేను ఆన్సర్ అయితే చెప్పేశాను. 2వ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. కొత్తగూడెం నుంచి, ఇల్లందు నుంచి పంపించారు రాజేష్ కన్నా చిన్నపాసి, మోటుపల్లి శాసనం అని 1వ ప్రశ్నకి ఆన్సర్ చేశారు. ఓకే, రైట్ అండి. 2వ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, 2వ ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్గానే చేశారు, కాకపోతే ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రల రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హరినాథ్ బాబు హర్ష పంపించారు అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేమల పరశురాములు పద్మ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి, ఓకేనండి, రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఇందా పంపించారు గారు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత చూద్దాం, భాస్కర్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం ప్రహరి యశోద పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం నుండి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాము వీరంపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత భద్రాద్రి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్. ఓకే, మీకు ఆన్సర్ ఎట్లా వచ్చింది ఎవరు చెప్పటం లేదు. తర్వాత జేఎల్ఎన్ శర్మ సత్తెనపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. తరువాత విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి రాంగ్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకు పంపించారు చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ రాధా ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టు

నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం వీరెవరంటే, వరగంటి బదరి విషయాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సరే. తర్వాత కేశవరావు అత్తిలి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి రాంపురం నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే, రఘుబీర్ సింగ్ సుగుణాబాయి పంపించారు ఏలూరు నుంచి, మోటుపల్లి శాసనం అని ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చేశారు, రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే పంపించండి. తర్వాత మనకి పంపించారు సత్యవతి అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి పంపించారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ సెండ్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఓకే, ఆన్సర్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. పండా లలితాదేవి వీరు బాపట్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, అనన్య అంతేనా, టెక్కెలి నుంచి, రైట్ ఆన్సర్, ఓకే. ఈ తర్వాత చూద్దాం, మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేములు పరశురాములు పద్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్ రాసి పంపిస్తున్నారు. వీరెవరంటే, పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి రాశారు, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఓకే అండి. ఇక తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఖ్యాదర్ వీరేష్ రాజోల్ మండలం జోగులాంబ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే, అనురాధ సత్యసాయి జిల్లా నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. కాకపోతే వారు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, దానిలో కొంచెం మిస్టేక్ ఉంది. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే, కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ కన్నా సునీత రాజ్, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు ఎవరంటే, అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాల్ నుంచి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకేనండి. ఇక తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఫస్ట్ రాంగ్ ఆన్సర్ చేశారు, తర్వాత రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, మల్లేశ్వరి మార్కాపురం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరంటే, భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఆన్సర్ని, వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఓకే, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి స్వరూప, రైట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఎవరంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి పంపించారు, అది లేదా ఇది అన్నట్టు పంపించారు, కాకపోతే ఏది ఆన్సర్గా తీసుకోవాలో మీరే నిర్ణయించండి. ఇక తర్వాత చూద్దాం, హరినాథ్ బాబు హర్ష అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, యాడికి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబరరావు సరస్వతి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ పంపించారు, నెల్లూరు జిల్లా ధగధర్తి మండలం చెన్నూరు

నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాచర్ల సుబ్రహ్మణ్యం సర్వేపల్లి నుంచి. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాసి పంపించారు. ఓకే అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కేశారు అత్తిల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు.

రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కడప నుంచి వినయ్ శ్రీదేవి రాసి పంపించారు, నేను ఒకటే వారం వస్తుంది కదా, ఒక రోజులో రెండు వారాలు ఉండవు కదా, మీరు రెండు వారాలు రాశారు ఎందుకని, ఏది చూడాలి ఆన్సర్ కరెక్ట్ది మీరే చెప్పండి. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే మనకి రాసి పంపించారు పాలెంపోలే, అళగడ, నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే, తర్వాత చూద్దాం, లత ఉయ్యూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఓకే, వెరీ గుడ్. తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా, రాంగ్ ఆన్సర్. కానీ నెక్స్ట్ చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తలి నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రాశారు, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. చూద్దాం, అయితే సమయం చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ చూద్దాం, దైదా భిక్షం వెంకటి పంపించారు నల్గొండ జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ని. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను ప్రశ్న. ఓకే, ఇక తర్వాత మనకి రాసి పంపించారు నల్గొండ నుంచి దైడా త్రివేణి చిన్మయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ ఎనమడుగు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, 15వ తారీఖు అని అడిగా, 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను. పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు 17వ తేదీ అనుకుంటున్నారు వారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. నేను మీరు రాసింది నేను 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను. ఓకేనా, తర్వాత ఓకే, తర్వాత చూద్దాం, మనకి పంపించారు కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ ఎవరంటే వీరు రాము వీరంపల్లి నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. ఓకే అండి, వెరీ గుడ్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ప్రస్విత నెల్లూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, వీరు మొత్తం వారాలన్నీ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ని. తర్వాత మనకి రాసి పంపించారు, మేడం లెక్కల ఎగ్జామ్ అయిపోయింది కదా అని అడుగుతున్నారు ప్రసాద్ ఎల్లేసి కాలి నెల్లూరు నుంచి, ఎందుకంటే సమయం కూడా అయిపోయింది కదా. ఓకే, తర్వాత చూద్దాం, డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత ఎవరంటే ఆర్ఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎన్నిసార్లు మీరు ట్రై చేసినందుకు. తర్వాత చూద్దాం, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరంటే స్వీటీ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత రాధా కమ్మ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరంటే భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. రాశారు కాబట్టి రెండు ఆన్సర్లు రాశారు, ఒకటే రైటు, రైట్ తెలిస్తే రాయండి, కాకపోతే మన సమయం కూడా అయిపోవస్తుంది. ఇక చూద్దాం, ఫణిరాజు నెల్లూరు నుంచి పంపించారు ఓకే రైట్ ఆన్సర్ని. నేను అడిగిన ప్రశ్న, ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది అంటే మంగళవారం అవుతుంది, ట్యూస్డే. 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు అంటే శనివారం. అక్కడ నుండి 10 రోజులు అంటే 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజులు మంగళవారం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇదండి ఈనాటి
అనే లోపు ఇంకొకళ్ళు పంపించారు, చూద్దాం ఎవరంటే. వీరు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకొకరు టైప్ చేస్తున్నారు. రాజేంద్ర పాపినేనిపాల్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, అందరికీ కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే మంగళవారం ట్యూస్డే అనమాట. ఇది ఈనాటి యువలయ. ఇక రేపటి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: ఆశీర్వాద్. ఆవో బాస్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచనా చాతీ హూ. బాస్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహాం డాల్తే హో?
2: కూడేదాన్ మే అధ్యాపికా జీ.
3: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
2: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికా జీ.
3: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగే. హమారా పాఠ్ కా నామ్ హై కూడేదాన్. ఈరోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా, ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
2: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లంకి,
3: మొహల్లేకి,
2: మొహల్లేకి గందగీ దేకర్ లోగ్ మూహ్ దక్ లేతే హే, బోహ్ బైహేంగ్
3: బౌహే
2: బౌహే సికార్తే హే,
3: సికోడ్తే హే
2: సికోర్తే హే, లేకిన్ కుడేదాన్ ఇసీ గందగీ కో దేతే హుయే,
3: ధోతే హుయే,
2: ధోతే హుయే సబ్కే బీమారియోం సే బచాతా హే, గావ్ ఔర్ షహరోం కో సాఫ్ సుధరా రక్తా హే. చలో ఆజ్ హమ్ కుడేదాన్ కే బారే మే జాన్ లేంగే.
3: అచ్చా సునో, ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లేకి గందగీ అంటే మనం మన ఘర్ ఇంట్లో, గావ్ గ్రామంలో, గల్లీ అంటే వీధిలో, మరియు మొహలా అంటే మనం నివసించే ఏరియాలో. గందగీ అంటే చెత్తా చెదారాన్ని దేక్ కర్ లోగ్ ముహ్ డక్ లేతే హే, చూసి ప్రజలందరూ ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకుంటాం కదా, ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక. బౌహే సుకోడ్తే హే, బౌహే అంటే కనుబొమ్మలు, కనుబొమ్మలు కూడా ముడిచేస్తాం. లేకిన్ కూడేదాన్ ఉసీ గందగీ కో డోతే హుయే, కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియోంసే బచాతా హే, అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది. గావ్ ఔర్ షహరం కో సాఫ్ సుధరా రక్తా హే, ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి. కాబట్టి మనం ఈరోజు కూడేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అచ్చా అబ్బా, పడ్నా షురూ కరో.
2: మే కయీ రంగోం మే మిల్తా హూ, మేరే కయీ ఆకార్ హే, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, రోడ్, సడక్, మే సబ్ జగహ్ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ మే, బడే కామ్ కి సోచే మేరే నామ్, జ్యాదా నహీ హో మేరా ధామ్, ఆతీ హూ మే సబ్కే,
3: ఆతా హూ మై
2: సబ్కే కామ్.
3: అచ్చా సునో, మై కయీ రంగోం మే మిల్తా హూ, చత్రబా అంటుంది నేను అనేక రంగుల్లో దొరుకుతాను, మేరే కయీ ఆకార్ హే నాకు చాలా ఆకారాలు కూడా ఉన్నాయి, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, సడక్ ఇంట్లో కానీ, స్కూల్లో, ఆఫీసుల్లో, లేక రోడ్ల మీద, మై సాబ్ జగా రహతా హూ నెలా నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగేనా, మీరు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు, మై కౌన్ హూ నేనెవరో అని, చీజ్ హూ మై బడే కామ్ కి సోచో మేరా నామ్, నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని. సరే నేను మీకు ఒక క్లూ ఇస్తాను, జాదా నహీ హే మేరా దామ్, నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు, మై సబ్కే కామ్ ఆతా హూ కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని. ఇప్పుడు చెప్పండి నేనెవరు, బాస్వన్ కౌన్ సా హే వో చీజ్ బతావ్?
2: కుడేదాన్ అధ్యాపికా జీ.
3: సహీ బతాయా తుమ్నే. ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది. అచ్చా అబ్బా ఆగే పడో.
2: అప్తో సంజే హా, మేరా నామ్ కుడేదాన్ హే, ఆజ్ మే ఆప్కో ఏ ఆప్కో

0: पत्ते की बात बताऊं, संसार में एक मात्रा में ही,
1: मात्र
0: मात्र में ही हूँ, जो अपने शरीर पर लिखकर चलता हूँ। यूज मी, मेरा उपयोग करे।
1: सुनो అమ్మయ్య, నన్ను గుర్తుపెట్టారు కదా. మేరా నామ్ కూడేదాన్ హే, నా పేరు చంద్రబాండి. ఆప్కో పతే కి బాత్ బతాతా హూ. ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి. సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హా, ఈ లోకంలో నేను ఒకే ఒకదాన్ని అండి, జో అప్నే శరీర్ పర్ లిక్కర్ చల్తా హూ. మేరా ఉపయోగ్ కరే, యూజ్ మీ, నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట. ఆగేపడు.
0: पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी भी टूटी हुई चीज़ें का उपयोग कूड़े डालने के लिए करते थे, पर अब समय बदल गया है। अब मैं प्लास्टिक, टिन, गटे, लोहे व स्टील से बनाया जाने लगा है। पहले तो मेरा मुंह खुला रहता था, अब तो मैंने ढक्कन लगवा लिया है। जब मेरे आवश्यकता हो ढक्कन के खोलो और मुझे उपयोग में लाओ।
1: अच्छा सुनो, पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे. మొదట్లో ప్రజలు పురాణి బాల్టీ అంటే పాత బకెట్ను, డబ్బాను, ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు. పర్ అబ్ సమయ్ బదల్ గయా హై, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అనేక మార్పులు కూడా వచ్చాయి. అబ్ మై ప్లాస్టిక్, టీన్, గత్తే, లోహే వా స్టీల్ సే బనాయా జానే లగా హూ. ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా, గత్తే అంటే కార్డుబోర్డుగా, ఇనుము లేక స్టీల్తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను. పేలతో మేరా మొహ్ కులా రహతాత, మొదట్లో నా నోరు కులా అంటే ఓపెన్గా ఉండేది, అంటే చెత్త డబ్బా ఓపెన్గా మూత లేకుండా ఉండేదన్నమాట. అప్తో మైనే డక్కన్ లగవాలియా హై, కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను. జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు డక్కన్ కోలో, మూతను తెరవండి ఆర్ ముజే ఉపయోగమే లావో, చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా అబాగే పడో.
0: जागो लोगो जागो, संसार में चीज़ें बदलती रहती है। मैं भी हर दिन परिवर्तन कर रहा हूँ। अब मैंने अपने भाइयों के को भी काम करना सिखा दिया है। नीला व काले कूड़ेदान मेरा भाई है और मैं हूँ हरा कूड़ेदान। आप मेरा नीला भाई का उपयोग ऐसा कूड़ा डालने के लिए कर सकते हैं, जैसे
1: जो
0: जो
1: नष्ट नहीं होता.
0: जे जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक, लोहे आदि। काले बाई का उपयोग जीवाणु
1: जीवाणु
0: जीवाणु फैलने वाली वस्तु ओम को डालने के लिए होता है, जैसे प्रयोग के बाद पट्टी, रक्त से सारी
1: सनी
0: सनी, इंजेक्शन की सुई आदि।
1: అచ్చా సునో, జాగో లోగో జాగో, చెత్త డబ్బా అంటుంది కదా, ప్రజలందరూ మేల్కొనండి. సంసారమే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి. మై బీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను. అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం. అబ్ మైనే అప్నే భాయ్యో కో బీ కామ్ కన్నా సిఖా దియా హే, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని. అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట. నీలం రంగు, నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట. ఆర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది. ఆప్ మేరే నీలే భాయిక ఉపయోగ్, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది. ఐసా కూడా డాల్నే కెలియే కర్ సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్, లోహ ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్, ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాలే బాయిక ఉపయోగ్, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాలి వస్తువుకో డాల్నే కేలియే హోతా హే, జీవాణు ఫైలనే వాలి వస్తువు అంటే విషాణువులను అంటే వైరస్ని వ్యాపించ

0: చేసే వస్తువుల కోసం ఉపయోగించాలి. అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట. అచ్చా, అబ ఆగే పడో.
1: మేరా ఉపయోగ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హే జైసే సబ్జీ యా ఫలోం కి చిల్కే
0: చిల్కే
1: ఆది.
0: అచ్చా సును. ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బా అని, దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయడానికి ఉపయోగించాలి. ఆగే పడు.
1: ఆప్ ఏక్ బార్ బతావు జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే పరంతు జబ్ ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్తే హో తో ముజే బహుత్ దుఃఖ్ హోతే హే.
0: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హై తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే. మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది, కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని. ఆగే పడు.
1: ఆప్ జాంతా హై కి ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కే ఆమిత్
0: కో ఆమంత్రిత్ కర్ రహే హై.
1: ఆమంత్రిత్ కర్ రహే హై.
0: ఇంకా ఏం చెప్తోంది, ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హై. మీకు తెలుసా, నన్ను ఉపయోగించకుండా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేశారనుకోండి, దానివల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లు అవుతుందని. ఆగే పడం.
1: యది ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్ గయ్యేతో గందగీ ఫైల్తీ హే గందగీ సే హైజా పెచ్చిష్ ఔర్ డెంగ్యూ జేసే భయానక రోగం కో ఫైల్నే కి సంభావన హే. యహ్ సచ్ హై కి స్వాస్థ్య హీ హమారా లియే
0: హమారే లియే
1: హమారే లియే అనుమూల్ ఖజానా హే కయీ వ్యక్తి
0: కోయీ
1: కోయీ వ్యక్తి
0: వ్యక్తి
1: చాహియే కితనా భీ ధన్వాన్ క్యో నా హో యది ఉస్కా స్వాస్థ్య టీక్ నహీ హో తో ఉస్కే లియే సభీ సుఖ్ బేకార్ హే రోగీ వ్యక్తి తో కోయీ భీ కార్య టీక్ తరహ్ సే నహీ కర్ పాతే హే కేవల్ స్వాస్థ్య వ్యక్తి హీ సభీ సుఖోం కో పా సక్తే హే. ఇస్లియే యహ్ ధ్యాన్ మే రఖనా చాహియే కి ఆప్ కుడే కర్కట్
0: కూడా కర్కట్
1: కూడా కర్కట్ డాల్నే కే లియే అధిక సే అధిక మేరా ఉపయోగ కరే
0: అన్యదా
1: అన్యదా నుక్సాన్ ఆపర్
0: ఆప్కాహి హోగా.
1: ఆప్కాహి
0: సును,
1: హోగి.
0: ఏది అంటే ఒకవేళ మీరు చెత్త చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా, పేచిష్ విరోచనాలు అంటే మలేరియా లాంటివి, డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. స్వాస్థ్యతో హమారే లియే అన్మోల్ ఖజానా హై. ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే. రోగీ వ్యక్తికో తో కోయి బీ కారి టీక్ తరసే నహీ కర్ పాతా. రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు, అంటే ఇంట్రెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవల్ స్వాస్థ్య వ్యక్తి సభీ సుఖంకో పాసక్తా హే. అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట, అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కెలియే అధిక్ సే అధిక మేరా ఉపయోగ కరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదారం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని, అంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహి నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా, ఆగే పడు.
1: స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కుడే దాన్ స్వచ్ఛత కా కార్య హి బడా మహాన్
0: కార్య హై బడా మహాన్.
1: గందగీ సే పైలే బీమారి స్వచ్ఛత కి అబ్ ఆయి బారి ఆవో బీమారియోం బగాయి సారి జిందగీ నిరోగ్ బనాయి హమారి.
0: అచ్చా సును, స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కూడేదాన్. పరిశుభ్రత, స్వచ్ఛత మనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హై బడా మహాన్. పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారి అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. స్వచ్ఛతకి ఆయి అబ్ బారి, కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా భగాయే సారి, అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో

0: వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకి నీరోగ్ బనాయే హమారి, అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకు చెప్తోంది. పాట సమజ్ మే ఆగయా భాష్వంత్
1: జీ అధ్యాపికా జీ,
0: యాని ఇస్ పాట మే అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట దానివల్ల ఉపయోగం, చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్ కా పాట ఇహి సమాప్తి కరేంగే భాష్వంత్.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: సుభాషిష్.
2: కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
4: కోడి పుంజు కూత పెట్టి ఊరు నిదరలేవ బట్టి.

0: నన్ను చూసి మనసు చిన్నబోయే చిలకో నా చిలక
1: చూసి మనసు చిన్నబోయే చిలకో నా చిలక
0: నన్ను చూసి మనసు చిన్నబోయే చిలకో నా చిలక
2: రిగ్గు

0: చెంగు నా దుకేటోడా, చెమికి చెమికి లా చూపులోడా.
1: చెంగు చెంగు నా దుకేటోడా, చెమికి చెమికి లా చూపులోడా.
0: నీతో వస్తాలే, నీతో వస్తాలే, నీతో వస్తాలే నా

జానపద గీతాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా అనంతపురం 1980 ఈ చిత్రానికి బెల్లిరాజ్ దీపా పడిన ఈ పాట. సంగీతం జేమ్స్ వసంతన్, సాహిత్యం వెన్నెలకంటి.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆనంద భైరవి చిత్రం నుంచి ఈ పాట. గీత రచన వేటూరి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి చరణ్ హరిణి పాడిన మురారి చిత్రం నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల.

0: ಕಾರಕ ಅದಿಗೋ ತಲ್ಲ ನಿಮ್ಮಬ್ಬುಲ ಮಧ್ಯನದಾಗಿದಾಗ
1: కార్యక్రమంలో ఇప్పుడు రాహుల్ నంబియర్ చైత్ర పాడిన మిరపకాయ చిత్రం నుంచి ఈ పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఫిల్మ్ సాంగ్స్ వింటారు. ముందుగా దీపక్ ఐశ్వర్య పాడిన ఆక్సిజన్ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం యువన్ శంకర్ రాజా. సాహిత్యం శ్రీమణి.

కార్యక్రమంలో ఇప్పుడు కునాల్ వసుంధరా దాస్ పాడిన అపరిచితుడు చిత్ర నుంచి పాట, సంగీతం హరీష్ జయరాజ్, సాహిత్యం భువనచంద్ర.

కార్యక్రమం ఇప్పుడు రాహుల్ నంబియర్ ధర్మన పాడిన అతిథి చిత్రం నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల

ఇప్పుడు నరేష్ అయ్యర్, నదీషా, యువి జాకీ పడిన ఆరెంజ్ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం హరీష్ జయరాజ్, సాహిత్యం వనమాలి.

కార్యక్రమం చివరిగా ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రానికి యాసిన్ నిజార్ కరీముల్లా పడిన ఈ పాట, సంగీతం శేఖర్ చంద్ర, సాహిత్యం శ్రీమణి.

0: మీరింతవరకు ఫిల్మ్ గీతాలు విన్నారు. ఈనాటి
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలోని 3IIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలను చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సదస్సుకు హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్తో సమావేశం అవుతారు. అలాగే ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఏపీఏసీ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి కూడా హాజరవుతారు. వరల్డ్ సిటీస్ సమిట్ లీడర్షిప్ ప్లీనరీలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో చివరగా సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కూడా పాల్గొంటారు. రాజధాని అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి 90% వంతెనల పనులు పూర్తి కానున్నాయని వివరించారు. రాజధానిలో కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరిస్తూ,
1: ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఈస్ట్ వెస్ట్ గానీ నార్త్ సౌత్ గానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్ అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీ అప్ అవుతుంది.
0: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీయుకేటీ పరిధిలోని 3IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ, శ్రీకాకుళం 3IIIలో 6 ఏళ్ల సమీకృత బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 44,104 దరఖాస్తులు రాగా 4,040 మంది ప్రాథమికంగా ఎంపికైనట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల్లో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. ఎంపిక జాబితాను rgukt.in వెబ్సైట్లో పొందవచ్చునని సూచించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఆర్జీయుకేటీ అడ్మిషన్స్ 2026 రిజల్ట్స్పై క్లిక్ చేసి దరఖాస్తు నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. 3IIIలలో 1 జూలై నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని అరికట్టి శాస్త్రీయ సుస్థిర వ్యవసాయం సాగు చేయాలని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు సిహెచ్ శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలు కేత్ బచావో అభియాన్ వ్యవసాయ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు.

0: అన్నారు. భూమి సంరక్షణ, ఎరువులు, పురుగు మందుల నియంత్రణపై పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి నెగ్గిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు సిబ్బందితో ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారానే నేల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఓపీ సేవల నుంచి వైద్య సేవల వరకు అన్నింటిలో మార్పులు తెచ్చామని తెలిపారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామని గుర్తు చేశారు. టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు ఉన్న సందేహాలను వైద్యుల ద్వారా సమాధానాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడిస్తూ,
1: మాకు దాదాపు 12,000 పైగా హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంట్లో 14,000 మంది డాక్టర్లు దాదాపు పనిచేస్తున్నారు. 2 సంవత్సరాలు దానికి ముందున్న మార్పు చూడాల్సి వస్తే, మీరు అటెండెన్స్ ప్రధానంగా ఇవాళ అటెండెన్స్ అనేది 28.13% 2 సంవత్సరాల్లో పెరిగింది. దీంట్లో భాగంగా ఓపీ సర్వీసులు గణనీయంగా పెరిగాయి. డిఎంఈ సెకండరీ హాస్పిటల్స్ లో అయితే 165 పెరిగాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. 18.69% 23-24 ఆర్థిక సంవత్సరంలో 97 లక్షలు ఓపీ సర్వీసులు అయితే 25.26 కోటి 16 లక్షలు చేరింది.
0: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నైరుతి ఋతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతం మొత్తం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిజ్ఞానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమవుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. వచ్చే నెల 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల గణన చేస్తారని చెప్పారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చిన సమయంలో పూర్తి వివరాలతో నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయవచ్చునని, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

చారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన వారంలో జరిగిన వివిధ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి ప్రసారంలో భాగంగా రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా సూర్యస్తుతి, అనంతరం క్రీస్తు భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో హృదయ శుద్ధి అనే అంశం ప్రసారమవుతుంది. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో వంగ పంట సాగు వివరాలు ప్రసారమవుతాయి. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో ముందుగా నేటిమాట శీర్షికన ప్రపంచ రక్తదాతాల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం ప్రపంచ రక్తదాతాల దినోత్సవం సందర్భంగా రక్తదానం ఆవశ్యకత, ఈ అంశం గురించి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదు మధుర గీత మంజూరీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం, 9:30 బాలానందం కార్యక్రమంలో పొదిలి మండలం పార్వతీపురం జెడ్పీహెచ్ స్కూల్ బాలల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇంతవరకు మీరు ఈ పూట, రేపు ఉదయం ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డిఆర్ఎఫ్ఎం ఈ కార్యక్రమం వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్.

0: టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఇప్పుడు వినండి డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
5: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ మెయిల్ ఉత్తరాన్ని శ్రీముఖలింగం నుంచి శ్రీయుతులు రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూన్ 8 ఉదయకిరణాలులో రైటర్ గారి పేరు తెలియదు ప్రేమతత్వం గురించి చక్కగా వివరించారు. 3 కాలాల పాటు నిలిచేది, మూగ మనసులలో పలికేది, ప్రాణులందు ఉంటుంది. నైస్ ఎక్స్ప్లెనేషన్. ఒక్క మానవుడికి మాత్రమే ప్రియం, ఆకర్షణ, వ్యామోహం, బాహ్య సౌందర్యం కోరుకుంటాడు. అందుకే 10 కాలాల పాటు తమ మనసును నిలపలేడు. సూపర్, థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూన్ 9 భక్తిరంజనిలో ఎంఎస్ నారాయణ గారు హనుమాన్ చాలీసా, శ్రీరామ భక్తి గీతాలు బాగున్నాయి, విని భక్తి పారవస్యం కలిగింది. యువవాణి యువజనుల కార్యక్రమంలో భారతదేశంలో ప్రవహించే నదుల గురించి, నదీ వ్యవస్థ గురించి చక్కగా వివరించారు. యువవాణి యువజనుల కార్యక్రమం చాలా బాగుంది, నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ. మన ఆకాశవాణి మార్కాపురం కార్యక్రమాలు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి, ధన్యవాదములు అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూన్ 10 భక్తిరంజనిలో విష్ణు సహస్రనామం విన్నాము, ఎంతో ప్రశాంతత కలిగింది. భావలహరిలో బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా వారు నటించిన చిత్రాల గురించి కొన్ని మాటలు, చక్కని పాటలు వేసి మాకు శ్రవణానందం కలిగించారు, థ్యాంక్ యూ మ్యామ్. ప్రతీ గురువారం ఆధ్యాత్మికంగా సంకీర్తనాచార్యులు, అన్నమాచార్యులు కార్యక్రమంని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. జూన్ 7 ఉదయకిరణాలులో మనసులో మనసు మాలతీ చందూర్ గారి నవలా సూపర్ అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూన్ 11 రాత్రి 9:30 గప్చుప్ హాస్య నాటిక బాగుంది, నవ్వుకొని పడుకున్నాము, థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం సాధించిన ప్రగతి గురించి చక్కగా వివరించారు. వందే భారత్ రైలు ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది సార్, స్పష్టమైన పదజాలంతో అర్థమయ్యే రీతిలో వివరించారు, నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్. శ్రీలత మేడం చక్కగా వివరించారు, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్లా వారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. డియర్ ఎఫ్ఎం, మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది, శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు ఉత్తరాలు చాలా చక్కగా చదివారు, వారికి అభినందనలు. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు, చక్కటి కార్యక్రమాలు వినిపించారు. ఆనాటి తరం నుంచి ఈ తరం వరకు ఆకాశవాణికి వన్నె తగ్గని ఒకే ఒక వాణి ఆకాశవాణి. ఆకాశవాణికి వందనం, అభివందనం. 7వ తేదీ 6:10 భక్తిరంజనిలో సూర్యభగవానుడి గీతాలు చాలా బాగున్నాయి, సాయంత్రం 6:35 జానపద గీతాలు చాలా బాగున్నాయి, రాత్రి 8 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం బాగుంది. 8వ తేదీన 6:10 భక్తిరంజనిలో ఉమాశంకర స్తుతిమాల, శివభక్తి గీతాలు చాలా బాగున్నాయి, 9:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమం, ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కల పెంపకం, వాటి ఉపయోగాల గురించి చాలా చక్కగా వివరించారు, స్నేక్ ట్రీల గురించి.

శ్రీలత గారు చాలా చక్కగా వివరించారు. అనంతరం విరిసి విరియని అమ్మతనం కథానిక చాలా బాగుంది, కానీ మొదటి నుంచి వినిపించలేదు. సాయంత్రం 6:55 శోభరాజ్ ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు ఆకటి వేళలా అనే సంకీర్తన చాలా బాగుంది. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై చాలా చక్కగా వివరించారు. 9:30 పాటకు వేలాయిర వాట్సప్ పాటలు చాలా బాగున్నాయి. 9వ తేదీన 6:10 భక్తి రంజనీలు, హనుమాన్ చాలీసా, శ్రీరామ గానామృతం చాలా బాగున్నాయి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట కార్యక్రమం వినిపించలేదు. ప్రతిరోజు చరిత్రలో ఈరోజు కార్యక్రమం వినిపించండి. 9వ తారీఖున నేటి మాట ఏమీ లేదండి, గమనించగలరు. వివిధ వయసుల్లో వచ్చే కంటి సమస్యల గురించి డాక్టర్ అనూషా గారితో పరిచయం చాలా బాగుంది. అనంతరం వినిపించిన సినీ దేశభక్తి గీతాలు చాలా బాగున్నాయి. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరిలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి గురించి, పచ్చని చెట్ల గురించి వివరిస్తూ సందర్భానుసారంగా పాటలు వినిపించారు. చాలా బాగున్నాయి, ధన్యవాదములు మేడం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మనోవర్తి గురించి అడ్వకేట్ అన్నపూర్ణ గారితో పరిచయం చాలా బాగుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం నదుల గురించి చాలా చక్కగా వివరించారు. రాత్రి 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల పాటలు చాలా బాగున్నాయి. 10వ తేదీన 6:10 భక్తి రంజనిలో విష్ణు సహస్రనామం చాలా బాగుంది. 7:15 మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం కోనేటి వీధి మహిళలు సమర్పించిన కదంబ కార్యక్రమం బాగుంది అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ రాశారు. మన కేంద్రం నుండి ప్రసారమైన మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో విషయాలు చాలా బాగున్నాయంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని భగీరథీపురం నుంచి శ్రీయుతులు రాధాశంకర్, వైష్ణవి, లక్ష్మి గారులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. 11 ఉదయకిరణాలు కార్యక్రమంలో పేరు అనౌన్స్ చేయలేదు, కానీ రూపకం చాలా బాగుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు థ్యాంక్ యూ ఆకాశవాణి, థ్యాంక్ యూ. సంకీర్తనాచార్యులు అన్నమయ్య భావన సగం ప్రసారం చేసి కార్యక్రమాన్ని స్టాప్ చేశారు. కంటిన్యూ చేయాలని స్పెషల్ రిక్వెస్ట్ ఆకాశవాణి మార్కాపురం. ఆకాశవాణి మార్కాపురం కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి, ధన్యవాదములు అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. 10 భక్తి రంజనిలో విష్ణు సహస్రనామం విన్నాము, భక్తిభావాన్ని కలిగించింది, థ్యాంక్ యూ ఆకాశవాణి. పిల్లలు ప్రస్తుతం హై స్కూల్ చదువులు ముగించుకుని కాలేజీ చదువులకు వెళ్తారు, ఇప్పటి నుంచే మా హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది, పల్లెటూర్ల నుంచి టౌన్కి వెళ్తారు, మా పిల్లల పట్ల మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మేము వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలో, అంటే వాళ్ళలో కాంపిటేటివ్ స్కిల్ భావన రావడానికి మా పేరెంట్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అనే కార్యక్రమాన్ని యువజనుల కార్యక్రమంలో శ్రీ వేములకొండ వారి స్వరంతో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని మా అభిప్రాయం, ప్లీజ్ రిక్వెస్ట్ ఆకాశవాణి మార్కాపురం, ధన్యవాదములు అంటూ రాశారు. తప్పకుండా మీరు కోరిన అంశం నుంచి ప్రసంగం తయారు చేసుకుని మంచి ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుందండి. ఈ మెయిల్ ఉత్తరాన్ని ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధామున్నా గారులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన DRFM శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా, ప్రేమతో, ఆప్యాయతతో చదివి వినిపించి ఆనందింపచేసిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. 7 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ సత్యదేవుని సంకీర్తనలు, క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మానవాళి ప్రవర్తన గురించి బైబుల్ గ్రంథంలోని పలు కొటేషన్లు మా ముందుంచిన శ్రీ డేవిడ్ లివింగ్స్టన్ గారికి మా వందనాలు. 9:30 ప్రసారమైన బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మర్రిపూడి మండలం ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో అమ్మకు జేజేలు అనే గేయంతో పాటు సుమతి శతక పద్యాలు, గొబ్బిళ్ళ పాట

0: కాకలు, తెలివైన కాకి కథ, తెలుగు తల్లి మీద పాడిన పాట, చిలకల మీద పాట, గుడ్ హ్యాబిట్స్ మీద పద్యాలు, తేనెల తేటల మాటలతో అనే దేశభక్తి గీతం, ఇలా పలు అంశాలు ఆకట్టుకున్నాయి. పాల్గొన్న చిన్నారులకు, స్కూల్ యాజమాన్యానికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. సాయంత్రం ప్రసారమైన జానపద సంగీతం కార్యక్రమంలో తుమ్మెద పాట, చీరల్ కావలన, రైకిల్ కావలన అనే పాటలకు ఈ పాటలకు సంబంధించిన వ్యాఖ్యానం ఆకట్టుకుంది. వ్యాఖ్యానం అందించిన వ్యాఖ్యాతలకు, గాయని గాయకులకు మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం. జూన్ 8 సోమవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శివ సంకీర్తనలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వినిపించిన సూక్తులు ఆలోచింపచేశాయి. నిర్వహించిన వ్యాఖ్యాతకు మా నమస్తే. జూన్ 10 బుధవారం సాయంత్రం ప్రసారమైన వర్మ సిద్ధాంతం నాటిక విన్నాం. మంచి సందేశం అందజేసింది నాటిక రచించిన శ్రీ ఎం మహేశ్వర్ గారికి, పాల్గొన్న వారికి మా నమస్కారములు అందజేసుకుంటున్నాం. జూన్ 11 గురువారం భక్తిరంజని కార్యక్రమంలో జయదేవుని అష్టపదులు విని ఆనందించాం. సుశర్మ గారి కర్మసిద్ధాంతం గురించి చక్కటి ఉదాహరణలు మా ముందుంచారు, వారికి మా నమస్కారాలు అందించగలరు అంటూ రాశారు. ఇదండి ఈ వారం DRFM. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే శుక్రవారం మధ్యాహ్నంలోపు లెటర్స్ కానీ మెయిల్స్ కానీ అందేలా రాయాలి. మా అడ్రస్ DRFM, మీరు మేము, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523-316. అడ్రస్ మరోసారి DRFM, మీరు మేము, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523-316. అలాగే మెయిల్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ srotalamata@gmail.com. srotalamata@gmail.com. srotalamata@gmail.com.
1: ఇంతవరకు మీరు DRFM, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
4: కొంతకాలం కొంతకాలం
3: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
5: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
3: అన్నీ తానై,
2: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
3: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి,
3: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
1: ఇప్పుడు వినండి ఒక సినిమా పాట.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరే.

0: అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు.
1: గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 గా వస్తుంది. మరికొద్ది సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళ

0: కుటుంబానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానముందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇనోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని, ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18 తేదీన ఫ్రాన్స్లో వివాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్లోవోకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: హాల్ ఈ ఆపరేషన్ సింధూర్ మేది హమ్నే యహీ భావన ఆప్ సబ్కే అందర్ దేఖీ కే సాథ్ ఆతంకీ ఠికానో కో నష్ట్ నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీచే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాథ్ సాథ్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఆర్ డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా నిశ్చిత భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్ధిని సాధించింది.

0: ఉంచిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300లకు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పఠనీకీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరువేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దుబే, గుర్నూర్ బర్న్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: వాణి, వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు, అనంతరం చిన్ని నిమ్మలో మేలైన యాజమాన్యం. ఈ అంశం గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారితో పరిచయం వింటారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ. బీజూ కా
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
3: पर हम तो सभी डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: ఉద్యాన పంటల్లో ప్రధానమైనది చీనినిమ్మ. ఈ చీనినిమ్మలో అధిక దిగుబడులు సాధించాలి, మంచి లాభాలు ఆర్జించాలి, నాణ్యమైన దిగుబడులు తీసుకోవాలి అంటే ఎలాంటి నేలలను, ఎలాంటి పొలాలను ఎంపిక చేసుకోవాలి, ఏ నేలలో ఎక్కువగా దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంది, నాణ్యమైన దిగుబడి రావాలంటే ఎటువంటి భూములు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి, అదేవిధంగా నాటేటప్పుడు మొక్కను ఏ విధంగా నాటుకోవాలి, ముఖ్యంగా మొక్కను ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి మొక్కను ఎంపిక చేసుకుంటే నాణ్యమైన మొక్కగా ఉంటుంది, ముఖ్యంగా నాటిన తర్వాత దాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, పెంచే క్రమంలో దీర్ఘకాలిక పంట అయినటువంటి ఈ ఉద్యాన పంటలు పెంచేటప్పుడు అంతర పంటలుగా ఏ ఏ పంటలు వేసుకోవచ్చు, ముఖ్యంగా మరి మన ప్రాంతంలో నీటి కొరత ఎక్కువగా ఉంది కాబట్టి నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, అదేవిధంగా పూత పిందే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్విఎస్కే రెడ్డి గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ చీనినిమ్మ పంట సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో రైతులకు వారి ద్వారా మంచి సమాచారాన్ని తెలియజేద్దాం. సార్ నమస్కారం. సార్
6: నమస్కారం అండి. భారతదేశంలో చీని నిమ్మ సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అగ్రస్థానంలో ఉంది. మన రాష్ట్రంలో సుమారుగా 2.5 లక్షల ఎకరాల్లో సాగవుతూ 18 లక్షల టన్నుల దిగుబడిస్తోంది. ఉత్పాదకతలో కూడాను మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. చీనీ నిమ్మ తోటలకు ముఖ్యంగా ఏ నేలలు మనకు అనుకూలంగా ఉంటాయనే విషయానికి వచ్చినట్లయితే నీరు నిలవనటువంటి సారవంతమైన నేలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత లోతైన నేలలు కూడా ఉండాలి. లోతైన నేలలు అంటే సుమారుగా 2 మీటర్ల లోతు వరకు మనకి ఏ విధమైనటువంటి సున్నపొరలు కానీ ఇలాంటివి లేకుండా ఉండాలి. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉన్నటువంటి నేలలు శ్రేష్టమైనటువంటివి. అదేవిధంగా నేలలో ఉండేటువంటి ఈ ఈసీ అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా 1 కంటే తక్కువగా ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. నీటి విషయానికి వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా మనం బోర్ల ద్వారా నీటిని ఇచ్చి పంటలను, ఈ పైర్లను సాగు చేస్తూ ఉంటాం కాబట్టి ఎండాకాలంలో అందుకు కూడా నీటి యొక్క నాణ్యత కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందులో ఈ లవణ శాతం అనేటువంటిది బాగా తక్కువగా ఉండాలి అనేటువంటిది విషయాన్ని మనము ధృవీకరించుకున్న తర్వాతనే ఈ చీని నిమ్మ తోటల సాగుకు మనం ప్రయత్నం చేస్తే బాగా ఉంటుంది.
5: సార్ మరి ముఖ్యంగా పండ్ల తోటలు వేయాలి అనుకున్నటువంటి రైతులకు, ముఖ్యంగా ఈ చీని నిమ్మ వేసే రైతులకు మొక్కల ఎంపికలో చాలా వరకు కూడా అపోహలు ఉన్నాయి. ఏదో చిన్న ఆకు అయితే బాగా మంచి దిగుబడి వస్తుంది, లావు ఆకు అయితే

0: బొంతకాయలు వస్తున్నాయని చెప్పేసి అంటుంటారు. ఎటువంటి మొక్కలను ఎంపిక చేసుకోవాలి, ఏ రకాలు వేసుకుంటే దీర్ఘకాలిక పంటగా నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు?
1: ముఖ్యంగా చీనీ విషయానికి వచ్చినప్పుడు మనకు దీన్నే తీయనారింజ అని కూడా అంటామండి. ఇందులో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఒకటి సాద్గుడి బత్తాయి అనేటువంటిది ఒకటి. ఇది రాష్ట్రంలో సుమారుగా 90% వరకు ఈ జాతి కిందనే మనం సాగు చేస్తూ ఉన్నాము. ఇవి ఎక్కువ దిగుబడి ఇస్తూ కాయలు కూడా చాలా నాణ్యమైనటువంటిగా, తోలు మందం తక్కువగా ఉండి కాయ పక్వానికి వచ్చినప్పుడు నిగనిగలాడుతూ మనకు ఇందులో ఉండేటువంటి రసం శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 45% వరకు ఉండి మంచి తీపితో ఉండేటువంటి పంట అన్నమాట. మార్కెట్లో కూడా మిగతా రకాలతో పోల్చినట్లయితే మనకు ఎక్కువ ధర పలికేదానికి అవకాశం ఉంటుంది. ఈ సాద్గుడి అనేటువంటి రకాన్ని మనం సాగు చేసుకుంటే మన రాష్ట్ర వాతావరణ పరిస్థితుల్లో మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసి మనకు బత్తాయి అంటాము, దీన్నే బటేవియా అని కూడా అంటాము. ఇది తక్కువ దిగుబడి ఇస్తూ ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొబ్బరిలో అంతరపంటగా సాగు చేస్తూ ఉంటారు. ఈ కాయలకి మనకు ఈ బుట్టలు కడతాం కాబట్టి పక్వానికి వచ్చినప్పుడు పసుపు రంగులో మచ్చలు కూడా ఏర్పడతాయి. దీని దిగుబడి కూడా సుమారుగా 18 నుంచి 20 టన్నులు మాత్రం హెక్టార్కు ఉంటుంది. మూడో రకం వచ్చేది మొసంబి అనేటువంటి రకము. ఇది కాయ సైజు పెద్దగా ఉండి తోలు మందంగా ఉంటుంది బాగా. అదే విధంగా ఈ లోపల తొనలకు కూడా గట్టిగా పట్టుకొని ఉండేటువంటి మనస్తత్వం ఉంటుంది. కాయల మీద చారల కింద ఉబ్బెత్తుగా ఉంటాయి. దిగుబడి విషయానికి వచ్చినప్పుడు తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా సాద్గుడి రకాన్ని పోల్చినట్లయితే. ఇది చాలా తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. ఇక నిమ్మ విషయానికి వచ్చినప్పుడు మనకి నిమ్మలో బాగా అంటే అభివృద్ధి చేసినటువంటి రకాలు ఉన్నాయి. తిరుపతి చీనీ నిమ్మ పరిశోధన స్థానం నుంచి విడుదల చేసినటువంటి బాలాజీ అనేటువంటి రకము అధిక దిగుబడిని ఇస్తుంది. కాయ నాణ్యత చాలా బాగా ఉంటుంది. తొక్క పలసగా ఉండి ఎక్కువ రసంతో నిండినటువంటి కాయలు మనకు ఉంటాయి. మార్కెట్లో కూడా మంచి ధర పలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది గజ్జి తెగులను తట్టుకునేటువంటి రకం. రెండవ రకం వచ్చేసి ఈ మధ్యనే విడుదల చేసినటువంటి పెట్లూరు పులుసు నిమ్మ అనేటువంటిది, పెట్రోల్ సెలెక్షన్ 1 అనేటువంటిది. ఇది కూడాను గుత్తి కాపుతో కాస్తూ మంచి దిగుబడిని ఇస్తూ గజ్జి తెగులను పూర్తిగా తట్టుకునేటువంటి రకము, మంచి దిగుబడి ఇస్తుంది. ఈ రెండు రకాలను మన రాష్ట్రంలో సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే ఒకలా అనేటువంటి రకం కూడా విడుదల చేయటం కూడా జరిగింది. ఇది రసానికే కాకుండా మనకు ఈ ఊరగాయలు పెట్టుకునే దానికి కూడా అనువైనటువంటి రకంగా దీన్ని విడుదల చేయడం జరిగింది.
0: సార్, మరి కొంతమంది ఈ బత్తాయి కానీ నిమ్మ కానీ నాటుకునేటప్పుడు వ్యవసాయ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ చెప్పినట్టు నాటుకోకుండా కొంతమంది మెండుగా నాటుతుంటారు, కొంతమంది చాలా తక్కువ మొక్కలు నాటుకొని దిగుబడులు సాధిస్తూ ఉంటారు. ఎకరాకు ఎన్ని మొక్కలు నాటుకోవాలి? ముఖ్యంగా నాటేటప్పుడు ముందుగా గుంతలు తీసుకొని మరి ఆ గుంతల్లో తగినటువంటి ఎరువులు కూడా వేసుకొని నాటుకోవాలి అంటుంటారు. ఈ నాటేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటిస్తే మొక్క దెబ్బతినకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు సార్? ముఖ్యంగా అందులో అంతరపంటలుగా ఏ పంటలు వేసుకోవడానికి అవకాశం ఉందంటారు?
1: మొక్కలు నాటుకునే దానికంటే ముందుగా మనము ఏ మొక్కల ఎంపిక అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. రకాల గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే ఈ మొక్కలను ఎక్కడి నుంచి మనం తీసుకురావాలి అనేటువంటి విషయంలో చీనీ విషయానికి వచ్చినప్పుడు ఇవి సిఫారసు చేసినటువంటి లేదా పరిశోధనా స్థానాల నుంచి మాత్రమే ఎంపిక చేసినటువంటి నర్సరీల నుంచి మనం మొక్కలు తీసుకురావాల్సి ఉంటుంది. చీనీ విషయానికి వచ్చినప్పుడు అంటుకట్టినటువంటి మొక్కలే శ్రేష్టమైనటువంటివి. వీటిలో రంగపూర్ నిమ్మ వేరు మూలం మీద అంటుకట్టినటువంటి మొక్కలు మనకు దీర్ఘకాలం దిగుబడినిస్తూ తర్వాత ఈ వేరుకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుని ఎక్కువ కాలం దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రంగపూర్ నిమ్మ మీద అంటుకట్టినటువంటి మొక్కలను మాత్రమే మనము ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా జంబేరి మీద కట్టినటువంటి మొక్కలు రైతులు కూడా కొంతమంది అంటే అంటుకట్టినప్పుడు నర్సరీ దశలోనే బాగా ఏపుగా పెరిగినటువంటివి కనపడతాయి కాబట్టి అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వీటిని రంగపూర్ నిమ్మ మీద అంటుకట్టినటువంటి మొక్కలను మనం ఎన్నుకున్నట్లయితే ఎక్కువ కాలం మనకు పంట దిగుబడి వచ్చేదాన్ని, పురుగు తెగులను సమర్థవంతంగా తట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు రంగపూర్ నిమ్మ మీద అంటుకట్టినటువంటి మొక్కలు మాత్రమే ఎన్నుకోవాలి. తర్వాత ఈ మొక్కలను కూడా సిఫారసు చేసినటువంటి నర్సరీల నుంచి కానీ తర్వాత పరిశోధనా స్థానాల నుంచి, మన రాష్ట్రంలో చీనీ నిమ్మ పరిశోధనా స్థానం అయినటువంటి తిరుపతి, తర్వాత పెట్లూరు, అదేవిధంగా మొక్కలు అభివృద్ధి చేసేటువంటి సౌకర్యం ఉన్నటువంటి ఉద్యాన పరిశోధనా స్థానం మహానంది నుంచి కూడా ఈ మూడు పరిశోధనా స్థానాల నుంచి మన మొక్కలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పరిశోధనా స్థానాల నుంచే తల్లి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్డ్ కండిషన్స్లోనే అంటే గ్లాస్ హౌస్ల్లో పెంచి ఏ విధమైనటువంటి వైరస్ తెగుళ్ళు లేకుండా ఉండేటువంటి మొక్కల నుంచి మాత్రమే ఈ సయాన్ మెటీరియల్ అనేటువంటిది రైతులు సిఫారసు చేసినటువంటి నర్సరీలు కూడా బయటకు ఇవ్వడం జరుగుతుంది.

దెబ్బతింటుంది కాబట్టి అక్కడి నుంచి మాత్రమే సాయన్ మెటీరియల్ తీసుకొని వచ్చి మనం అంటుకట్టుకున్నట్లయితే ఏ విధమైనటువంటి తెగుళ్ళు ఆశించినటువంటి ముఖ్యంగా వైరస్ తెగుళ్ళు ఆశించినటువంటి మొక్కల్ని మనం ఉత్పత్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకనంటే చీనీ నిమ్మ అనేటువంటి పంటలు దీర్ఘకాలిక పంటలు కాబట్టి వీటిలో మనం మొక్కల ఎంపికలో ఏ విధమైనటువంటి అజాగ్రత్త తీసుకున్నప్పటికీ వాటి యొక్క దిగుబడి సామర్థ్యము తర్వాత పంట కాలం కూడా గణనీయంగా తగ్గిపోయేదానికి పురుగులు తెగుళ్ళు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. నాటుకునేదానికి వచ్చినప్పుడు ఎకరానికి చీనీ కానీ నిమ్మ కానీ

వాటి యొక్క దిగుబడి సామర్థ్యము, తర్వాత పంట కాలం కూడా గణనీయంగా తగ్గిపోయేదానికి, పురుగులు తెగుళ్ళు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. నాటుకునేదానికి వచ్చినప్పుడు ఎకరానికి చీని గాని నిమ్మ గాని రెండు పంటల్లో కూడాను మనము 100 మొక్కలు వచ్చేటట్టుగా, అంటే ఎటు చూసినా 6 మీటర్లు ఉండే విధంగా మనం నాటుకోవాలి. ఎందుకంటే దీర్ఘకాలిక పంట కాబట్టి, దీనికంటే తక్కువ దూరంలో నాటుకున్నట్లయితే మొక్కలు దగ్గరగా ఉండి పురుగులు తెగుళ్ళ యొక్క వ్యాప్తి వేగంగా ఉండేదానికి అవకాశం ఉంది, తద్వారా దిగుబడి తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత అంతర్ సేద్యం చేసుకునేదానికి కూడా మనకు అవకాశంగా ఉంటుంది. కాబట్టి సిఫారసు చేసినటువంటి సాంద్రతలోనే మనం మొక్కలు వేసుకోవాలి. అంటే చీని నిమ్మ విషయంలో ఎటు చూసినా 6 మీటర్లు ఉండే విధంగా, ఎకరానికి 100 మొక్కలు వచ్చే విధంగా మనం నాటుకోవాల్సి ఉంటుంది. నాటుకునేటప్పుడు కూడా ప్రతి మొక్క కూడా ఎటు చూసినా, అంటే పొడవు వెడల్పు లోతు 1 మీటర్ ఉండే విధంగా, 1 మీటర్ ఘనం గొయ్యిలు తీసుకుని వాటిల్లో పైమట్టి, తర్వాత పశువుల ఎరువు ఇలాంటివి, దాంతోపాటు 1 కేజీ, ఒక్కొక్క గొయ్యికి 1 కేజీ చొప్పున సూపర్ ఫాస్ఫేట్ కలిపి ఆ మిశ్రమంతో గొయ్యిలు నింపుకొని నాటేదానికంటే ముందు రోజు గొయ్యి పూర్తిగా తడిపాలి, మనము నీరు పెట్టుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే గుల్లగా ఉండేటువంటి నేల అంతా లోపలికి వెళ్ళిపోయి మనకు సెట్ అవుతుంది. దాని తర్వాత తీసుకొచ్చినటువంటి మొక్కల్ని అంటు భాగం పైకి వచ్చేటట్టుగా, అంటే భూమి పైనుంచి సుమారుగా 15 సెంటీమీటర్లు ఉండే విధంగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అంటు భాగం నేల లోపలికి వెళ్లకుండా చూడాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు అంటు భాగం ఏదైతే ఉందో అది ఎండిపోయి వేరు మూలం నుంచి మొక్కలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనకు దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి రైతులు ఈ జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఈ చీని నిమ్మ మొక్కలను ఈ విధంగా నాటుకున్నట్లయితే మనకు మొక్కలు బాగా నిలబడి ఎక్కువ కాలం దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇవి దీర్ఘకాలిక పంటలు కాబట్టి వీటిలో నాటిన తర్వాత చీనీ విషయంలో 4వ సంవత్సరం నుంచి వాణిజ్యపరంగా మనకు దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. నిమ్మలో చీనీ విషయానికి వచ్చినప్పుడు 5వ సంవత్సరం నుంచి వాణిజ్యపరమైనటువంటి దిగుబడులు వస్తాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో రైతుకు ఆదాయం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో అంతర పంటలుగా మనము మామూలుగా పండించేటువంటి మొక్కజొన్న కానీ, లేకపోతే వేరుశెనగ, తర్వాత అపరాల జాతి అంటే పెసర మినుము ఇలాంటి పంటల్ని అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఉద్యాన పంటల విషయానికి వచ్చినప్పుడు కూరగాయల్లో ముఖ్యంగా తీగజాతి కూరగాయలను మనం పండించుకునే దానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా సొలనేసి కుటుంబానికి చెందినటువంటి, అంటే మిరప గాని లేకపోతే టమాటా వంగ ఇలాంటి పంటల్ని మనం అంతర పంటలుగా వేసుకునే దానికి సిఫారసు చేయటం లేదు. ఎందుకనంటే ఈ మొక్కలను ఆశించేటువంటి నులుపురుగులు అంటే నెమటోడ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో చీనీ నిమ్మకు కూడా ఆశించి వాటి యొక్క పెరుగుదలను దెబ్బతీసేదానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా వ్యవసాయ పంటలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జొన్న గాని లేకపోతే సజ్జ అరటి ఇలాంటి పంటలు మనం వేసుకున్నట్లయితే అవి ఎత్తుగా పెరుగుతాయి. కాబట్టి మొక్కలకు నీడ ఎక్కువ ఉండి వీటి పెరుగుదల మీద ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఆ టైంలో సిఫారసు చేయటం లేదన్నమాట. కాబట్టి అంతర పంటల విషయంలో కూడా సరైన పంటను మనం ఎన్నుకున్నట్లయితే మనం మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఉల్లి గాని బంతి ఇలాంటి పంటలను కూడా మనం పండించుకోవచ్చు. బత్తాయిలో ఈ మంగు తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది జనవరి ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి కాయల మీద ఈ మంగు నల్లి, తర్వాత ఆకుపచ్చ నల్లి అని రెండు రకాలైనటువంటి నల్లి ఆశించడం వల్ల కాయల మీద ఆకుల మీద కూడా తెల్ల రంగు మచ్చలు మచ్చలుగా ఏర్పడుతుంది కాయ మీద. దీనివల్ల కాయ నాణ్యత తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది, కాయ పెరుగుదల కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆకుపచ్చ నల్లి వల్ల తెల్ల మచ్చలు ఏర్పడుతుంది. అదే మంగు నల్లి వల్ల కాయల మీద ముదురు గోధుమ రంగులో మనకు లేదా రాగి రంగులో మంగులాగా వచ్చేసేసి కాయ పూర్తిగా గట్టిపడిపోవడము, అందులో రసం శాతం తక్కువగా ఉండటము, కాయ పెరుగుదల తగ్గడము, చూడటానికి కాయ సరిగ్గా కనపడక మార్కెట్ రేటు బాగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ మంగు వచ్చిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి గోలికాయ సైజులో ఉన్నప్పుడే మనము ఈ నల్లి పురుగులను మనము నివారించుకునేదానికి లీటర్ నీటికి నీటిలో కరిగేటువంటి గంధకము 3 గ్రాముల చొప్పున, లేదా మనకు డైకోఫాల్ అనేటువంటిది లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున గానీ, లేదా ప్రొపార్గైట్ అనేటువంటిది లీటర్ నీటికి 2 మిల్లీమీటర్ల చొప్పున మార్చి మార్చి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 2 రకాల నల్లిని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ నీటి ఎద్దడి అనేటువంటిది రాకుండా ఉండాలి, పిండి రాలేటువంటి పరిస్థితుల్లో. సరే, కాయ పెరిగేటువంటి దశ వచ్చింది, రాలడం అనేటువంటిది ఏదైతే ఉందో కొంతవరకు ఈ సిఫారసు చేసినటువంటి మోతాదులోనే ఈ జీవ నియంత్రకాలు ఏవైతే ఉన్నాయో, గ్రోత్ రెగ్యులేటర్స్ అనేటువంటివి, ఈ సైకోసెల్ కానీ జిబర్లిక్ ఆమ్లం కానీ, లేకపోతే ఈ ముఖ్యంగా పిందెరాలుడ పిందే కాయ రాలేటువంటి దశల్లో ఈ ప్లానఫిక్స్ అనేటువంటిది, నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ అనేటువంటి మార్కెట్లో నాఫ్థలిన్ అనే పేరుతో దొరుకుతుంది, వీటిని పిచికారీ చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఎన్ఏ

0: అనేటువంటి ప్లాన్ ఫిక్స్ని లీటర్కి అంటే 10 లీటర్లకు 2.5 ML, 100 లీటర్లకి 25 ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఎప్పుడైనా గ్రోత్ రెగ్యులేటర్స్ మనం పిచికారీ చేసినప్పుడు సిఫారసు చేసిన మోతాదులోనే పిచికారీ చేయాలి. తద్వారా మనకు ఆశించినటువంటి ఫలితం ఉంటుంది. కానీ డోస్ పెంచిన తర్వాత కాయ నిలబెట్టేదాని బదులు కాయ రాలిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటిని వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీటిని మిగతా పొరుగు మందులతో పాటు కూడా కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు, ముఖ్యంగా ప్లానఫిక్స్ అనేటువంటి మందుల్ని. ఈ విధంగా సరైనటువంటి మొక్కల ఎంపిక, అదేవిధంగా సరైన పద్ధతిలో నాటుకోవడము, అంటే మొక్కల సాంద్రత అనేటువంటిది మనం మెయింటైన్ చేసి చేయటం అనేటువంటిది, వాటికి కావాల్సినటువంటి పోషక యాజమాన్యము, ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులే కాకుండా సూక్ష్మ పోషక పదార్థాల లోపం అనేటువంటిది నివారించుకోవటము, తర్వాత నీటి యాజమాన్యం, ముఖ్యంగా కాయ పెరిగేటువంటి దశలో, పూత నుంచి కాయ పెరిగేటువంటి కీలక దశల్లో నీటి యాజమాన్యం, నీటి ఎద్దడి లేకుండా యాజమాన్యం చేయటం అనేటువంటిది, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించుకునేదానికి, ముఖ్యంగా భూమిలో నీటి లభ్యతలో ఒడిదుడుకులు లేకుండా చూసుకున్నట్లయితే కాయ పగుళ్ళు ఇలాంటివన్నీ రాకుండా ఉండేదాన్ని అవకాశం ఉంటుంది. కాయ రాలడం అనేది కూడా పూర్తిగా తగ్గి మంచి నాణ్యమైనటువంటి అధిక దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: ఈ చీని నిమ్మలో మేలైన యాజమాన్యం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే రైతు మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: ఇప్పుడు కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.
3: చంద్రగిరి

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం. ముందుగా మీ శ్రేయోభిలాష చిత్రం కోసం డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా వినండి ఉద్యోగ సమాచారం. పుదుచ్చేరిలోని భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన పుదుచ్చేరి

కరేకల్ యానంలో వివిధ గ్రూప్ ఏ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తును కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు జులై 1వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ఖాళీలు: స్పెషలిస్ట్ గ్రేడ్ 2 8, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 1, మెడికల్ ఆఫీసర్ కరైకల్ 5, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ యానం 19, చైల్డ్ సైకాలజిస్ట్ 1. మొత్తం ఖాళీలు 34. అర్హత పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విద్యార్హతలు, ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలిస్టులో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో 7 ఇంటర్న్షిప్, 7 నుంచి 3 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు స్పెషలిస్ట్ గ్రేడ్ 2 మరియు మెడికల్ ఆఫీస్ పోస్టులకు 67,700 రూపాయలు, మెడికల్ ఆఫీసర్, చైల్డ్ సైకాలజిస్ట్ పోస్టులకు 56,100 రూపాయలు ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 1,500 రూపాయలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి 1,200 రూపాయలు, పీడబ్ల్యూబీడీ వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. మరియు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇందులో చేర్చారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జులై 1, 2026. మరిన్ని వివరాలకు www.jipmer.edu.in వెబ్సైట్ను సంప్రదించండి. వెబ్సైట్ చిరునామా మరోసారి www.jipmer.edu.in వెబ్సైట్ను సంప్రదించండి. ఇంతవరకు మీరు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక సినిమా పాట.

ఇప్పుడు వినండి, తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం. వారంలో జరిగిన వివిధ కరెంట్ అఫైర్స్ గురించి. చైనా, భారత్, థాయిలాండ్లు ప్రపంచంలో అత్యధికంగా వరి పండిస్తున్న దేశాలని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. 2006 నుంచి 2015 వరకు ప్రపంచంలో మొత్తం 71.3 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా, ఈ మూడు దేశాలు ఉత్పాదనలో మొదటి 3 స్థానాలు ఆక్రమించాయని అమెరికాకు చెందిన ఇల్లినోయి అర్బానా షాంపేనో విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. 1960 దశకం నుంచి 2010 దశకం వరకు ప్రపంచంలో వరి ఉత్పాదన 2ంతలైందని వారు వెల్లడించారు. విస్తరించిన నీటిపారుదల, పెరిగిన పోషకాల వాడకం వంటి సేద్య నిర్వహణ ప్రక్రియలు ఉత్పాదనను స్థిరవృద్ధి దిశగా నడిపాయని, వాతావరణ ప్రతికూలత కారణంగా తలెత్తిన నష్టాలను భర్తీ చేశాయని అధ్యయనకర్తలు తెలిపారు. ప్రపంచ బియ్యం ఉత్పాదనలో సింహభాగం ఆసియా ఖండంలోనే నమోదవుతుందని, భారత్, చైనాలతో పాటు ఇతర దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాలు ఈ విషయంలో అగ్రభాగాన నిలుస్తున్నాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ అతుల్ జైన్ పేర్కొన్నారు. వరి పంట విస్తృతి 52% పెరగటం కూడా బియ్యం ఉత్పాదన పెరగడానికి ప్రధాన కారణమని, నీటిపారుదల కలిగిన ప్రాంతాల్లో 39%, వర్షాధార ప్రాంతాలలో 13% పంట విస్తీర్ణంలో పెరుగుదల నమోదైందని అధ్యయనం తెలిపింది. నైట్రోజన్ ఎరువులు, ఇతర పోషకాల వాడకం 24% పెరిగిందని గుర్తించింది. పర్యావరణ సంబంధ అంశాలు కూడా ఉత్పాదకతను పెంచుతాయని, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుదల 30%, నైట్రోజన్ పెరుగుదల 1% ఉత్పాదకత పెరుగుదలకు దోహదపడ్డాయని తెలిపింది. అయితే వాతావరణ మార్పుల కారణంగా ఉత్పాదక 7% తగ్గిందని వెల్లడించింది. టెలివిజన్, రేడియో ప్రసారాల సేవలను ఒకే నియంత్రణ చట్టం కిందికి తేవాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు 2026 టెలికమ్యూనికేషన్, టెలివిజన్, రేడియో అనుబంధ సేవల నిబంధనల ముసాయిదాను ప్రభుత్వం 12 విడుదల చేసింది. ప్రభుత్వం నిర్దేశించినట్లుగా జాతీయ సామాజిక ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలు విధిగా ప్రసారం చేయాలన్న బాధ్యతను ప్రైవేటు రేడియో సర్వీసులకు విస్తరించాలని ఈ ముసాయిదాలో పేర్కొంది. జాతీయ సామాజిక ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలను టెలివిజన్ ఛానళ్లు ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్యలో కనీసం 30 నిమిషాలు, రేడియో స్టేషన్లు కనీసం 1 గంట పాటు ప్రసారం చేయాలని నిర్దేశించింది. అయితే విదేశీ ప్రేక్షకుల కోసమే పనిచేస్తూ భారత్లో అప్లింక్ అయిన ఛానళ్లకు ఈ నిబంధన వర్తించదు. కుటుంబానికే పరిమితైనట్లుగా కనిపించే గృహిణుల సేవలు వాస్తవానికి దేశ నిర్మాణానికి ఎంతోకాలం దోహదపడుతున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. పిల్లల్ని కనడమే కాదు, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చే క్రమంలో తొలి గురువు వారే అవుతారని, సామాజిక విలువలు నేర్పించడంతో పాటు భావితరాలకు మానవీయ బంధాలను కొనసాగించేలా చేయడంలో కీలక పాత్ర వహిస్తారని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశానికి ఉత్తమమైన మానవ వనరులను అందించడంలో గృహిణి కృషిని, ప్రాధాన్యతను విస్మరించడం తగదని సూచించింది. ఒక రోడ్డు ప్రమాద కేసులో మోటార్ వాహనాల చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి పరిహారం మొత్తాన్ని పెంచుతూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, దేశాన్ని నడిపే జాతి నిర్మాతలు. గృహిణి అంటే ఇంటి యజమానిపై ఆధారపడే వ్యక్తిగా పరిగణించడం విడ్డూరంగా అనిపిస్తుంది.

ఎందుకంటే వాస్తవానికి కుటుంబమంతా నిత్యం ఆమెపైనే ఆధారపడుతుంది. ఆమె లేకపోతే ఇంట్లో ఎన్నో పనులాగిపోతాయి. ఆమె చేసే పని వెలకట్టలేనిది. ఒకవేళ దాన్ని ఆర్థికంగా గణిస్తే నెలకు కనీసం 30,000 కంటే ఎక్కువే అవుతుంది అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పంజాబ్కు చెందిన ఒక మహిళ 2001లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా పంజాబ్ హర్యానా హైకోర్టు బాధిత కుటుంబానికి 8 లక్షల పరిహారంగా ప్రకటించింది. సుప్రీంకోర్టు తాజాగా ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి 62.77 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. రోడ్డు ప్రమాదంలో గృహిణులు చనిపోతే బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని మోటారు వాహన చట్టంలో ప్రత్యేక విభాగం కిందకు చేర్చాలని, ప్రతి 3 ఏళ్లకు ఈ మొత్తాన్ని 10% మేర పెంచాలని ఆదేశించింది. ఏపీ రాజధాని అమరావతిలో 200 కోట్లతో అప్కబ్ ఐకానిక్ భవనం రూపుదిద్దుకుంది. ఇందులో భవన నిర్మాణానికి 87 కోట్లు, ఇంటీరియర్స్ ఇతర సౌకర్యాలకు 113 కోట్లు వెచ్చించనున్నారు. భవన నిర్మాణం ఇప్పటికే మొదలైంది. అప్కాబ్ భవన నిర్మాణానికి లింగైపాలెంలో 0.495 ఎకరాల స్థలాన్ని సిఆర్డీఏ కేటాయించింది. G+17 అంతస్తులతో దీన్ని నిర్మిస్తున్నారు. చివరి అంతస్తులో హెలిప్యాడ్ ఉంటుంది. అప్కాబ్ పాలన కార్యాలయం, ఐటీ విభాగాలు, చైర్మన్, ఎండీ ఛాంబర్ సహా వివిధ విభాగాలు ఉంటాయి. మొత్తం 2.09 లక్షల చదరపు అడుగుల్లో భవనం నిర్మిస్తున్నారు. అప్కాబ్ అనే అక్షరాలు ప్రతిబింబించేలా ప్లాన్ డిజైన్ చేశారు. నిర్మాణ బాధ్యతలన్నీ ఏపీఐఐసికి అప్పగించారు. ఐఐటి హైదరాబాద్తో పాటు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటున్నారు. ఇరాన్ దాడిలో హెలికాప్టర్ కూలి ప్రమాదంలో చిక్కుకుని అసహాయులుగా ఉన్న 2 అమెరికా పైలట్లను కాపాడిన మానవరహిత డ్రోన్ బోట్ సీబోట్ చరిత్ర సృష్టించింది. అమెరికా తొలిసారిగా చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అమెరికా ఊపిరి పీల్చుకుంది. ఈ డ్రోన్ బోట్ను భారతీయ అమెరికన్ వైభవ్ అలెక్టర్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న టెక్సాస్కు చెందిన సంస్థ తయారు చేయడం విశేషం. అసలేం జరిగిందంటే, అమెరికాకు చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ సోమవారం హర్ముజ్ జలసంధి సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఇరాన్ దాడి చేసింది. దీంతో అది ఓమన్ తీరం దగ్గరలో కూలిపోయింది. పైలట్లు దాని నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే బహ్రెయిన్ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా నౌకాదళ టాస్క్ ఫోర్స్ 59 రంగంలోకి దిగింది. టెక్సాస్లోని రక్షణ రంగ సంస్థ సరోనిక్స్ టెక్నాలజీస్ తయారు చేసిన కోర్సేర్ అటానమస్ డ్రోన్ బోటును రంగంలోకి దించింది. వారిద్దరినీ నీటిలో నుంచి బయటకు తీసి మరో ప్రదేశానికి తరలించింది. సుప్రీంకోర్టుకు కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024-2025 సంవత్సరాలకు ప్రకటించిన పురస్కారాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 18 మంది ఎంపికయ్యారు. March 22-26 తేదీల మధ్య ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ డ్యాన్స్ డ్రామాలో నిర్వహించిన సంగీత నాటక అకాడమీ జనరల్ కౌన్సిల్ మీటింగ్లో 2 ఏళ్లకు కలిపి 7 ఫెలోషిప్నకు, 108 మందిని సంగీత నాటక అకాడమీ పురస్కారాలకు, 106 మందిని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలకు ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఫెలోషిప్నకు 1, 2024 సంవత్సరం సంగీత నాటక అకాడమీ పురస్కారాలకు 6, 2025 సంవత్సరానికి 4 ఎంపికయ్యారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలకు 2024లో 3, 2025లో 4 ఎంపికయ్యారు. సంగీతం, నాట్యం, నాటకం, జానపద రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న ప్రతిభావంతులైన కళాకారులను 1952 నుంచి ఈ అవార్డులతో సత్కరిస్తున్నారు. ఫెలోషిప్నకు ఎంపికైన వారికి 3 లక్షలు, అకాడమీ పురస్కారం అందుకునేవారికి 1 లక్ష, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీతలకు 25,000 నగదు బహుమతి, తామ్రపత్రం అందించి శాలవాతో సత్కరిస్తారు. త్వరలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫెలోషిప్ అకాడమీ రత్న పశుమర్తి రత్తయ్య శర్మ కూచిపడిగ్గాను 2024 పురస్కారాల్లో కోమండరి శేషాద్రి వయోలిన్, రాజేశ్వరి సాయినాథ్ భరతనాట్యం, సూర్యనారాయణ కుమార్ కూచిపూడి, గుమ్మడి గోపాలకృష్ణ నాటకం, దుర్శేటి రామయ్య తెలంగాణ జానపద నృత్యం, ఓలటి రంగమణి నృత్యరంగానికి చేసిన సేవగాని ఇచ్చారు. అలాగే 2025లో పంతుల రమ కర్ణాటక సంగీతానికి, డి శ్రీనివాస్ వీణా, పి నాగజ్యోతి సీతా నాగజ్యోతి కూచిపూడి, సిందే చిదంబరరావు షాడో పటేట్ షో, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2024గాను లహరి కొలచేల కర్ణాటక సంగీతం, పేరి త్యాగరాజు వయోలిన్, అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి కూచిపూడికి, అలాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025గాను

షేక్ మహబూబ్ సుబానీ, మాండలిన్ పి సుచిత్ర, హరికథ వేదాంతం సిద్దేంద్ర వరప్రసాద్ కూచిపూడి, పావని పశుమర్తి నాట్య సంగీతానికి ఈ అవార్డులు లభించాయి. ఇంతవరకు మీరు తెలుసుకుందాం రండి శీర్షికన ఈ వారంలో జరిగిన వివిధ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక సినిమా పాట.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. వార్తల వివరాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ప్రధానమంత్రి ఫ్రాన్స్లోని నీస్ నగరాన్ని సందర్శించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో సమావేశం కానున్నారు. తన పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో నరేంద్ర మోదీ ఫ్రాన్స్, భారతదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడినట్లు తెలిపారు. రేపు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రధాని చెప్పారు. అదేవిధంగా భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు మరింత వేగం పుంజుకోనున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్లోవేకియా పర్యటన అనంతరం నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఇవియాన్లో ఈ నెల 16-17 తేదీల్లో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. గ్రామీణ భారత వికాసంతోనే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. వికసిత భారత్ 2047 కోసం సుస్థిర వ్యవసాయం, సాంకేతికత, అనుసంధానంతో స్పష్టమైన ఫలితాలు అనే అంశంపై న్యూఢిల్లీలో

0: రోజుల పాటు జరుగుతున్న జాతీయ సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా ప్రసంగిస్తూ సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించడం ద్వారా ప్రపంచ వ్యవసాయ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి భారతదేశం ఎదగగలదని అన్నారు. దేశంలో వ్యవసాయం కేవలం ఒక ఆర్థిక రంగం మాత్రమే కాదని, సంస్కృతి, నాగరికత, జీవన విధానంలో అంతర్భాగమని ఓం బిర్లా పేర్కొంటూ,
1: देश के रोड मैप को 2047 का बनाएंगे तब विकसित भारत के सपनों का, संकल्प का साकार पूरा होगा. लेकिन उसमें सबसे बड़ा आधार भारत का कृषि का है और इसीलिए कृषि हमारे खाद्य सुरक्षा को तो प्रदान करती है, हमारी ग्रामीण अर्थव्यवस्था, हमारी सामाजिक स्थिरता, किसान के जीवन के अंदर आर्थिक सामाजिक परिवर्तन और उसके साथ देश की राष्ट्र की सेवा का ये काम एग्रीकल्चर किसान के माध्यम से ही संभव हो सकता है.
0: దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. పుదుచ్చేరిలో విలేకరులతో ఈరోజు మాట్లాడిన ఆయన, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా మానవ వనరులు, ఇతర వనరులు వినియోగం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ మధ్యకాలంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని, 5 లక్షలకు పైగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన రహిత స్థితిని సాధించామని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం భారత్ కేటాయించే నిధులు 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 12.2 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని మురుగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తన పర్యటనలో భాగంగా మురుగన్ పుదుచ్చేరి రైల్వే స్టేషన్ పనితీరును పరిశీలించడంతో పాటు అక్కడ జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్పూర్లో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని చెప్పారు. 2025 జనవరిలో ప్రకటించిన విధానం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1600 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని అన్నారు. వీటిలో ఇప్పటికే 24 కేంద్రాలు పనిచేస్తుండగా మరో 12 కేంద్రాలు ఏర్పాటు దశలో ఉన్నాయని, ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందారని కేంద్ర మంత్రి వివరించారు. ఈ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఏటా సుమారు 1.15 కోట్ల మంది డ్రైవింగ్ శిక్షణ పొందుతారని, తద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఈరోజు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 5 సిబ్బంది మృతి చెందడం పట్ల భారత వైమానిక దళం IAF తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ విమాన ప్రమాదం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ యు కేమరం కుమావత్, అగ్నివీర్ యు డానిష్ ఆలం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. దేశానికి వారు అందించిన ధైర్యం, సేవను ఎల్లప్పుడూ గర్వంగా, కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. ఈ విషాద సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సిమ్లాలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక సహాయ పథకం కింద 2381 కోట్ల రూపాయలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా 2006 కోట్ల రూపాయలు, బాహ్య సహాయ ప్రాజెక్టుల కోసం 2150 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు, రికార్డు స్థాయిలో 2,911 కోట్ల రూపాయల కేటాయింపులతో కూడిన రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,

0: प्रोजेक्ट की दृष्टि से अगर हम जाने, आप सब पत्रकार रेणुका डैम के बारे में लंबे समय से लिखते रहे, रेणुका डैम को नेशनल इंपॉर्टेंस का प्रोजेक्ट डिक्लेयर कर दिया गया है और 7,000 करोड़ रुपए उसके लिए सैंक्शन हो चुके हैं। हमारे लूरी स्टेज 1 हाइड्रो प्रोजेक्ट के लिए 1,800 करोड़ रुपए सैंक्शन हो चुके हैं और काम चल रहा है। इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट सिरमौर ऑपरेशनल हो रहा है, 531 करोड़ रुपीज उसमें भी खर्च हुए हैं। रेलवेज में इसी साल हिमाचल लिए 2,911 करोड़ रुपए खर्च हो रहे हैं।
1: దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD ఈరోజు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కేరళం, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్లు IMD శాస్త్రవేత్త అమిత్ కుమార్ తెలియజేస్తూ,
2: Dust storm warnings and thunder squall warnings are given for Rajasthan, so that's why you can see that orange color warning is issued for them. Similar warnings are issued for Madhya Pradesh also. Heavy rainfall warnings are issued today for East Uttar Pradesh, Bihar, Odisha, Assam, Meghalaya, Nagaland, Manipur, Tripura, Mizoram and Gangetic West Bengal. In South Peninsular India, you can see that heavy rainfall warnings are issued for Telangana, Coastal Andhra Pradesh, Coastal Karnataka, South Interior Karnataka, Kerala and Tamil Nadu.
1: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమైన తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లు కొట్టి 102 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే అరంగరేటంలోనే చెరో 3 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను 194 పరుగులకే కట్టడి చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం. ముందుగా అయ్యప్ప స్వామి మహత్యం చిత్రం కోసం SP శైలజ, వాణి జయరాం పాడిన పాట వింటారు.

ఇంతవరకు మీరు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

శ్రీమద్ రమారమణ గోవిందో హరి. భక్తులారా, సుజనులారా, సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంబున పావన గోదావరి తీరంబున ఒకనొక గిరిని పరిచించి దానిపై సొంత విశ్రమించినంత

0: పురుషాకృతి దాల్చి ఏమని నాడనగా
1: కన్యుదనైతి నివో రామాన పుణ్యము పండెను శ్రీరామ కన్యుదనైతి నివో రామాన పుణ్యము పండెను శ్రీ

0: పుణ్యము పండెను శ్రీరామ
1: అని భద్రుడు ప్రార్థించిన స్వామివారు ఏమన్నారనగా, భక్త నీ ముద్దు చెల్లించటకు ముందు మా తండ్రి మాట చెల్లించవలేను కదా, ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను అని వెడలిపోయిరి. అంతటా
2: వెడలిన రాముడు వెలదిని బాసి ఇదుములలు పడెను, కడలికి వారధి కట్టి కఠినాత్ముడు ధనుజుని కొట్టి కలికి చెరను పోగొట్టి కను విందుగ పట్టము గట్టి బంధుమిత్రుల తలచుట బట్టి

0: అని శపథమ్ము చేసి మహోగ్ర తపస్సును ఆచరించగా సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు సంక్షోభమ్మునుందిరి. అప్పుడు
1: కదలెన్ను శ్రీ మహావిష్ణువు.

0: హుటాహుటిని రాగా తొందర ఎందు అపసవ్యముగా ఆయుధములు ధరించి స్వామివారు భద్రులకు దర్శనం దీయ ఆ భక్త శిఖామణి ఏమన్నాడు?
1: ఎవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను హరిని.

అని భద్రుడు కోరగా శ్రీ మహావిష్ణువు తొలినాటి రామావతారమును ప్రదర్శించెను. అపసవ్యములైన ఆయుధమ్ములు ఆ తీరుగా నే చేతుల నిల్చెను. భద్రుడు మహదానంద భరితుడై

అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగనే వెలిసిరి. ఆ భద్రుడే భద్రాద్రి అయ్యను. భద్రగిరివాసుడైన శ్రీరామచంద్రుడు ఎండకు ఎండి, వానకు తడిసి, నీడకు తప్పించినవాడై ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన పోకరదమ్మక్కను భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైనమ్ము తెలుపగా ఆ యమ భద్రగిరినంతయు గాలించగా స్వామివారి దివ్య సుందర విగ్రహము కనిపించింది.

0: అని కోకలదమ్మ నిత్యము సేవించుకొనిను. తదుత్తర కాలమున రామదాసుగా ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న ఏ విధముగా ఆలయ నిర్మాణం గావించిననగా
1: ఏ విధంగా అప్పు చేసి
0: సహస్కునాయన గోపన్న చరితము లోకవిఖ్యాతం. తదీయ సంస్మరణము మంగళదాయకం.
2: రామచంద్రాయ జనక రాజ శ్యామ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళ

0: జయ శ్రీ మద్రమారమణ గోవింద.
1: మధుర గీతాలు కార్యక్రమంలో చివరగా అవే కళ్ళు చిత్రం కోసం ఘంటసాల పిఠాపురం పాడిన పాట వింటారు.

కంటి మీద కునుకురా.

చీకట్లో చూసిందేదో బోలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.

0: పిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్తపురుగుని అరోబులే పిల్ల అన్నాడు.
1: ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.